ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948. ఆశ్వయుజ మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, అక్టోబర్ నెల 4వ తేదీ ఆదివారం. సమయం 5:53 దాటి 48 సెకన్లు. ప్రియ శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను ప్రస్తుతం మనం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 వరకు ఈ వారోత్సవాలను నిర్వహిస్తారు. మానవుని యొక్క ప్రగతికి సైన్స్ అండ్ టెక్నాలజీ చేస్తున్న సేవలను గుర్తించడానికి ఈ వారోత్సవాలను నిర్వహించడం జరిగింది. ఈ అంతరిక్ష వారోత్సవాలను ప్రపంచంలోనే అతిపెద్ద వార్షిక వారోత్సవాలుగా నిర్వహిస్తారు. 1957 సంవత్సరం అక్టోబర్ 4 మానవ నిర్మితమైన తొలి ఉపగ్రహం స్ముత్నిక్ 1 అంతరిక్షంలోకి వెళ్లడం జరిగింది. 1967 సంవత్సరం అక్టోబర్ 10 చంద్రునితో పాటు ఇతర ఖగోళాలపై దేశాల కార్యకలాపాల నిబంధనలపై సంతకానులు చేయడం జరిగింది. ఈ రెండు చారిత్రక రోజులను గుర్తు చేసుకుంటూ 1999 సంవత్సరం డిసెంబర్ 6 ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఈ వారోత్సవాలను అధికారికంగా ప్రకటించడం జరిగింది.

జాతీయ వన్యప్రాణి వారోత్సవాలను ప్రస్తుతం మనం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ వారోత్సవాలను నిర్వహిస్తారు. దేశంలోని అటవీ సంపదను, అంతరించిపోతున్న వన్యప్రాణులను రక్షించడం, వాటి ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం. జంతువులు మన పర్యావరణంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. వాటిని ప్రేమించడం, సంరక్షించడం, వాటిపై హింసకు పాల్పడకుండా ఉండడం మన బాధ్యత. మనిషితో పాటు ప్రతి జీవికి ఈ భూమిపై జీవించే హక్కు ఉంది అనే విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం.

అంటరాని తన వ్యతిరేక వారోత్సవాలను ప్రస్తుతం మనం జరుపుకుంటున్నాం. మానవ సమానత్వం, మానవ గౌరవం గురించి గుర్తు చేసే రోజు ఈరోజు. కులం, మతం, ప్రాంతాలతో ఏ ఇతర కారణాల ఆధారంగా ఎవరూ వివక్షకు గురికాకూడదు అన్నదే ఈ వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి మనిషిని సమానంగా గౌరవించడం, సమాజంలో ప్రేమ, సోదరభావం, సమానత్వం పెంపొందించుకోవడం కోసం మన రాజ్యాంగం ఇచ్చిన నిబంధనలు, చట్టాలు, విలువలను పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కులమతాలకు అతీతంగా సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం కల్పించడం, దళితులకు లేదా వెనుకబడిన వర్గాల వారికి గ్రామాల్లోని బావులు, చెరువులు, హోటళ్లు, దేవాలయాలలోని సమాన ప్రవేశాన్ని కల్పించడం, అంటరానితనం పాటించడం వల్ల కలిగే చట్టపరమైన శిక్షల గురించి ప్రజలకు వివరించడం ఈ వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం.

చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఈనాటి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో ఆదిత్య హృదయం, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి ఆదిత్య హృదయం.

చిన్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. ప్రేమైన వార్లారా, మనము దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మనలను తప్పిస్తాను అన్న వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మన ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని బలిగా పెట్టి మనల్ని విమోచించటానికి తన్ను తాను సమర్పించుకోవటం మనం చూస్తున్నాం. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ప్రేమించును అన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇది సత్యం. అయితే మనము దేవుణ్ణి ప్రేమిస్తే, మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం దేవుణ్ణి ప్రేమిస్తే మొదట ఏమన్నాడంటే, నేను తప్పిస్తాను అంటున్నాడు. దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఎక్కటి నుండి? ఆ 91వ కీర్తన ప్రారంభం నుండి కూడా ఆయన జ్ఞాపకం చేస్తా వస్తాడు. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు, తన రెక్కల కింద నిన్ను కప్పుతాడు, రాత్రివేళ కలుగు భయముకైనా పగటివేళగురు బాణముకైనా చీకట్లో సంచరించి తెగులుకైనా మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నువ్వు భయపడుకుందువు అని జ్ఞాపకం చేస్తూ వస్తాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మనల్ని తప్పిస్తాడు. బాధ నుంచి, ప్రమాదం నుంచి, శోధనల నుంచి, సమస్యల నుంచి, కష్టాల నుంచి, వ్యాధుల నుంచి, అనేక వాటి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఎప్పుడంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తే. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము దేవుణ్ణి ప్రేమిస్తే మనకు అనేకమైన మేళ్ళు ఆయన సిద్ధపరిచాడు. మొదటి కొరింథీ పత్రికలో ఆయన జ్ఞాపకం చేస్తాడు. 2:9 నన్ను ప్రేమించే వారికి నేను అనేకమైన మేళ్ళు నేను సిద్ధపరిచాను. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనిషినికి హృదయానికి గోచరము కానటువంటి మేళ్ళు నేను సిద్ధపరిచాను అంటాడు. అంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తే మనకు అనేకమైన మేళ్ళు సిద్ధపరిచాడు. అవి మనకు కంటికి కనపడినటువంటి మేళ్ళు, చెవికి వినపడినటువంటి మేళ్ళు, మనిషిని హృదయానికి గోచరము కానటువంటి మేలులు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఆ మేలులన్నిటినీ నేను మీకు అనుగ్రహిస్తాను. ఎప్పుడంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తే. 3, మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఏమంటాడంటే, సమస్తాన్ని సమకూర్చి నేను జరిగిస్తానని మాట రాస్తాడు. రోమాపత్రికలో 8:28 దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూర్చబడి జరిగించబడుతున్నవి అని జ్ఞాపకం చేస్తాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనకు సమస్తాన్ని సమకూరుస్తాడు. 1, దేవుణ్ణి ప్రేమిస్తే తప్పిస్తాడు. 2, దేవుణ్ణి ప్రేమిస్తే మనకు అనేకమైన మేలు సిద్ధపరుస్తాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తే సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధపడదాం. అలా సిద్ధపడడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.

మీరింతవరకు పాస్టర్ ఎన్బి జయకర్ గారి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు వింటారు.

ఆధునిక వ్యవసాయ పరికరాలలో మరి ఒక పరికరం వరి డ్రమ్ సీడర్. వరిని నాట్ల పద్ధతిలో సాగు చేయడం వలన రాష్ట్రంలో సాధారణం. కాకపోతే ఈ పద్ధతికి ఎక్కువ కూలీల ఆవశ్యకత ఎంతైనా అవసరం. రోజు రోజుకు పెరుగుతున్న వ్యవసాయ కూలీల కొరత వల్ల నాట్ల సమయంలో రైతాంగం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా ఇబ్బందుల నుండి బయటపడేందుకు ప్రత్యామ్నాయంగా వరి గింజలను సాళ్లలో నేరుగా విత్తడానికి రైతాంగం సుముఖత చూపుతున్నారు. ఇలా సాళ్లలో మొలక ఎత్తిన వరి గింజలను నాటేందుకు డ్రమ్ సీడర్ను చాలా సమర్థవంతంగా వాడవచ్చు. ఈ డ్రమ్ సీడర్ను మొట్టమొదటిగా అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ ఐఆర్ఆర్ఐ వారిచే రూపొందించబడినప్పటికీ దానిపై పరిశోధనలను జరిపి దీనిని ఫైబర్ ప్లాస్టిక్తో రూపొందించి తగువైన చక్రాలను అమర్చి దమ్ము చేసిన పొలంలో కూడా అతి సులభంగా ఆడ కూలీలు సైతం లాగేందుకు వీలుగా నిర్మించబడింది. ఈ డ్రమ్ సీడర్ ద్వారా ఒకేసారి 8 వరుసల్లో సాళ్ల మధ్య 20 లేదా 25 సెంటీమీటర్ల దూరంలో విత్తేందుకు వీలవుతుంది. ఈ డ్రమ్ సీడర్ నందు 4 స్థూపాకారపు డబ్బాలను మధ్య భాగంలో తిరిగే షాఫ్ట్కు అమర్చి ఈ షాఫ్ట్కు ఇరువైపులా చక్రాలను అమర్చబడి ఉంటుంది. మనం నాటాలనుకున్న వరి విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి 12 గంటలు మండెకట్టి గింజల నుండి మొలక ఆరంభ దశలో పరికరానికి అమర్చిన 4 డబ్బాల్లో నింపాలి. ఇలా డబ్బాలను ముక్కాలు వరకు నింపి పరికరాన్ని ముందుగా దమ్ము చేసి చదును చేసి పొలంలో చక్రాల సహాయంతో పరికరానికి అమర్చిన చేతిపీడి సహాయంతో లాగడం వలన చక్రాలు తిరిగి డబ్బాలో తిరిగి డబ్బాలకున్న రంధ్రాల ద్వారా పొలంలో వరుసగా పడుతుంది. ఈ వరుసలు పాడవకుండా పొలంలో వారం వరకు పలుచటి నీరు మాత్రమే పెట్టాలి. ఇలా పొలంలో నీరు పలుచగా ఉండడం వలన కలుపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడం వలన కలుపు మందును తగు మోతాదులో అంటే 5 నుంచి 6 రోజుల్లో వాడడం వలన సమర్థవంతంగా కలుపును నివారించవచ్చు. డ్రమ్ సీడర్ను లాగడానికి ఒకరు విత్తనం అందించడానికి అవసరం కావడం వలన వరి నాటే ఖర్చు బాగా తగ్గి సుమారు 1500 నుండి 2000 వరకు ఆదా చేయవచ్చని పరిశోధనల ద్వారా నిరూపితమైంది. ఈ డ్రమ్ సీడర్ను ఉపయోగించి రోజుకు 2 నుంచి 3 ఎకరాల వరకు నాటవచ్చు. అంతేగాక నాట్లు వరుసల్లో వేయడం వలన వరుసల మధ్యలో కలుపు తీసేందుకు కోనో వీడర్ను సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. ఈ విధానంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొలం చదునుగా ఉండి తక్కువ తడి పొలమంతా పెట్టేందుకు వీలై ఉండాలి. మరియు డబ్బాల్లో నుండి గింజలు సక్రమంగా రాలేందుకు వీలుగా మొలక ఎక్కువ పొడవు లేకుండా జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. ఆధునిక వ్యవసాయ పరికరాలలో వరి నాటే యంత్రాల గురించి తెలుసుకుందాం. వరి సాగు చేసే రైతాంగం వరి నారును నారుమడి నుండి తీసి తిరిగి ప్రధాన పొలంలో నాటడానికి కావలసిన వ్యవసాయ కూలీలు దొరకక సరైన సమయంలో నాట్లు వేయలేక చాలా ఇబ్బందులకు గురై నాట్లను ఇబ్బందికరంగా ముగుస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణం వరి నాట్లు వేయడం శ్రమతో కూడుకున్న పని మరియు బురదలో చేయవలసిన పని. మారుతున్న జీవన శైలి, పెరుగుతున్న ఆర్థిక స్థితిగతులు వరి నాట్లు నాటేటువంటి పనులను చేపట్టడానికి సుముఖతను చూపడం లేదు. ఇందుకు ప్రత్యామ్నాయంగా వరి నాటే యంత్రాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యంత్రాలను 25 సంవత్సరాల ముందన్నే ప్రవేశపెట్టినప్పటికీ మన రాష్ట్రంలో అంతగా రైతు ఆదరణ పొందలేదనే చెప్పుకోవచ్చు. ఈ వరి నాటే యంత్రము యాంత్రీకరణలో ముందంజ వేసిన పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో అనేక పరిశోధనలు చేసినప్పటికీ ప్రాచుర్యం మాత్రం అంతంత మాత్రమే. కాకపోతే ఇప్పుడు మన దేశంలో తలెత్తిన వ్యవసాయ కూలీల కొరతను రైతాంగాన్ని ఈ నాట్ల యంత్రాల వైపు చూసేలా చేస్తుంది. ఈ వరి నాటు యంత్రంలో ముఖ్యమైనది నారు పెంచడం. ఈ నారును ప్లాస్టిక్ ప్రత్యేక ట్రేలలో గాని లేదా నిర్ధారించిన పద్ధతుల ద్వారా మాత్రమే పెంచిన నారును యంత్రం ద్వారా నాటేందుకు వీలవుతుంది. ఈ నారును నారుమడిలో కూడా ప్లాస్టిక్ షీటును పరిచి దానిపై పలుచగా మట్టిని వేసి దానిపై మొలకెత్తిన వరి విత్తనాలను చల్లి పలుచగా నీరుతో తడపడం వలన నారును పెంచవచ్చు. ఇలా 15 నుంచి 20 రోజులు నారును అంటే 12 నుంచి 15 సెంటీమీటర్లు పెరిగిన తరువాత ట్రే కొలతల కనుగుణంగా కత్తిరించి యంత్రం ద్వారా సమర్థవంతంగా ఈ ప్లాస్టిక్ ఫిల్మ్పై పెంచడంలో ఇబ్బందులతో పాటు మట్టి మందము, విత్తనం సాంద్రత సరిసమానంగా ఉండేటట్లు చేయడం చాలా కష్టమైన పని. దీనికి ప్రత్యామ్నాయంగా ట్రే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పద్ధతిలో ప్లాస్టిక్ ట్రేలో సుమారు 600 గ్రాముల మట్టిని నింపి ఆపై విత్తనాన్ని పరిచి ఆపై మట్టి మరియు ఎక్కువ పశువుల

0: ఎరువు లేదా వర్మి కంపోస్ట్ వేయడం, ఆపై నీరు చిలకరించడం వరకు ఒకే కన్వేయర్ యంత్రం ద్వారా నిర్వర్తించవచ్చు. ఇలాంటి 80 ట్రేలు ఒక ఎకరా పొలానికి కావాల్సి ఉంటుంది. ఈ ట్రేలను పొలంలో ఒక మూలన పలుచటి నీటిని కట్టి దాంట్లో ఉంచి 15 నుంచి 20 రోజులు పెంచి నారును యంత్రం ద్వారా సమర్థవంతంగా నాటుకోవచ్చు. నారు నాటేందుకు ముందు పొలాన్ని బాగా దమ్ము చేసి చదును చేసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాక పొలాన్ని ఆరబెట్టాలి. నాటే ముందు పలుచగా నీరు పెట్టడం వల్ల వరి నారు నాటే యంత్రం సులువుగా నడిపేందుకు వీలవుతుంది. ఈ యంత్రం ద్వారా నాటినప్పుడు 8 సార్లలో ఒకే మారు నాటడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకించి అమర్చిన వేళ్ల లాంటి అమరిక ట్రే నుండి నారును తీసి పొలంలో నాటడం జరుగుతుంది. ఇకపోతే సాళ్లలో నాటుకు నాటుకు మధ్య సుమారు 14 నుంచి 23 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ నాట్లు పడే లోతును గమనించి మనకు కావలసిన విధంగా నేలను బట్టి లోతు మార్చుకునేందుకు వీలవుతుంది. ఈ యంత్రం ద్వారా రోజుకు 2 నుంచి 6 ఎకరాలు వరి నాట్లను వేసుకోవచ్చు. వ్యవసాయ కూలీల ఖర్చు సుమారు 45% తగ్గుతుంది. దీని ఖరీదు సుమారు 2,75,000 నుంచి 18 లక్షల వరకు ఉంటుంది. కాబట్టి నాటే యంత్రం వాడేందుకు ఉన్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సామూహికంగా ఒక గ్రామంలో 1 లేదా 2 యంత్రాలను ఉంచుకుని వాడడం ఎంతైనా ఆదాయకరం. అంతర కృషికి వాడే పనిముట్ల గురించి తెలుసుకుందాం. పంట ఏదైనా అంతర కృషి చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఇలా అంతర కృషి చేయడం వల్ల పంట పొలంలో కలుపు నివారించడమేగాక మొక్క వేళ్ల దగ్గర నేలను గుల్లబారే విధంగా చేసి తద్వారా వేళ్లు గాలిని పీల్చుకోవడమే కాక బాగా లోపలికి ప్రాకి భూమి లోపల పొరలలోని నీటిని సమర్థవంతంగా పొందుతుంది. అంతేకాక మెట్ట సేద్యంలో అయితే భూమి లోపలి పొరల నుండి సన్నటి నీటి రంధ్రాల ద్వారా నీరు వాతావరణంలోకి కలుస్తుంది. ఈ విధంగా నష్టపోయే నీటిని అంతర కృషి ద్వారా అరికట్టవచ్చు. రైతాంగం పలు విధాలుగా అంతర కృషిని చేస్తారు. అనగా చేతి తొలిక నుండి ట్రాక్టర్ వరకు ఉపయోగించి చేస్తారు. ఈ అంతర కృషి సులభతరం చేయాలంటే విత్తనాన్ని సాళ్లలో విత్తాలి. అప్పుడే ఈ అంతర కృషిని యాంత్రీకరణ చేసేందుకు వీలవుతుంది. వీటి యంత్రాలలో ముఖ్యమైనవి అంతర కృషికి వాడే పనిముట్లలో లాంగ్ హ్యాండల్ వీడర్ గురించి తెలుసుకుందాం. స్టార్ వీడర్, సింగిల్ బ్లేడ్ వీడర్, కోనో వీడర్, రోటరీ వీడర్ వీటిల్లో ముఖ్యమైనవి. ఈ పరికరాలు నిలుచున్న భంగిమలో ఉండి సాళ్ల మధ్య కలుపును తీయడమే కాక మొక్కల వేళ్ల మధ్య నేల గుల్లబారే విధంగా చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడినవి. దీనితో ఎన్నో రకాల కర్రులను ఉపయోగించి వాడుకోవచ్చు. ఈ స్టార్ వీడర్ 2 పళ్ళ చక్రాలను చట్రంలో అమర్చి దీనికి పొడుగాటి చేతిపిడిని నిలబడి ఉపయోగించే వీలుగా రూపొందించి ఉంటారు. ఇలా నిలుచున్న భంగిమలో పని చేయడం వలన పనికి కావలసిన శ్రమ అతి తక్కువ అవసరం ఉంటుంది. అంతేగాక ఒక మనిషి దీని సహాయంతో రోజుకి 0.25 నుంచి 0.4 ఎకరాలు అంతర కృషి సమర్థవంతంగా చేసుకోవచ్చు. అంతేగాక వంకుని తొలికతో చేసే శ్రమను పోలిస్తే సుమారు 50% తక్కువ శ్రమతో పూర్తి చేసుకోవచ్చు. ఎడ్లతో నడిపే అంతర కృషికి ఉపయోగపడే యంత్రాల గురించి తెలుసుకుందాం. మొదటిగా గుంటూరు, ఒంగోలు నాగల గురించి తెలుసుకుందాం. ఇది ఎడ్ల సహాయంతో పనిచేసే అంతర కృషికి గాను రూపొందించిన పరికరం. దీనిలో 3 కర్రులు ఒక చట్రానికి బిగించి ఈ చట్రము 2 చక్రాలపై అమర్చి ఎద్దులు సులువుగా లాగేందుకు వీలుగా నిర్మించారు. ఈ కర్రులు అడుగు భాగంలో బాతు కాలిని పోలి మట్టిని కదిపి కలుపు మొక్కలు పెకిలించే విధంగా ఉంటుంది. ఈ కర్రుల మధ్య దూరం
1: మీరింతవరకు రైతు సుతురుల సూచనార్థం పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. పానఐఏటీ కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల్లో ఆధునిక మౌలిక వస్తులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు.

0: ఇక వార్తల్లోని వివరాలు. పానా ఏటీ కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పాన్ ఐఐటి ఏపీ 2026 సదస్సు సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేశంలోని 23 ఐఐటీల నుంచి 5 లక్షల మంది వచ్చారని, వారి ఆలోచనలు నైపుణ్యాలను రాష్ట్రాభివృద్దికి సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. అమరావతిలో పాన్ ఐఐటి వరల్డ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా కోర్సులు, పాఠ్యాంశాల్లో మార్పులకు ఈ కౌన్సిల్ మార్గనిర్దేశం చేస్తుందన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తయారు చేయడం, అది ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఏ విధంగా ఫోకస్ చేయాలి, హై స్కూల్కి వస్తానే వాళ్ళల్లో ఒక ఆంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ ని డెవలప్ చేయడం, ఒక ఏఐ మాడ్యూల్స్ ని డెవలప్ చేయడం, స్ట్రెస్ ఫ్రీ ఆర్ మెంటల్ ఇల్నెస్ అన్ని కూడా ఉపయోగించి లెర్నింగ్ ఒక హ్యాపీగా నేర్చుకునే విధానానికి శ్రీకారం చుడతాం. ఇలాంటివి వేరియస్ యాంగిల్స్ లో సిలబస్, కరికులం, ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ అన్ని కూడా చేస్తారు.
0: ఉస్మానియా, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, ఎల్బీ నగర్, అల్వాల్ టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో విద్య, వైద్య రంగాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రులకు అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బందిని గుర్తించి నియామక ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యే నాటికి సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అత్యాధునిక వైద్య పరికరాలను ముందుగానే సమకూర్చి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అధికారులు ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, ఆసుపత్రులను తప్పనిసరిగా సందర్శించి పరిస్థితులను పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 67 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం 18 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన మండల పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, కార్యాలయాల్లో మౌలిక వసతులను బలోపేతం చేయడం ద్వారా సేవల నాణ్యత, సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం పెద్దతండాలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. గిరిజనుల సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఆధునిక సౌకర్యాలతో కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో ఉద్యాన రంగ అభివృద్దికి 100 కోట్ల రూపాయల పెట్టుబడి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, నిధులు ఖర్చు చేయకుండా రైతులను మభ్యపెడుతున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కరువు కారణంగా రాయలసీమలో పండ్ల తోటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రచారాలు పక్కన పెట్టి తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: జల్జీవన్ మిషన్ నిధులు 30,000 కోట్ల రూపాయలతో కడప జిల్లా ప్రొద్దుటూరులో చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టుకు రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి ఆమె నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత పాత్రికేయులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమం

0: లకు ప్రాధాన్యం ఇస్తుందని, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వస్తుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ భూముల విలువ పెంపుపై దృష్టి పెట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రభుత్వ ఆదాయ వనరుల సమీకరణపై సమీక్షా సమావేశాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన నిన్న నిర్వహించారు. రాష్టంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగాన్ని కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలని సూచించారు. అదనపు ఆదాయ వనరులను గుర్తించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే ప్రాజెక్టులను వేగవంతం చేయాలన్నారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గత రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వెండి తెరపై సరికొత్త ప్రయోగాలు చేస్తూ అద్భుతాలు సృష్టించిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 1931 సెప్టెంబర్ 21న సింగీతం శ్రీనివాసరావు జన్మించారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన 94 ఏళ్ల వయసులో తన చివరి చిత్రంగా సింగ్ గీతం అనే సినిమాని రూపొందించి ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకున్నారు. 2 జాతీయ పురస్కారాలతో పాటు 5 నంది అవార్డులను, పలు ఫిలింఫేర్ పురస్కారాలను శ్రీనివాసరావు అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దసరా మహోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా సూచించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సంయుక్తంగా ఆయన నిన్న తనిఖీలు నిర్వహించారు. సీతమ్మవారి పాదాలు, కేశఖండనశాల, భక్తుల నిరీక్షణ ప్రాంతాలు, వినాయక ఆలయం, రథం సెంటర్, టోల్గేట్, ఘాట్ రోడ్డు ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాతావరణం. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై విస్తరించిన ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు వాతావరణ కేంద్ర అధికారి సిహెచ్ నాగభూషణం పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్టంలోని కోస్తాంధ్ర, యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాన్ ఐఐటీ కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల్లో ఆధునిక మౌలిక వస్తులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వస్తుల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

7:20 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మననెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 8:00 సమాచార్ ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ. 8:35 మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వింటారు. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోనిన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 10:00 వార్తావాహిని. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు. 12:30 తెలుగులో వార్తలు. 12:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు. 1:30 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు. 2:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు. 5:00 ప్రసార విశేషాలు. 5:05 వనితావాణి మహిళల ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం కెరీర్ గైడెన్స్ గురించి తెలుసుకుంటూ తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను, 6:10 తెలుగులోను, 6:20 సంస్కృతంలోను వార్తలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక సమాచారం వింటారు. అనంతరం విహారి కార్యక్రమంలో భాగంగా కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణం శ్రీ ఉమాదేవి సమేత శ్రీ మహాబలేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు.

7:15 పాడి పంటల వ్యవసాయదారుల కార్యక్రమంలో మునగాకు వల్ల ప్రయోజనాల గురించి కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:45 చిత్రసీమ, 8:00 దార్శనిక భారత్ స్వర్ణయుగానికి చేరువలో దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8:15 హలో అభిరుచి వాట్సప్ ఆధారంగా శ్రోతలు కోరిన పాటలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు, 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు, 10:20 ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:20 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి.

ఇంత వరకు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. అనంతరం 7:15 ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని

భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్ గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు ఎరువుల కమిటీ చైర్పర్సన్ గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్ని, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహిస్తుండటంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి తన నిరసనను తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్ లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. 3 వ్యక్తులు భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించారని, తిరిగి వెళ్లాలని సరిహద్దు భద్రతా దళం పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారు వినకుండా సరిహద్దు కంచెవైపు దూసుకొచ్చారని విదేశాంగ శాఖ తెలిపింది. భద్రతా ముప్పు ఏర్పడడంతో బీఎస్ఎఫ్ బలగాలు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. అంతర్జాతీయ సరిహద్దు పవిత్రతను కాపాడాలని, ద్వైపాక్షిక ఒప్పందాలను ఖచ్చితంగా అమలు చేయాలని నిరసన పత్రంలో సూచించింది. తమ వైపు నుండి అక్రమ చొరబాట్లు జరగకుండా సరిహద్దు బలగాలను నియంత్రించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇస్లామాబాద్ ను భారత్ డిమాండ్ చేసింది. భారత్ రష్యా సంబంధాలపై ఏర్పాటైన సలహా సంఘం సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ భాగస్వామ్య విశేషాలను విదేశాంగ మంత్రి ప్రస్తావించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలికేందుకు శాంతి చర్చలు, దౌత్య మార్గాలకు భారత్ అందిస్తున్న క్రియాశీలక మద్దతును కూడా సమావేశంలో విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారు. శాస్త్రీయ భాషల్లో పరిశోధనలకు సంబంధించి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 5 విశిష్ట సేవా కేంద్రాలను మంజూరు చేసింది. ఉన్నత విద్యాశాఖ అసామీ, బెంగాలీ, మరాఠీ, పాలీ, ప్రాకృత శాస్త్రీయ భాషలకు సంబంధించి ఈ 5 విశిష్ట అధ్యయన కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. భాష, సాహిత్య రక్షణ, డిజిటలైజేషన్, ఉన్నత పరిశోధనలు, జ్ఞాన వ్యాప్తికి ఈ కేంద్రాలు ప్రత్యేక ప్రాతిపదికన తోడ్పడతాయి. అస్సాంలోని తేజ్పూర్ విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం, పూణేలోని డెక్కన్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఒడిశా కేంద్రీయ విశ్వవిద్యాలయం, గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఈ కేంద్రాలను నెలకొల్పుతారు. భారతీయ శాస్త్రీయ భాషల అధ్యయనం, పరిశోధన, పరిరక్షణ దిశగా ఈ కేంద్రాల ఏర్పాటు ఒక కీలక అడుగుగా నిలవనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భోపాల్లో నిన్న జరిగిన పశు పోషకుల సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. 11 జిల్లాల నుండి దాదాపు 35,000 మంది గోపాలకులు హాజరైన ఈ సదస్సులో ఆవుల సంరక్షణ కేంద్రాల కోసం 101 కోట్ల రూపాయల నిధులను ప్రకటించారు. అలాగే ఉజ్జయినిలో 255 కోట్ల రూపాయల వ్యయం చేశారు. భోపాల్లో 12 కోట్ల రూపాయలతో

0: సెంట్రల్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశామని, శివపురిలో ఒక మినీ డైరీ ప్లాంట్ ను నిర్మించనున్నామని అమిత్ షా తెలిపారు. ఈ కేంద్రాలు ఆవులు, గేదెల జాతుల అభివృద్దికి కృషి చేస్తాయని వెల్లడించారు. అంతకుముందు నూతన నేర చట్టాలపై మధ్యప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, బ్రిటిష్ కాలం నాటి చట్టాలు వారి ప్రభుత్వము పరిపాలనా రక్షణ కోసం రూపొందించబడ్డాయని, అయితే నూతన చట్టాలు పౌరుల ఆత్మ గౌరవాన్ని, ఆస్తులను, ప్రాణాలను రక్ష
1: कानून पूर्ण इम्प्लीमेंटेशन के बाद हमारी क्रिमिनल जस्टिस सिस्टम दुनिया की सबसे आधुनिक क्रिमिनल जस्टिस सिस्टम बन जाए. इसके अंदर विज्ञान को हमने डाला है, ऑनलाइन सुनवाई, वीडियो कॉन्फ्रेंसिंग, एफएसएल के प्रावधान और कई आधुनिक प्रकार के वैज्ञानिक संशोधनों को इसके साथ जोड़ा है. महिला सुरक्षा, गुमशुदा बच्चे, आतंकवाद, लिंचिंग, ये सारी चीजों से प्रोटेक्शन की व्यवस्था है.
0: రాబోయే ఇజ్రాయెల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికార జ్యోతిని వెలిగించేందుకు భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ ఆహ్వానించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్తో టెలిఫోన్లో మాట్లాడిన నెతన్యాహూ, విమానంలో జరిగిన దాడిని తన సాహసంతో తిప్పికొట్టినందుకు ఆయన్ను భారత్ ఇజ్రాయెల్తో సహా ప్రపంచానికే వీరుడిగా అభివర్ణించారు. అలాగే కెప్టెన్ మచ్చర్ త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించి, ఈరోజు మరఠ్వాడ, విదర్భ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు పూర్తిగా నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కరైకాల్తో పాటు అస్సోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో ఈరోజు వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా కొంకణ్, గోవా ప్రాంతాల్లో రాగల 2 రోజుల పాటు వేడిగా, తేమతో కూడిన ప్రతికూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా ఐఎండీ వెల్లడించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలోని భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాల నాగోయాలో జరగనున్న ముగింపు వేడుకల్లో భారత త్రివర్ణ పతాకధారిగా ప్రసిద్ద షూటింగ్ క్రీడాకారిణి నీరు ధండా వ్యవహరిస్తారు. అథ్లెట్ల పరేడ్, క్రీడల అధికారిక ముగింపు ప్రకటనలతో ఈ వేడుకలు ముగుస్తాయి. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాత వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ఈ మాసపు పాట పల్లవి కాదన రాధ, రచన శ్రీ ఇంద్రగా సూరిబాబు. వినండి ఈ మాసపు పాట.

0: సన్మానం శ్రీ మల్లాది సూరిబాబు. ఈ మాసపు పాట ఆకాశవాణి విజయవాడ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ముందుగా వినండి సింహపురి సమాచారం.

శనివారం సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి 631 క్యూసెక్కుల వరద నీరు వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

అఖిల భారత న్యాయవాదుల సంఘం 5 రాష్ట్ర 13వ మహాసభలు శనివారం కస్తూర్బా కళాక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. అనంతరం విఆర్సి కూడలి అంబేద్కర్ విగ్రహం వరకు న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలన్నారు. న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. జూనియర్ న్యాయవాదులకు 10,000 స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రముఖ సంగీత దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మృతితో నెల్లూరు జిల్లాలోని ఆయన అభిమానులు, బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఆయన స్వస్థలం ఉదయగిరి కాగా తండ్రి ఉద్యోగరీత్యా గూడూరులో స్థిరపడ్డారు. తండ్రి రామచంద్రరావు ప్రధానోపాధ్యాయులు, తల్లి శకుంతల వైలిన్ విద్వాంసురాలు. నెల్లూరు జిల్లాలోనే ఆయన కళలు, సంగీతంపై ఆసక్తి పెరిగింది. అందుకు ఇక్కడి వాతావరణం, కుటుంబ నేపథ్యమే కారణం. గూడూరు జడ్పీ బాలుర హైస్కూల్లో 10వ తరగతి వరకు చదివారు. పాఠశాల వార్షికోత్సవాల్లో పలు నాటికల్లో నటించడమే కాకుండా పాటలు పాడి బహుమతులు గెలుచుకున్నారు. బాల్యంలో చూసిన నాటకాలు, సంగీత ప్రదర్శనలు ఆయనను కళల వైపు నడిపించాయని ఆయన అనేకమార్లు చెప్పినట్లు తెలుస్తోంది. చదువు కోసం చెన్నై వెళ్లినా తనకు నెల్లూరు ప్రాంతం అంటేనే మక్కువ అని చాలా సందర్భాల్లో ఆయన గుర్తు చేసుకున్నారు. సీతా కళ్యాణం పాత సినిమాను గూడూరులోనే చూశానని, అప్పుడే మైక్ సెట్లు, స్క్రీనింగ్ చూసి తనకు సినిమా రంగంలోకి రావాలనే కోరిక కలిగినట్లు ఓ సందర్భంలో ఆయన తెలియజేశారు. చెన్నై వెళ్లి స్థిరపడిన తరువాత కూడా నెల్లూరులోని బంధువులను కలవడానికి, అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతుండేవారు. మయూరి చిత్రానికి దర్శకత్వం వహించినందుకు నెల్లూరు శ్రీ విజేత ఆర్ట్స్ కామేశ్వరరావు నాటక పరిషత్తులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి సింగీతం శ్రీనివాసరావు దంపతులకు సన్మానం చేశారు.

0: శుభోదయం సింహపురిలో. ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. శ్రీపూడి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని కాకుళ్ళువారి పార్యం వేదికగా పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత మంగళవారం ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో 11,85 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తూ ఆశల ఫలకాన్ని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు ప్రసంగించారు. ఈ వేదిక నుంచి నెల్లూరు జిల్లాకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వరాలు జల్లు ప్రకటించారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టుల మధ్య దగదర్తి విమానాశ్రయాన్ని అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. రైలు, రోడ్డు కనెక్టివిటీని పెంచి నెల్లూరు జిల్లాను లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దామని ప్రకటించారు. పెద్దిరెడ్డిపల్లె రిజర్వాయర్ కాలువ పనులకు 52 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం హామీ ఇచ్చారు. అలానే సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్ 1 నిర్మాణానికి అవసరమైన 80 కోట్లను కూడా అందిస్తామని చెప్పారు.
2: ఒక పక్క కృష్ణపట్నం, ఇంకో పక్క రామాయపట్నం, మధ్యలో దగదర్తి ఎయిర్పోర్ట్, ఇప్పుడుంటే 2 లేన్లు రైల్వే లైన్లు 4 లేన్లు అవుతాయి. ఇంకో పక్క ఎక్కడికక్కడ రోడ్లు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసి ఈ యొక్క నెల్లూరు జిల్లాని ఒక లాజిస్టిక్ సబ్గా తయారు చేస్తాం. నెల్లూరులో ఉండే వ్యక్తులు కొంతమంది డబ్బులు సంపాదించుకుని వేరే ప్రాంతాలకు పోయి బ్రహ్మాండంగా వ్యాపారాలు చేశారు. ఇప్పుడు పిలిపిస్తున్న వేరే ప్రాంతాల్లో ఉండే కొద్దిగా వాసులు మీరు కూడా రండి, ఈ ప్రాంతంలో అభివృద్ధిలో భాగస్వాములు కమ్మని ఆహ్వానిస్తున్నారు.
1: అంతకుముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా గతంలో నిలిచిపోయిన సుజల స్రవంతి పథకం ద్వారా 52 కోట్ల రూపాయల నిధులతో దుత్తలూరు, జలదంకి, కలిగిరి, కొండాపురం, సీతారాంపురం, ఉదయగిరి, వరకుంటపాడు, వెన్నిమూరు మండలాల్లో 381 పనులను చేపట్టబోతున్నట్లు వివరించారు. ఉదయగిరి కోటకు చేరుకునే సుమారు 4 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి 2,50,00,000 రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. స్వచ్చంద్ర సాధనకు రాష్ట ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గత శుక్రవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో అధునాతన స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అదే ప్రాంగణంలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులకు భూమి పూజ చేసి మొక్కలు నాటారు. స్వచ్చంద్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రోడ్లను శుభ్రం చేసి పారిశుద్ధ్య కార్మికులను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్చాంధ్ర కార్యక్రమాలకు కేటాయిస్తున్నారని చెప్పారు. స్వచ్చాంధ్ర సాధనలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. వెంగడగిరి గ్రామదేవత పోలేరమ్మ జాతర గత బుధా గురువారాలు వైభవంగా జరిగింది. ఈ జాతర సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, వెంగడగిరి శాసనసభ్యులు కురుగున్న రామకృష్ణతో కలిసి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట ప్రజల అందరిపై ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించినట్లు చెప్పారు. రాష్ట్రంలో పలు ప్రముఖ ఆలయాల ఉత్సవాలను రాష్ట్ర పండుగలుగా నిర్వహిస్తున్నామని, వాటి నిర్వహణకు దేవాదాయ శాఖ తరపున ప్రతి పండుగకు ఏటా 50 లక్షల రూపాయలు నిధులను అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా పోలేరమ్మ తల్లి జాతరకు 50 లక్షలు మంజూరు చేసి తొలి విడతగా 40 లక్షలు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఖైదీలలో పరివర్తన తీసుకొచ్చి వారు విడుదలైన తర్వాత సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా తీర్చిదిద్దడమే కారాగారాల ప్రధాన లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నరసింహమూర్తి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. ఖైదీలకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని గత శుక్రవారం వెంకటాచలం మండల పరిధిలోని చెముడుకుంట సమీపంలో ఉన్న జిల్లా కేంద్ర

కారాగారంలో నిర్వహించిన ఖైదీల సంక్షేమ దినోత్సవ వేడుకలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కారాగారంలోని వివిధ విభాగాలను, ఖైదీలు తయారు చేస్తున్న వస్తువులను పరిశీలించారు. అనంతరం హిమంత్ శుక్లా మాట్లాడుతూ, ఎవరు పుట్టుకతో నిరస్తులు కారని, వ్యక్తులు సామాజిక

0: గడిపారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల్లో నెల్లూరు నగరపాలక సంస్థకు 4 అవార్డులు దక్కాయి. వాయు నాణ్యత పరిరక్షణ విభాగంలో ప్రత్యేక పురస్కారం లభించింది. అలానే స్వచ్ఛ పాఠశాల విభాగంలో నెల్లూరు నగరంలోని దేవిరెడ్డి శారద హైస్కూల్కు పురస్కారం దక్కింది. ఇక స్వచ్ఛ పార్కుల విభాగంలో చిల్డ్రన్స్ పార్కు అవార్డు రాగా, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో MGB ఫెసిలిటీ మాల్కు అవార్డు దక్కింది. విజయవాడలో శుక్రవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైభవానందన్, జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ బాలాజీరావు తదితరులు అవార్డులను అందుకున్నారు. కాలుష్య నియంత్రణ చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించమని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి కృష్ణ హెచ్చరించారు. గత గురువారం జిల్లా వ్యాప్తంగా వివిధ పరిశ్రమలను ఆయన తనిఖీ చేశారు. ఈ పరిశ్రమల నుంచి వెలువడే వాయు, నీటి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన పరికరాలను పనిచేస్తున్నాయా లేదా అని తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం పరిశ్రమల్లో అన్ని చర్యలు తీసుకోవాలని కృష్ణ సూచించారు. నిబంధనలు పాటించని 28 రైస్ మిల్లుల మూసివేతకు ఈ సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భారత ఎన్నికల సంఘం సూచన మేరకు SIR 2 నిర్వహణపై అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నట్లు నెల్లూరు నగర నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి కమిషనర్ వైభవానందన్ తెలిపారు. గత బుధవారం నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి విలువైన సూచనలు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త ఓటర్లను గుర్తించడం, నమోదు చేయించడం, తప్పులు లేని సమగ్రమైన తుది ఓటర్ జాబితాను రూపొందించడంలో స్థానిక రాజకీయ పార్టీల ప్రతినిధులు BLO సహకరించాలని కమిషనర్ కోరారు. తిరుపతి ఎకనామిక్ రీజియన్ పరిధిలోని జిల్లాలని పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే సమగ్ర పారిశ్రామిక ప్రాంతీయ ప్రగతి సాధ్యమవుతుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా పేర్కొన్నారు. గత బుధవారం తిరుపతిలోని కలెక్టరేట్లో తిరుపతి ఎకనామిక్ రీజియన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో జరిగిన భాగస్వాముల సదస్సులో అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ అభివృద్ది పనుల అవకాశాలు, మౌలిక వసతులు, పారిశ్రామిక రంగానికి సంబంధించిన అంశాలను కలెక్టర్ వివరించారు. 2047 నాటికి తిరుపతి ఎకనామిక్ రీజియన్ను 80 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యానికి అనుగుణంగా ప్రాంతీయ వనరులు, ప్రత్యేకతలను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని CEO ముఖేష్ కుమార్ మీనా అభిప్రాయపడ్డారు. అనంతరం నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా మాట్లాడుతూ జిల్లాల సరిహద్దులకు పరిమితం కాకుండా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాలను ఒకే ఆర్థిక రీజియన్గా పరిగణించి అభివృద్ది ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నెల్లూరు జిల్లాలోని పోర్టును కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎగుమతులు, దిగుమతులకు గేట్వేగా వినియోగించుకునే అవకాశం ఉందని కలెక్టర్ సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ద్విచక్ర వాహనదారుల భద్రతపై ర్యాపిడో కెప్టెన్లకు రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా గత బుధవారం నెల్లూరులోని టౌన్ హాల్లో ర్యాపిడో సంస్థ సమన్వయంతో నిర్వహించిన కార్యక్రమానికి దాదాపు 500 ర్యాపిడో కెప్టెన్లు పాల్గొన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు కెప్టెన్లకు సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్, అతివేగం, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఎల్ నినో నేపథ్యంలో కాలువలు, బోరుబావులపై ఆధారపడి రబీలో రైతులు వరినారులు పోయవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి సూచించారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో ఇబ్బందులు ఎదురవుతాయని ఆమె హెచ్చరించారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని అపరాలు, పశుగ్రాసం, PMDS పంటలు సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి ఒక ప్రకటనలో రైతులకు సూచించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో 6,54,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన కలుజపై వంతెనను జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ పొట్టేపాలెం మార్గంలో ప్రయాణించే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తను స్వయంగా చూశానని తెలిపారు. పొట్టేపాలెం వంతెన నెల్లూరు జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పిన పనిని 11 నెలల్లోనే పూర్తి చేయడంలో ఎమ్మెల్యే పాత్ర అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు. మీరింతవరకు ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు విన్నారు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుద్దాం.
1: ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.

ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 8700014242 870001242.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.

0: 50 overs with Rohit Sharma hitting 92 and KL Rahul unbeaten 129 runs, setting the West Indies a target of 352. In reply, the visitors chased down the target, scoring 352 for 5 in 48.2 overs. West Indies captain Shai Hope, who scored 162, was named player of the match. The India Meteorological Department, IMD, has forecast heavy rainfall at isolated places over Kerala, Mahe, Tamil Nadu, Puducherry and Karaikal today. The IMD said the conditions are likely to become favourable for further withdrawal of southwest monsoon from remaining parts of Marathwada and Vidarbha. Some more parts of Maharashtra, Chhattisgarh, Telangana and north interior Karnataka during the next 2 days. The weather agency said that the thunderstorms accompanied with lightning and gusty winds may prevail over Tamil Nadu, Puducherry, Andhra Pradesh, Kerala, Karaikal, Assam, Nagaland, Manipur, Mizoram and Tripura during the day. Meanwhile, Konkan and Goa are expected to experience hot and humid weather till tomorrow. And now for a look at today's newspapers, it's over to Saira Mujtaba.
1: Thank you, Nishik. The Indian Express in an exclusive report says, under GST regime, arrest powers likely to be removed. Hindustan Times quotes Finance Minister Nirmala Sitharaman, uncertainty now a standing condition of international economy. RBI Governor Sanjay Malhotra says, global financial risk emerging, states the Economic Times. External Affairs Minister S. Jayashankar says, India backs dialogue diplomacy to end Ukraine conflict, according to the Sunday Statesman. Oman barred radical pilot whom Fly Dubai hired, reports Sunday Pioneer. Five Indian nationals rescued from Strait of Hormuz is headlined by the Asian Age. And finally, India wins 11 gold medals in the last 2 days of Asian Games, finishes with a total of 21 to jump to the fourth place in medals tally, reports the Sunday Times in its top story. And with that, it's back to you, Nishit.
0: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. Lok Sabha Speaker Om Birla reconstitutes several department-related parliamentary committees for 2026-27 term. Union Education Ministry approves 5 new centres of excellence for studies in classical languages, Assamese, Bengali, Marathi, Pali and Prakrit. India summons Pak envoy to register strong protest over continued facilitation of illegal cross-border infiltration from Pakistan. 19th Pravasi Bharatiya Divas convention to be held from the 7th to 9th of January next year in Kolkata. Israeli Prime Minister Benjamin Netanyahu describes Indian pilot Smith Machar, hero of Israel. India and entire world invites him and Prime Minister Narendra Modi to Israel's Independence Day ceremony. And Asian Games 2026 to conclude today at Nagoya in Japan. Trap shooter Neeru Dhanda to be India's flag bearer for closing ceremony. For details of this stories and more, log on to our website newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
3: ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు, తుపాను ప్రభావంతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్, గంజాయి రహిత జిల్లాగా అల్లూరు జిల్లాను తీర్చిదిద్దాలని, మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన కలెక్టర్ తదితర అంశాలతో కూడిన అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మనబడి మన భవిష్యత్తు కోసం డోనర్ యాప్పై జిల్లా విద్యాశాఖ అధికారులతో కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ టి నిశాంతి సమావేశం నిర్వహించారు. పాఠశాల అభివృద్ధిలో దాతల భాగస్వామ్యం కావాలని, విద్యా వ్యవస్థ బలోపేతానికి విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలో గల ఎస్ఆర్ శంకరన్ ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మారుమూల గిరిజన ప్రాంతాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ సేవలందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ప్రభుత్వం అందించిన నూతన వెర్బ్ క్లీనింగ్ కెమిస్ట్రీ ఎనలైజర్ను పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ ఆధునిక యంత్రంతో వేగవంతమైన, ఖచ్చితమైన లాబొరేటరీ పరీక్షలు అందుబాటులోకి వచ్చి రోగులకు మెరుగైన నిర్ధారణ సేవలు అందుతున్నాయని అన్నారు. అభా ఐడి, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్, డిజిటల్ ఆరోగ్య సేవల వైపు మరో ముందడుగని, వీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అభా ఐడి ద్వారా ప్రతి ఒక్కరికి డిజిటల్ ఆరోగ్య గుర్తింపు లభించడంతో పాటు ఆరోగ్య విషయాలను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రంగా నిర్వహించవచ్చని, ఇది మెరుగైన నిరంతర ఆరోగ్య సేవకు దోహదపడుతుందని తెలిపారు. 8వ

సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ డ్రోన్ ఆధారిత వైద్య సేవల గురించి వివరించారు. గిరిజన ప్రాంత భౌగోళిక అవరోధాలను అధిగమిస్తూ మారుమూల ప్రాంతాలకు మందులు, వైద్య నమూనాలను వేగంగా చేరవేసింది.

0: వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల భారీగా పంట నష్టం జరిగిందని, వాటిని అంచనా వేసి రైతులకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ప్రతి శుక్రవారం పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ఆయా శాఖల వారీగా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్నారు. గంజాయిరహిత జిల్లాగా అల్లూరు జిల్లాను తీర్చిదిద్దాలని, మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి గంజాయి సాగు అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వివిధ శాఖల సమన్వయంతో మాదక ద్రవ్యాల నిర్మూలన కృషి చేయాలని కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఆర్వీ నగర్లోని ప్రాంతీయ కాఫీ పరిశోధనా కేంద్రం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. తూర్పు కనుమల్లో కాఫీ సాగును ప్రోత్సహించడం, గిరిజన రైతుల జీవనోపాధిని బలోపేతం చేయటం, కాఫీ ఉత్పత్తిని పెంచే లక్ష్యాలతో ఈ సంస్థ ప్రస్థానం కొనసాగుతోంది. విద్యార్థుల్లో ఉత్సాహం, ఆనందం నింపేందుకు ఏఎస్ఆర్ ఆనందం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రవేశపెట్టారు. ప్రత్యేక యోగా, శారీరక దారుఢ్యం, సృజనాత్మకత, ప్రకృతి అవగాహన, కిచెన్ గార్డెన్, గిరిజన సంస్కృతి, సంప్రదాయ సంగీతం, నృత్యం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలను పిల్లలు ఆనందంగా నేర్చుకుంటూ ఆరోగ్యంగా ఎదుగుతూ తమ గొప్ప గిరిజన వారసత్వాన్ని తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో కొనసాగిస్తున్నారు. పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికలలో తల్లిదండ్రులను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పలు పాఠశాలలను సందర్శించి చిన్నారులతో ముచ్చటించి వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాల అభివృద్ది, చిన్నారుల సమగ్ర వికాసంలో తల్లిదండ్రుల చురుకైన భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. అనంతరం పాడేరు డిగ్రీ కళాశాలను సందర్శించి 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన ఓటు హక్కును బాధ్యతగా వినియోగిస్తూ ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని అవగాహన కల్పించారు. జిల్లా స్థాయి రెడ్ రన్ మారథాన్ కార్యక్రమం ఉత్సాహభరితంగా నిర్వహించారు. యువతలో ఆరోగ్యం, దృఢత్వం, క్రీడాస్ఫూర్తి, ఆరోగ్యకరమైన జీవన శైలిపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎస్పీ అమిత్ వర్దార్ అన్నారు. ఈ మారథాన్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన యువత, ఆరోగ్యకరమైన సమాజం అనే సందేశాన్ని చాటారు. మరింతవరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని విశేషాలతో వచ్చే నెలలో కలుసుకుందాం. రచన పి సూర్యారావు, ఆకాశవాణి ప్రతినిధి అల్లూరి సీతారామరాజు జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 MHz పై మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.

మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వినే ముందుగా ఉత్తరం పంపవలసిన చిరునామా చెప్పుకుందాం. మనోరంజని కిరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి సింహపురి కేంద్రం, పొదలకూరు రోడ్, తెలుగు గంగా కాలనీ, నెల్లూరు. పిన్ నెంబర్ 524004. కార్యక్రమంలో మా కోసం ధర్మచక్రం చిత్రం నుంచి పాట వినిపించగలరు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజని, మాయ వీరంతా కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

మనోరంజన కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో మాకోసం కన్నవారి కలలు చిత్రణించి ఒకనాటి మాట కాదు అనే పాటను వినిపించగలరు అంటూ చిలుక నారాయణ, అనసూయ, యమున వీరంతా నిజామాబాద్ మెడపల్లి జానకిపేట నుంచి కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

మనోరంజన కార్యక్రమం వింటున్నారు. 102.7 MHz పై కార్యక్రమంలో మరో శ్రోత ఉత్తరం ద్వారా పాట కోరుతున్నారు. మాకోసం తీన్ మార్ చిత్రం నుంచి గెలుపు తలుపులే తీస్తే అనే పాటను వినిపించగలరు అంటూ నిజామాబాద్ న్యూ ఎన్జిఓఎస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్నారు. మరి వీరందరికోసం ఈ పాట విందాం.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 గంటలకు

మీ శుభోదయం సింహపురిలో తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది. మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.

మనోరంజన కార్యక్రమంలో మాకోసం బంగారు బుల్లోడు చిత్ర నుంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్. మరి వీరి కోసం ఈ పాట విందాం.

చివరగా మా కోసం చంటి చిత్ర నుంచి ఎన్నెన్నో అందాలు అనే పాటను వినిపించగలరంటూ మోరిపాలెం శ్రోతలు పండితాడి శ్రీనివాసరావు, గంగా భవానీ, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ వీరంతా కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాము.

మనోరంజన కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.

0: హలో అభిరుచి కార్యక్రమంలో మొదటి శ్రోతను ఆహ్వానితాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి. హలో అభిరుచికి స్వాగతం.
1: నెల్లూరు నుంచి బాలయ్యన్న అంటే ఖాదర్ భాష మేడం.
0: ఖాదర్ భాష గారు ఎలా ఉన్నారు?
1: మీరు బాగున్నారు మేడం?
0: బాగున్నాం అండి, చాలా బాగున్నాం. చెప్పండి.
1: ఏన్నారది వలపు వలె తీయన అనే పాట, ఇనమడుగు నుంచి రాయల్ టైలర్ మొహమ్మద్ రఫీ, ఈ బుచ్చిరెడ్డిపాలెం కుమ్మలపల్లి గోపినాథు, వేరంగుంట బాబు మేడం.
0: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట విందామా?
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినంతో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: సభలు, సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది. మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై. హలో, అభిరుచి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై. హలో,
1: హలో, నమస్తే, శుభోదయం మేడం.
0: నమస్కారం అండి, శుభోదయం. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుత్తిరెడ్డిపాళ్యం నుంచి తబలా మస్తాన్ భాష మేడం.
0: మస్తాన్ భాష గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, దేవుడి దయ, పెద్దవారి ఆశీస్సులు.
0: చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు? బాగున్నామండి, చాలా బాగున్నాం. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: మేడం, ఈరోజు ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు, ఆయన నిన్న పరమపుదించారు. ఆయన ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ మేడం ఆదిత్య తీసిలో నుంచి ఒక పాట.
0: అలాగేనండి, తప్పకుండా విందామా.
1: అది మేడం సంగీత పరంగా పోటీ మీద జరగద్ది మేడం ఆ పాట. అది సురమోదం అనుకుంటా స్టార్టింగ్.
0: సరే, అలాగే. మరి
1: మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం,
0: చెప్పండి.
1: ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ భయ్ గారు, గురుశంకర్ గారు, అనులు మోహన్ గారు, నల్లమిల్లి వెంకటేష్ గారు, పున్నా వెంకటేష్ గారు, మాణిక్యాలరావు గారు, బండారు శంకరయ్య గారు, తర్వాత నెల్లూరు జిల్లా ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్ భయ్ గారు, మొహమ్మద్ రఫీ భయ్ గారు, ఇస్మాయిల్ భయ్ గారు.
0: మేడం,
1: వింటున్న శ్రోతలందరి కోసం చాలా సంతోషంగా ఉంది మేడం. చాలా రోజుల తర్వాత సింహపురిలో మాట్లాడుతుంటే
0: చాలా సంతోషం.

0: మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది.
1: శ్రీమాపురి ఎఫ్ఎం టెక్నీషియన్స్ అందరికి ప్రత్యేకముగా శుభోదయం, శుభ ఆదివారం మేడం.
0: ధన్యవాదాలండి, మీకు కూడా అందరి తరఫున మీకు కూడా శుభోదయం, శుభ ఆదివారం. ధన్యవాదాలండి, పాట విందాం.
1: విందాం మేడం, ధన్యవాదాలు.

0: హలో బ్రిడ్జి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగా హెడ్స్ పై. హలో
1: హలో
0: నమస్కారం అండి. హలో బ్రిడ్జికి స్వాగతం.
1: నమస్కారం.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను శ్యామలా ప్రకాష్ అని మేడం, చిన్న తిరుపతి కర్ణాటక రాష్ట్రం మాది.
0: అవునండి, మీరు లెటర్స్ రాస్తుంటారుగా మనోరంజన్కి.
1: రాస్తుంటారు మేడం.
0: చాలా రోజుల తర్వాత కాల్ కలిసినట్టుంది. చాలా సంతోషం అండి కాల్ కలిసినందుకు. చెప్పండి.
1: ఇదే ఫస్ట్ టైం నేను కాల్ చేస్తుండే.
0: అవునా, ఫస్ట్ టైం కలిసిందా అయితే మరి మీకు?
1: అవును, చాలా సంతోషంగా ఉంది.
0: చాలా సంతోషంగా ఉందండి. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: మేడం, మాకు లవ్ కుష నుంచి శ్రీరాముని చరితమను తెలిపెద్దమ్మ.
0: అలాగేనండి
1: కావాలి. మా మేడం, మా ఫ్రెండ్ ఉన్నారు, ఇస్తాను చూడండి. పక్కలోనే ఉన్నారు, మాట్లాడతారంటే.
0: అలాగే.
2: నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్కారం అండి. గుడ్ మార్నింగ్.
2: కళాకారులకు గుడ్ మార్నింగ్ మేడం. నేను మేడం, ఎంత పేరు? హెచ్పి ఉచ్చగౌడ మేడం.
0: ఉచ్చగౌడ గారు, మీరు కూడా లెటర్స్ రాస్తుంటారుగా?
2: అవును మేడం. ఫోన్ చేసినారు మేడం,
0: చాలా సంతోషం. అలాగేనండి, తప్పకుండా
2: మేడం.
0: అలాగే తప్పకుండా విందామా మరి?
1: ఓకే మేడం. ఇంకేం మేడం సంగతులు?
0: పాట విందామండి. అందరి కోసం ఈ పాట అండి. ఈ రోజు ఇద్దరు శ్రోతలతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. అవునా, చాలా సంతోషం. చాలా సంతోషం అండి. అలాగే అలాగే అలాగేనండి. చాలా సంతోషం. ఈ కార్యక్రమం బాగా జరగాలని కోరుకుంటూ పాట విందామా? ధన్యవాదాలు.
2: థ్యాంక్ యూ.
0: ధన్యవాదాలు.
2: ధన్యవాదాలు.

0: పాట పూర్తిగా వినేముందుగా ప్రకటన వింటారు.
1: గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
2: 1 కిలో కంటే తక్కువ రాదు.
1: అవునా, ఎందుకు?
2: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
1: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
3: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
1: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి ఛార్జెస్ లేకుండా.
4: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.

0: హలో బ్రిడ్జి కార్యక్రమంలో తర్వాతి శ్రోతను ఆహ్వానిద్దాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో బ్రిడ్జికి స్వాగతం.
1: ఎవరు మాట్లాడుతున్నారు?
0: జాకిర్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: మీ కార్యక్రమాలు చాలా బాగుంటాయి మేడం. యాత్ర సహాయకారి,
0: చాలా సంతోషాలు. చాలా చాలా ధన్యవాదాలండి. అవునా, చాలా చాలా ధన్యవాదాలండి. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు
1: మేడం? ఈ రోజు అనగనగా ఒక రోజులో ఏమా కోపమా పాట వినిపించండి. మా శ్రోతలు ఉన్నారు మేడం, చాలా రోజులు పేర్లు చెప్పి కూడా.
0: చెప్పండి చెప్పండి.
1: ఇస్మాయిల్ భాయ్, ఆర్లగడ్డ పోలయ్య, అహోబలం వెంకటేశ్వర్లు, తపలా మస్తాను, ఇనమడుగు మొహమ్మద్ రఫీ, గోపీనాథు, సర్దార్ భాయి, బండారు శ్రీముతులు గుప్తా, సోమనాథన్ జనార్దన్ రావు, వీళ్ళందరి కోసం ఈ పాట వినిపించండి మేడం.
0: అలాగేనండి, మీరు కోరుకునే శ్రోతలందరి కోసం ఈ పాట. ధన్యవాదాలండి.
1: ఈ రోజు కాల్ తగిలినందుకు చాలా సంతోషం మేడం.
0: చాలా సంతోషంగా ఉందండి. నాకు కూడా
1: చాలా రోజులైంది మేడం మీరు మాట్లాడి, కనీసం ఒక 2-3 నెలలు అయింది మేడం.
0: అవును అవునండి, అవును, చాలా సంతోషంగా ఉంది. పాట విందాం. ధన్యవాదాలండి.
1: విన్నాం మేడం.
2: ఏమ్మా కోపమా?
3: లేదు, చాలా సంతోషం.
2: లేట్ అయ్యిందనా?
3: అచ్చి, నాతో మాట్లాడుకో.
2: ఏయ్ మా ఫ్రెండ్.

నచ్చిన పాటలు కోరి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో బ్రిచి కార్యక్రమంలో ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. ముందుగా మాకోసం కుబేర చిత్రం నుంచి పాట వినిపించగలరు అంటూ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరంతా కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం. పాట వినే ముందుగా ప్రకటన వింటారు.

0: పత్రాలను ఇచ్చి 15 రోజుల్లో సెటిల్మెంట్ పొందండి. ఇంకా నామినేషన్ తో క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత సులభం అవుతుంది.
1: ఆర్బీఐ అంటుంది,
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

హలో ప్రిచి, కార్యక్రమం వింటున్నారు 102.7 మెగా హెడ్స్ పై. కార్యక్రమంలో హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అంటున్నారు. ఆకాశవాణి తరఫున మీకు నమస్కారాలు, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అండి. మా తాటిపర్తి గ్రామ చేనేత కార్మికులందరం 35 మందిమి కలిసి తిరుమల కొండకు 3 రోజులు పాదయాత్ర చేస్తున్న శుభ సందర్భంగా మాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు అన్నమయ్య చిత్ర నుంచి నిగమ నిగమాంతవర్ అనే పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు. శుభాకాంక్షలండి. తిరుమల కొండకు వెళ్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులకందరికీ శుభాకాంక్షలు. మీకు దర్శనం బాగా జరగాలని కోరుకుంటూ కోరుతున్నవారు సోమనాథన్ జనార్దనరావు, వనచెమ్మ, వెంకట భావన, వెంకటమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, ప్రసన్న, ఓబులేసు, ఇంకా మా తాటిపర్తి గ్రామ చేనేత కార్మికుల టీం అందరి కోసం కూడా ప్రసారం చేయండి అంటున్నారు. వీరంతా పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి కోరుతున్నారు. మరి వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పాట విందాం.

0: హలో అభిరుచి కార్యక్రమంలో మాకోసం ఇరుముడి చిత్ర నుంచి పాట వినిపించగలరు అంటూ తుమ్మల చెర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాళెం నుంచి కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.
1: స్వామి శరణమయ్యప్ప.

హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా తర్వాతి పాట కోరుతున్నారు. సింహపురి ఎఫ్ఎంకి గుడ్ మార్నింగ్ అంటున్నారు. మా కోసం జనతా గ్యారేజ్ చిత్ర నుంచి ప్రణామం అనే పాటను వినిపించండి అంటూ కొత్తగూడెం జిల్లా నుంచి రాజేష్ ఖన్నా, చిన్న పాసి, అనితరాజ్, సునీతరాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా అమ్మి వీరంతా కోరుతున్నారు. వీరికి ఆకాశవాణి తరఫున గుడ్ మార్నింగ్ చెప్తూ వీరి కోసం ఈ పాట విందాం.

0: హలో బ్రిడ్జి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా అస్సాం నుంచి హితేంద్ర దాస్ పాట కోరుతున్నారు. ఎనీ సాంగ్ టు రీడ్ అవుట్ మై నేమ్ ప్లీజ్ ఆర్జేజీ అంటున్నారు. తప్పకుండా అండి, మరి వీరి కోసం ఈ పాట విందాం.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

హలో బిజ్జి, కార్యక్రమంలో చివరి పాట కోరుతున్నారు. సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి మా నమస్కారాలు అంటూ మా కోసం గులేబో కావళి చిత్రం నుంచి పాత పాటను వినిపించగల నన్ను దోచుకుంది ఒకటే అనే పాటను వినిపించగలరంటూ కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామం చీర్ల వంచె నుంచి వేముల పరశురాములు, పద్మ, రేణుకాదేవి, భోగరవి, రేష్మ, రేష్వంత్, రియాన్స్, లక్కీ వీరంతా కోరుతున్నారు. వీరికి ఆకాశవాణి సింహపురి కేంద్రం తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఈ పాట విందాం.

హలో బ్రిడ్జి కార్యక్రమంలో శ్రోతలు ఫోనిన్ ద్వారా వాట్సాప్ ద్వారా నచ్చిన పాటలు కోరి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తావాహిని కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఢిల్లీలోని భారత మండపంలో గురువారం నిర్వహించిన యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ప్రజల సంక్షేమం, సుపరిపాలనకు కట్టుబడి ఉండే కొత్త పని సంస్కృతితో 21వ శతాబ్దపు భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. యూపీఎస్సీ 100 ఏళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, పాఠ్య ప్రణాళికలు మారినా సంస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం మాత్రం స్థిరంగా కొనసాగిందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
3: ఈ ఉత్సవ్ ఉస్ విశ్వాస్ కా హై జో హర్ భారతవాసీ కా ఇస్ సంస్థ పర్ హై. 100 వర్ష్ కి ఇస్ యాత్రా మే పీడియాం బదలి, సర్కారే బదలి, లేకిన్ యూపీఎస్సీ పర్ భరోసా ఆజ్ భీ ఉతనా హీ అటూట్ హై. 100 వర్షో కి ఇస్ యాత్రా పర్ స్మారక డాక్ టికట్ ఔర్ సిక్కా జారీ కియా గయా హై. 100 మహత్వపూర్ణ కేస్ లాస్ కా సంకలన్ భీ జారీ హువా హై.
1: ఢిల్లీలో మంగళవారం జరిగిన భారత నౌకాదళ కమాండర్ల సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భౌగోళిక పరిస్థితులు, అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారత రక్షణ సన్నద్దతలో భౌగోళిక వ్యూహాత్మక ప్రణాళికలను అంతర్భాగంగా చేసుకోవాలని రాజ్నాథ్ సింగ్ అన్నారు. సంక్షోభం తలెత్తక ముందే దానికి అనుగుణంగా సన్నద్దం కావడమే దేశ లక్ష్యమని తెలిపారు. జాతీయ ప్రయోజనాలు, ఇంధన సరఫరా మార్గాల పరిరక్షణలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి నిరూపించిందని చెప్పారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత కీలక భద్రతా భాగస్వామిగా కొనసాగుతోందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
2: భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ పెట్టుబడుల ఉన్నత స్థాయి సంయుక్త కార్యదళం 14వ సమావేశం మహారాష్ట్రలోని ముంబైలో సోమవారం జరిగింది. ఈ సదస్సులో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% కంటే ఎక్కువగా పెరిగాయని తెలిపారు. భారత్, యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్ రెట్టింపైందని తెలిపారు. 2032 నాటికి దీనిని $200 బిలియన్ తీసుకెళ్లాలని ఇరుదేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని చెప్పారు. 90 రోజుల కన్నా తక్కువ వ్యవధిలోనే ముగిసిన భారత్, యుఏఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం

0: ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పిందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
1: మిషన్ కర్మయోగిలో భాగంగా సాధనా శృంఖల పేరుతో నిర్వహించిన దక్షిణ ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో మంగళ బుధవారాల్లో నిర్వహించిన రెండు రోజుల సదస్సును కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారత్ అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రజల ఆలోచన విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని తెలిపారు. అనంతరం కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. సేవాభావంతో పౌరులకు సేవ చేయడం ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ,
2: మిషన్ కర్మయోగి ఎయిమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ కర్మచారి హూ వ్యూస్ his duties as a job to be performed into a karma yogi who keenly performs his responsibilities as part of contributing to the building of this nation and serves every citizen in the true spirit of seva bhav. The honorable prime minister of India, when he addressed us, gave us the mool mantra of mission karma yogi, where he said nagarik devo bhava, citizen at the center in all that we do.
0: స్థూల వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు సెప్టెంబర్ నెలలో 2 లక్షల కోట్ల రూపాయలు దాటాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో జీఎస్టీ వసూళ్లు 14.7% పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2025 సెప్టెంబర్లో స్థూల జీఎస్టీ ఆదాయం 177,000 కోట్ల రూపాయలకు పైగా ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్లో వసూళ్లు మరింత పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో కేంద్ర జీఎస్టీ, సిజిఎస్టీ వసూళ్లు 37,772 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. రాష్ట్ర జీఎస్టీ, ఎస్జీఎస్టీ వసూళ్లు 45,363 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. సమీకృత జీఎస్టీ, ఐజీఎస్టీ వసూళ్లు 120,000 కోట్ల రూపాయలకు పైగా నమోదయ్యాయి. దేశీయ కార్యకలాపాల ద్వారా వచ్చిన స్థూల జీఎస్టీ ఆదాయం 10% పైగా పెరిగి సుమారు 138,000 కోట్ల రూపాయలకు చేరింది. దిగుమతులపై వసూళ్లు సుమారు 26% పెరిగి 65,525 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ 2027-28 మార్కెటింగ్ సీజన్కు సంబంధించిన అన్ని నిర్దేశిత రబీ పంటల కనీస మద్దతు ధరలు ఎంఎస్పీ పెంపునకు ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశ వివరాలు వెల్లడించారు. ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలోని ఇంటెలిజెంట్ ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ ప్రాజెక్టును అమలు చేసేందుకు కూడా కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని చెప్పారు. అదేవిధంగా రబీ పంటలైన కుసుమకు క్వింటాల్కు 675 రూపాయలు, ఆవాలకు 413 రూపాయలు, కందిపప్పుకు 390 రూపాయలు, బార్లీకి 136 రూపాయలు, శనగకు 83 రూపాయలు, గోధుమలకు 25 రూపాయల చొప్పున మద్దతు ధరలు పెంచినట్లు తెలుపుతూ,
3: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था, उस फैसले को इसमें लागू किया गया है. वीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सेफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम से कम 50% ज्यादा रखी गई है एमएसपी.
0: భారత్ కేవలం 100 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశం మాత్రమే కాదని, 100 కోట్లకు పైగా కథలు, ఆలోచనలు, ఆకాంక్షలకు నిలయమని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ అన్నారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన యూట్యూబ్ ఇంపాక్ట్ సమిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థకు యూట్యూబ్ 18,000 కోట్ల రూపాయలకు పైగా సహకారం అందించిందని తెలిపారు. అలాగే 960,000కు పైగా ఉద్యోగాలకు మద్దతు ఇచ్చిందని చెప్పారు. కంటెంట్ సృష్టికర్తలను ప్రోత్సహిస్తూ కొత్త అవకాశాలను కల్పించడంతో పాటు భారతదేశ కథలు, సంస్కృతి, ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడంలో యూట్యూబ్ కీలక పాత్ర పోషిస్తోందని మురుగన్ అన్నారు.
1: ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఐఎస్ఏ సంస్థలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఉద్యాన రంగానికి ఐఎస్ఏ కీలకంగా నిలుస్తుందని, ఆదాయం పెరిగి

0: రాయలసీమ రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ రైతుల అవసరాలకు అనుగుణంగా వివిధ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే రాయలసీమలో హార్టికల్చర్ హబ్ కు అంకురార్పణ జరుగుతోందని చెప్పారు. రైతులకు సహకారం అందించేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సంస్థను రిలయన్స్ ఏర్పాటు చేస్తోందని, ఇది రైతులకు సహకారం అందిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
1: రైతులు ఒక జీవన ఆధారానికి కావాల్సిన అన్ని రకాల ప్లాన్స్ తీసుకొచ్చారు. కిసాన్ సమ్మాన్ నిధి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల అకౌంట్ కు పైసా వెళ్ళాలి, వాళ్ళకి చేతుల ఖర్చుకి డబ్బు ఉండాలని కిసాన్ సమ్మాన్ నిధి తీసుకొచ్చారు. దాని తర్వాత మీకు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు సమయానికి పంటకి కావాల్సిన పైసా బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు, ఆ క్రెడిట్ కార్డు చేతులు ఉండడం వల్ల.
2: ఢిల్లీలో నిర్వహించిన జాతీయ క్వాంటం మిషన్ ప్రగతి క్యూ ఫౌండ్రీ కార్యక్రమం ప్రారంభ సమావేశంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ క్వాంటం మిషన్ కింద 9 కొత్త అంకుర సంస్థలను కూడా జితేంద్ర సింగ్ ప్రారంభించారు. అనంతరం జాతీయ క్వాంటం మిషన్ వివరాలను వెల్లడించారు. క్వాంటం సురక్షిత కమ్యూనికేషన్ రంగంలో భారత్ కీలక మైలురాయిని సాధించిందని తెలిపారు. దేశ సాంకేతిక సామర్థ్యాలు 1000 కిలోమీటర్లకు పైగా క్వాంటం సురక్షిత కమ్యూనికేషన్ను అధిగమించాయని చెప్పారు. 8 సాధించాల్సిన లక్ష్యంలో సగానికి పైగా పురోగతిని 3 సాధించినట్లు తెలిపారు.
0: భారత్కు చెందిన 5 కొత్త చారిత్రక ప్రదేశాలు ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చేరాయి. మధ్యప్రదేశ్లోని ఉదయగిరి గుహలో బాగు గుహల బౌద్ధ చిత్రాలు, గిన్నౌర్ గడ్కోట చంబల్ లోయలోని దేవాలయాల సమూహం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అలాగే భారత్ దక్షిణాఫ్రికా సంయుక్త ప్రతిపాదనగా మహాత్మాగాంధీ సత్యాగ్రహంతో ముడిపడిన దక్షిణాఫ్రికాలోని పీటర్ మారిట్స్బర్గ్ స్టేషన్, ఫీనిక్స్ సెటిల్మెంట్, భారత్లోని సత్యాగ్రహ స్మారక్, సబర్మతి ఆశ్రమం, మణిభవన్ కాంప్లెక్స్, హరిజన్ సేవక్ సంఘ్ కాంప్లెక్స్, సేవాగ్రామ్ ఆశ్రమం, ఆగాఖాన్ ప్యాలెస్, గాంధీ స్మృతి నివాసాలు కూడా గుర్తింపు పొందాయి. దీంతో యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలోని భారతీయ ప్రదేశాల సంఖ్య 78 చేరింది. ఈ కొత్త చేర్పులు భారతదేశ వారసత్వ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు.
2: ఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సు రబీ ప్రచార కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం పాల్గొని ప్రసంగించారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు నాణ్యమైన గిట్టుబాటు ధర పొందేలా కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో పనిచేస్తోందని తెలిపారు. పంట కోత అనంతర నిర్వహణను బలోపేతం చేయటం, శాస్త్రీయ పద్ధతుల్లో గిడ్డంగుల నిర్వహణ, మార్కెటింగ్ వ్యవస్థలను మెరుగుపరచడం వంటి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కనీస మద్దతు ధర కింద కందులు, మినుములు, మసూరు పప్పులను 100% కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేస్తూ,
3: కిసాన్ కో ఠీక్ దామ్ మిల్ జాయే హమ్ సబ్కి జిమ్మేదారీ హై ఔర్ ఇస్మే దోనో వ్యవస్థా ఏక్ ఎంఎస్పీ ఔర్ ఏక్ విదౌట్ ఎంఎస్పీ హమ్ బజార్ సే కైసే జోడ్ దే కిసాన్ యే తయ్ కియా తువర్ మసూర్ ఉడద 100% ఖరీదేగీ సర్కార్ లేకిన్ ఖరీదే కీ తయారీ చాహే వో ఖరీఫ్ కే లియే హో చాహే రబీ కే లియే హో ఠీక్ సే కర్కే రఖే జిస్సే 48 ఘంటే మే పేమెంట్ హో జాయే.
0: ఢిల్లీలో శుక్రవారం జరిగిన సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ ఎస్ఆర్ఎస్ అంతర్జాతీయ సదస్సులో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ఆరోగ్య సంరక్షణ అవసరాల కారణంగా కొత్త సాంకేతికతలను స్వీకరించడం ఆవశ్యకమని చెప్పారు. రోబోటిక్స్, కృత్రిమ మేధ, నానో సైన్స్ అనేవి ఆరోగ్య సంరక్షణ కోసం ఒక వ్యవస్థను సృష్టిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో రోబోటిక్ మెడిసిన్, రోబోటిక్ ఎండ్రోకెనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటివి ఆవిర్భవించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందించడంలో ఏఐ, రోబోటిక్స్ శక్తివంతమైన సహాయక సాధనాలుగా ఉపయోగపడతాయని జితేంద్ర సింగ్ తెలిపారు.
2: ఢిల్లీలో జరిగిన టెక్స్టైల్ కాన్క్లేవ్ 2026ను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం, దేశ వస్త్ర ఎగుమతులను పెంచడంపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. కొత్త ఎగుమతిదారులకు అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకు వివిధ దేశాల్లో ఎగుమతి సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టెక్స్టైల్ రంగానికి మరింత రుణ లభ్యతను సులభతరం చేసేందుకు జౌళి మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం బ్యాంకర్లతో చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. దేశంలో ప్రధాన ఉపాధి కల్పన రంగాలలో వస్త్ర పరిశ్రమ ఒకటిగా నిలుస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈ రంగం కింద దాదాపు

0: 5 కోట్ల మందికి ఉపాధి లభించిందని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి శ్రోతల వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ముందుగా తొలిముద్దు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. ఈ చిత్రంలోనే పాటను వినిపించమంటూ కోరుతున్నారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్విత్.

మయూరి చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట, గీతరచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి, మాధవి ఆంజనేయుడు.

ఇదే పాటను వినిపించమని కోరిన శ్రోతలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, రెస్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి వీరు కూడా ఇదే పాటను కోరారు. మీరింతవరకు రావోయి అతిథి శ్రోతల వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం విన్నారు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం హార్వెల్లో ప్రోగ్రామ్ లో. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026-27 సంవత్సరానికి ఎస్సీఓ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్ గా ఏ నగరాన్ని ఎంపిక చేశారు అని. సో చాలా మంది అయితే మెసేజ్లు పంపించారు, చూద్దాం ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ గారు ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు, ఎనీ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ వచ్చేసి సక్కుబాయి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కోల నాగలక్ష్మి నంది వెలుగు నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు.

0: చేశారు. అండ్ అలాగే సంజనా గారు రాయ్పూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మార్కపురం డిస్టిక్ డోర్నాల నుండి నీల నాయక్ మల్లా నాయక్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మురళీ గారు జస్ట్ హాయ్ దీపు గారు అంటూ పంపిస్తున్నారు. నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ కైతే ఆన్సరే పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ హాయ్ అక్క శుభోదయం, నా పేరు జాన్సీ, నేను పుత్తూరు కోట్లో జాబ్ చేస్తాను అంటూ పంపిస్తున్నారు. ఆన్సర్ పంపించారు కానీ బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక అనంతపురం నుండి అనురాధ గారు ఓకే సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి ది గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కడప నుంచి వినయ్, చందన, సీత పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారనమాట. నెక్స్ట్ ఎవరు అంటే గనక బొడ్డు ఓంకార్ గౌరీ రామనగర్ వేతపాలెం నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఆన్సర్ ఏంటి అంటే 2026-27 సంవత్సరానికి ఎస్సీఓ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్ ఏ నగరాన్ని ఎంపిక చేశారు అంటే లాహోర్. లాహోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో మోస్ట్లీ చాలా మంది కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి థర్డ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఇవాళ హరివిల్లులో థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే ప్రాజెక్ట్ నేత్ర ఏ సంస్థకు సంబంధించినది. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ నేత్ర NETRA నేత్ర ఏ సంస్థకు సంబంధించినది. సో దీనికి గనక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866-24-888-14. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM ట్యూర్ ఆర్జే దీపు.
1: Congratulations, Vicky.
2: Thank you.
1: Putti, thank you kaadu. Koncham naa kosam time istava?
3: Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: ఇదిగో కోడలు పిల్ల, ఏంటత్తయ్యా ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
1: ఏంటవి?
0: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వ అయితే లేదు.
1: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
0: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
1: ఓ
0: ఎలాగంటే యూపీఐతో?
1: అలాగా.
0: ఇదిగో అమ్మాయి.

0: ఇంకొక పద్ధతి ఉంది.
1: అదేంటి అత్తయ్య?
0: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
1: అబ్బా చాలా అండి అత్తయ్య.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
1: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం హరివిల్ల ప్రోగ్రామ్ లో. సో ఇందాక అక్కడ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ప్రాజెక్ట్ నేత్ర ఏ సంస్థకు సంబంధించినది అని. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించారు, ఎవరెవరు పంపించేశారు చూద్దాం. రామ్ నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కోలా నాగలక్ష్మి నంది వెలుగు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కడప నుంచి వినయ్ దీపు సౌజన్య అంటూ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తుజావల్లి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సంజనా గారు రాయ్పూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక కోనసీమ జిల్లా శంకర్ గుప్తం ఆచంట పెద్దరాజు అండ్ లక్ష్మీ కుమారి గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే విజయవాడ నుంచి నందు గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసాపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఎదొచ్చి సక్కుబాయి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నమస్తే శుభోదయం అంటూ పంపిస్తున్నారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విమల గిరిబాబు ఫ్రమ్ సత్యసాయి డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, బెంగళూరు అంట రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ బొడ్డు తులసీదాస్ నవ్విపేట మండలం నిజామాబాద్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనికపురి కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ అక్క శుభోదయం నా పేరు ఝాన్సీ అంటూ పంపిస్తున్నారు. చాలా పెద్ద మెసేజ్ పెట్టేసావు, అందరూ నీ ఆన్సర్ ఎక్కడుందో ఎదుక్కోవాలి. ఎనివే నువ్వైతే రైట్ ఆన్సర్ పంపించేశావు. నెక్స్ట్ ఎవరు అంటే గనక పొన్నూరు మండలం చింతలపూడి నుండి బి ఆదా మల్లేశ్వరి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఎస్వి సుబ్రహ్మణ్యం ఫ్రమ్ దక్షిణ చీరువల్లంక అవనిగడ్డ కృష్ణా డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కె పెద్ద నరసింహ పద్మబాయి శ్రీవాణి జగదీష్ శివారాణి రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే కడప నుంచి సీత ప్రసన్న జ్యోతి తేజు మా పేర్లు మాకే చెప్తున్నారా, ఎనివే మరి రైట్ ఆన్సర్ పంపించేశారు కానీ మీ పేరు మాత్రం మెన్షన్ చేయండి, ఆద్య పేర్లు కాదు. ఎనివే నెక్స్ట్ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక ప్రాజెక్ట్ నేత్ర ఏ సంస్థకు సంబంధించింది అంటే ఇస్రో అనమాట. ఇది అంతరిక్షంలోని వస్తువులను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. ఇవాళ హరివిల్లులో లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గనక 2026లో భారతదేశం ఆస్కార్ 2027 కోసం అధికారికంగా ఎంపిక చేసిన సినిమా ఏది. క్వశ్చన్ మళ్లీ రిపీట్ చేస్తున్నాను, 2026లో భారతదేశం ఆస్కార్ 2027 కోసం అధికారికంగా ఎంపిక చేసిన సినిమా ఏది. సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసిన నెంబర్ 0866248814. ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం ప్యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువ రాజ్య దీపు అని మనమున్న హరవిల్లులో. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026లో భారతదేశం ఆస్కర్ 2027 కోసం అధికారికంగా ఎంపిక చేసిన సినిమా ఏది అని చెప్పేసి. సో మెసేజెస్ అయితే చాలా మంది పంపించారు. ఎవరు పంపించారు అంటే రామ్ నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసాపేట గ్రామం మహూనగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదోచి, సక్కుబాయి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రంగాచారి టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ నాగలక్ష్మి గారు నంది వెలుగు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ శుభోదయం అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కడప నుంచి వినయ్ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు, సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే

బాలరాజు, రాధ, మారుతి, లిఖిత, రక్షిత ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తుజావల్లి రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వేదాంత జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ ఫుల్ డీటెయిల్ గా కూడా పంపించేశారు. ఎనివే నెక్స్ట్ బొడ్డు తులసీదాస్ నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఆత్మకూరు ఆది శేషు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు మేడం అంటూ పంపించేస్తున్నారు. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హ్యానీ ప్రోగ్రామ్ సూపర్, మంచి సాంగ్స్ వినిపించారు అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు మేడం అంటూ. నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పొన్నూరు మండలం చింతలపూడి నుంచి బి ఆదం మల్లేశ్వరి గారు రైట్ ఆన్సర్ పంపించారు అనుకున్నా కానీ మీరేంటండి సార్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి రైట్ ఆన్సర్. అలాగే విమల గిరిబాబు ఆరాధ్య ఫ్రమ్ ముడిగుబ్బ సత్యసాయి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ విజయవాడ నుంచి ఆదిత్య కిషోర్ రఘు, మీరు అసలు మీ పేరు మాత్రం పంపించినట్లండి, అందరి పేర్లు మాత్రం పంపిస్తున్నారు. ఏదైతే మీరు రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, ఎదొచ్చి సక్కుబాయ్ గారు ఈ రోజు మీ షో చాలా బాగుంది అంటూ పంపిస్తున్నారు. ఎనివే థ్యాంక్ యూ అండి. ఎనివే మరి ఆన్సర్ అయితే నేను రివీల్ చేసేస్తున్నాను. సో చాలా మంది కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక 2026లో భారతదేశం ఆస్కార్ 2027 కోసం అధికారికంగా ఎంపిక చేసిన సినిమా గోందల్ అనమాట. సో 99వ అకాడమీ అవార్డ్స్ ఆస్కార్ 2027 కోసం భారత్ తరపున అధికారిక ఎంట్రీగా గోందల్ అనే మరాఠీ మూవీని ఎంపిక చేశారనమాట. ఎనివే మరి స్టూడియోలో టైం చూస్తే 10 గంటలు దాటి 50:48 కావస్తుంది. మరి ఈ రోజుకి మీ ఆర్జదీపు సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసిందనమాట. సో బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలైతే మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక షోలో ఇంకా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ అందరికీ కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. గుంటూరు జిల్లా తెనాలిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బూరిపాలెం నుంచి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి రాష్ట వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మృతి చెందారు. దీంతో ఆయనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడంతో ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల ఏపీ రాష్ట సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. పాన్ ఐఐటీ సమ్మిట్ వివిధ నూతన వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. విజయవాడలో నిర్వహించిన ఈ సదస్సులో అంకుర్ సంస్థలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సందర్శించారు. ప్రభుత్వం తరపున అంకుర సంస్థలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయా కంపెనీలకు భూ కేటాయింపు సహా వివిధ అనుమతుల మంజూరు ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని ఐటీ కార్యదర్శి కాటినేని భాస్కర్ కు సీఎం సూచించారు. గుంటూరు జిల్లాలో ఈ రోజు 2 కీలక కార్యక్రమాలు జరగనున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. భారత్ అభివృద్ది చెందడానికి 1 దశాబ్దం చాలని, ఆ స్వర్ణ దశాబ్దం ఆంధ్రప్రదేశ్ది కావాలని, దానికి స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ అనే 3 S మంత్రం ఆధారం కావాలని రాష్ట విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నంద్యాల జిల్లా కొలింబిగుండలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 1.67 కోట్లతో నిర్మించిన నూతన భవనాన్ని, 18 లక్షలతో ఆధునీకరించిన మండల పరిషత్ కార్యాలయాన్ని రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ నిధులతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వివిధ మండలాల్లో 7068.96 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన 75.64 కిలోమీటర్ల పొడవైన 36 రోడ్లను రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయరాణి ప్రారంభించనున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు ప్రొద్దుటూరు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు నారాయణ, ఎస్ సవిత, బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:59:52. మయూరి పుష్పక విమానం, మైకేల్ మదన కాబరాజు, ఆదిత్య 369, ఇలాంటి అంటే ఈ మూవీస్ నేమ్స్ వింటే డెఫినెట్ గా ఎవరు గుర్తొస్తారు? సంగీతం శ్రీనివాసరావు గారు. ఆయన అందించిన క్లాసిక్స్ అన్ని ఎన్ని కాదు, మన మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే క్లాసిక్స్ ని అందించారు. అంటే టెక్నాలజీ అంత అడ్వాన్స్డ్ గా లేని ఆ రోజుల్లోనే చాలా వైవిధ్యం గల స్టోరీస్ ని, ఒక యూనిక్ కాన్సెప్ట్స్ ని ఆలోచించడమే కాదు వాటిని ప్రజెంట్ కూడా చేశారనమాట. అంటే సిల్వర్ స్క్రీన్ పైన మనకి ప్రజెంట్ చేసి చూపించారు. మనల్ని మెస్మరైజ్ చేసిన డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు. ఆయన నిన్న కాలం చేశారు, కానీ ఆయన సినిమాలు మాత్రం మన మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయనే చెప్పొచ్చు. ఆయన స్మరించుకుంటూ ఫస్ట్ అయితే ఒక సూపర్ సాంగ్ ప్లే చేస్తున్నాను ఆదిత్య 369. ఈ సాంగ్ మీ అందరి కోసం. వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా, సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నా అలాగే వివిధ ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఆయన తండ్రి ఒక హెడ్ మాస్టర్ అయితే తల్లి వయలిన్ వాయిద్య నిపుణురాలంట. అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో చదివేటప్పుడు శ్రీనివాసరావు గారికి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ పర్యవేక్షణలో నాటక రంగంలో ప్రవేశం ఏర్పడిందంట. అండ్ అంతేకాదు, అంటే కాలేజ్ డేస్ లోనే హాలీవుడ్ సినిమాలు అనేవి బాగా చూసేవారు సంగీతం శ్రీనివాసరావు. అండ్ డిగ్రీ అందుకున్న తర్వాత సూళ్లూరుపేటలో ఉపాధ్యాయుడిగా కూడా వర్క్ చేశారు. అంతేకాదు, అంటే స్వయంగా రచించిన నాటకాలు, అంటే బ్రహ్మ అంత్యఘట్టం అనే నాటకాల్ని తన విద్యార్థులతో కలిసి ప్రదర్శింపజేసేవారండి. అంతేనా కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ నాటకమైన చిత్ర అనే నాటకాన్ని చిత్రార్జున అనే సంగీత నాటకంగా రూపొందించి ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు సంగీతం శ్రీనివాసరావు గారు. సో ఈ నాటకాన్ని ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ గారు కూడా చూశారంట. అండ్ టామ్ భూషాన్ అనే స్కాటిష్ నాటకకారుడు ఈ నాటకాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి ఒక అమెరికన్ టెలివిజన్ ఛానల్లో కూడా ప్రసారం చేశారంట. సో ఇలా చెప్పుకుంటూ ఉంటే ఆయన చరిత్రని, అంటే ఆయన జీవితాన్ని ఒక బుక్ కింద రాయొచ్చన్నమాట. ఎనీవే, రీసెంట్ గా అంటే ఆయన ఆల్మోస్ట్ 90+ వయసు లో సింగీతం అనే మూవీని కూడా డైరెక్ట్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ నాగశ్విన్ గారు ప్రొడ్యూసర్ గా ఉన్నారు ఆ మూవీకి. అంతేకాదు, ఆయన హెల్ప్ తో, అంటే ఈయన డైరెక్ట్ చేస్తున్న ఆయన హెల్ప్ తీసుకుని డైరెక్షన్ చేశారు సింగీతం అనే మూవీ. అండ్ దానికి డిఎస్పీ మన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా అందించారు. అంటే ఈ వయసులో కూడా ఆయన మూవీని డైరెక్ట్ చేయాలి అని అనుకున్నారు అని అంటే ఆయన ప్యాషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన మూవీస్ ని చూస్తే అర్థం అవుతుంది, ఆయన కాన్సెప్ట్స్ ని చూస్తే అర్థం అవుతుంది, ఆయన విజువల్, అంటే ఆయన విజనరీ ఎలా ఉందనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ దట్టు ఏదో తీసామా అంటే తీసామా లాంటి సినిమా కాదు అది కూడా. సంగీతం రీసెంట్ గా వచ్చిన మూవీ అది కూడా ఏదో తీసామా ఈ వయసులో అని అని కాకుండా ఒక యూనిక్ కాన్సెప్ట్ తో, ఆ మూవీ కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. అంటే ఒక ఊరు ఒక శాపానికి గురవుతుందనమాట. ఆ ఊర్లో ఏంటంటే ఎవరు కూడా మాట్లాడుకోవడానికి వీల్లేదు. ఎవరైనా సరే ఏదైనా కన్వే చేయాలి అని అంటే అన్ని పాటలతోనే మాట్లాడుకోవాలి. సో అందరూ కూడా పాటలతోనే రిప్లై ఇచ్చుకుంటారు, పాటలతోనే మాట్లాడుకుంటారు. కుదిరితే డెఫినెట్ గా మూవీ చూడండి. అంటే ఈ వయసులో కూడా అలాంటి కాన్సెప్ట్ ఆలోచించి ఆ మూవీని తీయాలి అని కష్టపడి ఈ వయసులో తీశారు అని అంటే ఆయన హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. ఇంకొక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను మైకేల్ మదన కామరాజు నుంచి వింటూ స్టేట్ యూన్ టూ వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

విండో ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతీయ 101.3 అండ్ స్టూడియోలో టైం 11:28:28 మనం ఉన్నాం సినిమా కబుర్లో. సో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న మూవీ, అంటే ఈ మూవీకి డైరెక్టర్ అట్లీ అనమాట, తమిళ డైరెక్టర్ అట్లీ, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న మూవీ రాక. సో టెక్నాలజీని బేస్ చేసుకుని ఒక హై అండ్ క్లాసిక్ ఇవ్వాలని సిద్ధమైనట్టున్నారు వీళ్ళిద్దరు. మరి చూద్దాం ఈ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ దీనికి సంబంధించిన ఒక గ్లిమ్స్ కూడా రీసెంట్ గా అంటే ఇంటర్నెట్ లో, ఎక్స్ లో, మన ట్విట్టర్ లో చక్కెర్లు కొట్టింది. బట్ అది ఎంతవరకు నిజమనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు.

ఈ మూవీని టూ పార్ట్స్ గా రిలీజ్ చేయబోతున్నారంట. సో ఫస్ట్ పార్ట్ వచ్చి డిసెంబర్ 2027 లో అండ్ సెకండ్ పార్ట్ వచ్చి 2028 లో రిలీజ్ చేయడానికి మూవీ టీమ్ అయితే ప్లాన్ చేస్తుంది. అండ్ ఈ మూవీలో దీపికా పదుకొనే అలాగే రష్మిక అండ్ మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు ఈ మూవీలో. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అని తెలియాలి అని అంటే ఇంకొక 1.5 ఇయర్ వెయిట్ చేయాలన్నమాట. ఎనీవే ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వ్యూ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:39:25. హాయ్ క్రిష్జీ, బాగున్నారా? మీరు వచ్చారని మీ మ్యూజికల్ ఓకే మ్యాజికల్ మ్యూజిక్ ని బట్టి గెస్ట్ చేసేసాం. సండే వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ జీ. ఇక సాయంత్రం వరకు మీకు మాకు సందరే సందరే అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో సండే ఫన్ డే, ఎంజాయ్ చేద్దాం. 5 o'clock వరకు మిమ్మల్ని సందడి చేస్తాను, మీతో మనందరం సందడి చేద్దాం. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ దేని గురించి అని అంటే,

తండేల్ మూవీతో నాగ చైతన్యకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందించిన డైరెక్టర్ చందు మొండేటి అనమాట. సో ఇప్పుడు ఆయన అంటే నెక్స్ట్ మూవీ బాలీవుడ్ లో చేయబోతున్నారు. సో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి ఉన్నారు కదా, ఆయన మూవీ ద్వారా హిందీ చిత్రసీమకి డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు చందు. కార్తికేయ 2తో చందు మొండేటి క్రియేట్ చేసిన అంతా ఎంత కాదు, అండ్ బాలీవుడ్ లో కూడా. సో ఇది నచ్చి భన్సాలి గారు అంటే సంజయ్ లీలా భన్సాలి స్వయంగా ఈ పౌరాణిక డ్రామా బాధ్యతలన్నీ కూడా ఆయనకు అప్పగించినట్లు తెలుస్తుంది. అండ్ ఈ మూవీ దగ్గుబాటు రాజ్ హీరో అక్షయ్ కుమార్ వీళ్ళందరూ కూడా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ అంటే ఎక్కువ వారణాసిలో తెరకెక్కించాలని

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:48. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గారు నటిస్తున్న ప్రెస్టీజియస్ 100th మూవీ కింగ్ 100 అనే మూవీని అంటే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. రీసెంట్ గా ఒక టీజర్ కూడా లాంచ్ చేశారు. ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవన్నమాట. అంటే అప్పటి వరకు ఏ చిన్న ఒక ఫస్ట్ లుక్ గానీ ఏది దీనికి సంబంధించి ఈ మూవీకి సంబంధించి ఏ డీటెయిల్ కూడా బయటకు రానివ్వలేదు. బట్ సడన్ సర్ప్రైజ్ లాగా August 29th అంటే ఆయన బర్త్డే సందర్భంగా కింగ్ 100 అనే టైటిల్ తో ఒక టీజర్ లాంచ్ చేశారు. ఆర్ కార్తిక్ డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీని. అంటే ఇది ఒక యాక్షన్ డ్రామా అండ్ థ్రిల్లింగ్ అంశాలతో ఉంటుందంటే మూవీ అయితే. అండ్ ఈ మూవీకి సంబంధించి ఒక రీసెంట్ అప్డేట్ కూడా ఏంటంటే ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ కి మళ్ళీ అంటే తమిళ్ హీరోనే అశోక్ సల్వన్ అని చెప్పి ఈయన్ని ఈ మూవీలో విలన్ గా తీసుకున్నారనమాట. సో అంటే లాస్ట్ టైం ఈ డైరెక్టర్ అండ్ ఈ విలన్ గా యాక్ట్ చేసిన హీరో ఎవరైతే ఉన్నారో అశోక్ సల్వన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో నిన్నిలా నిన్నిలా అనే మూవీ వచ్చింది. మరి క్రేజీ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది చూడాలి అని అంటే December 24th వరకు వెయిట్ చేయాలి. అండ్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ గురించి. సో డిఎస్పి అంటే దేవిశ్రీ ప్రసాద్ అండ్ కింగ్ నాగార్జున గారి కాంబినేషన్ అంటేనే సాంగ్స్ అన్ని అదిరిపోతాయి అనమాట. లైక్ ఫస్ట్ మన్మధుడు, కింగ్, మాస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అండ్ భాయ్, అఫ్ కోర్స్ భాయ్ మూవీ ఫ్లాప్ అయి ఉండొచ్చు బట్ సాంగ్స్ మాత్రం అల్టిమేట్ ఉంటే ఆల్బమ్ మాత్రం. సో మళ్ళీ ఒక టీజర్ లో వచ్చిన ఒక బీజియం ఏదైతే ఉందో దాంతోనే ఒక అంటే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశారని చెప్పారు డిఎస్పి కాంబినేషన్ లో మన కింగ్. సో చూద్దాం మరి December 24th ఈ మూవీ ఎలా ఉండబోతుందో. ఇప్పుడైతే ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, వింటూ స్టూడియో.

స్వాగతం. నేను మణిశ్రీ. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తెనాలలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనకు ముందు ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి కేంద్ర మంత్రి ఈరోజు చేరుకున్నారు. సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన స్వాగతం పలికారు కేంద్ర మంత్రికి. ఈ సమావేశంలో భాగంగా పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరిగిన 2026 ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు చారిత్రాత్మక ప్రదర్శన కనబర్చారు. మొత్తం 85 పతకాలు సాధించి పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచారు. ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీజీ రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సెర్ప్ ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కోసం బలమైన వాదన వినిపిస్తామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖల వ్యవహారాలను పర్యవేక్షించి 24 పార్లమెంట్ స్థాయి సంఘాలను స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. సెప్టెంబర్ 26 నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల స్థాయి సంఘం చైర్మన్ గా ఉన్న టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అదే పదవిలో కొనసాగనున్నారు. రైల్వే కమిటీ చైర్మన్ గా ఉన్న బీజేపీ సభ్యులు సీఎం రమేష్ స్థానంలో ఆ పార్టీకి చెందిన మధ్యప్రదేశ్ ఎంపీ సుధీర్ గుప్తాను నియమించారు. విమానంలో సహ పైలట్ గొడ్డలతో దాడి చేసిన అసాధారణ ధైర్యంతో పోరాడి వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నిన్న స్వయంగా కెప్టెన్ మచ్చర్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయనను హీరోగా అభివర్ణించడమే కాకుండా ఇజ్రాయెల్ అత్యున్నత గౌరవానికి ఆహ్వానించారు. ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవిత్ర జ్యోతిని వెలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మచ్చర్ను కూడా ఆహ్వానించారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:07. ఈ టైం మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు మాట్లాడుకుందాం. ఎడారి కోత అంటే చైనాను కొన్నేళ్లుగా వేధిస్తున్న ఒక ప్రాబ్లం ఏంటంటే, సముద్రం కొద్ది కొద్దిగా తన తీర ప్రాంతాలను ముంచేసినట్లే ఎడారి కూడా తన సమీప ప్రాంతాలను తినేస్తోందంట. అంటే అక్కడ ఎవ్రీ ఇయర్ వచ్చి ఇసుక తుఫాన్లు ఉంటాయి కదా, అవి 100 ఎకరాల భూముల్ని దిబ్బలు దిబ్బలుగా మార్చేస్తున్నాయంట. దీంతో అంటే ఈ ప్రకృతి విలయాన్ని అడ్డుకోవడానికి దాదాపు 5 దశాబ్దాల కిందట చైనా ఓ మహాద్భుతానికి శ్రీకారం చుట్టిందనమాట. అదే ఎడారికి అడ్డుగా హరితగోడ్ అంటే గ్రేట్ గ్రీన్ వాల్ అనే దాన్ని నిర్మిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే 6,600 కోట్ల మొక్కలను నాటి ఒక కృత్రిమ అరణ్యాన్ని సృష్టించింది, అంటే ఒక ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ ని అయితే సృష్టించిందంట. ఇసుక రాకాశికి అడ్డుగోడ్ అన్నమాట ఇది. 6,600 కాదు, 6,600 కోట్ల మొక్కలను నాటిందంట. దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం ఒక లవ్లీ సాంగ్ తర్వాత. వింటూ స్టేడియం

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ రాఘవన్ నుంచి ప్లే చేస్తున్నటువంటి సాంగ్ ని కంపోజ్ చేసింది హరీష్ జయరాజ్ అండి. పాటను పాడింది కార్తీక్ అండ్ నకుల్ అండ్ క్రేష్ అండి. పాటకు లిరిక్స్ అందించింది వేటూరి సుందరరామూడు. మనమున్నాం ఎక్కడ మీకు తెలుసాలో మాట్లాడుకుంటున్నాం. చైనాకు సంబంధించి అంటే ఏదైతే ఎడార్లు ఉన్నాయో అవన్నీ కూడా తీర ప్రాంతాలను, అంటే ఒక సముద్రం కొద్ది కొద్దిగా తన తీర ప్రాంతాలను ఎలా ముంచేస్తుంది.

అలాగే ఎడారి కూడా తన సమీప ప్రాంతాల దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నింటినీ కూడా అలా తినేస్తుందంట. అక్కడ చైనాలో గోబి అంటే ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఎడారి ఇది. చైనాకు ఉత్తరం వైపు నుండి ఈ ఎడారి ఇసుక రాసులతో అందంగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి ఇయర్ వచ్చే ఇసుక తుఫాన్లు అంటే వాటిని ఎదుర్కోవడం అనేది చాలా చాలా కష్టమైన పని. ఇసుకతో ముంచెత్తుతూ వందల ఎకరాల భూముల్ని తనను కలిపేసుకుంటుందంట. అండ్ దీనికి భయపడి అంటే ఈ ఇయర్ సారీ లాస్ట్ ఇయర్ లో ఈ ఎడారికి దగ్గరలో ఉండే లక్షల కుటుంబాలు వలస కూడా వెళ్ళిపోయినాయంట. అలాగే ఇంకొక ఎడారి కూడా ఉంది, ఆ ఎడారిలో కూడా ఇదే ప్రాబ్లం. అంటే ఈ ఎడార్ల విస్తరణతో తీవ్రంగా సతమతమైన చైనా ఏం చేసిందంటే మొత్తానికి 1978 లో 3 నార్త్ షెల్టర్ బెల్ట్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు కాదు, 1978 లో. దీన్నే గ్రేట్ గ్రీన్ వాల్ అని పిలుస్తారు, ఇందాక చెప్పాను కదా. ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేయడానికి దీన్ని అడ్డుకోవడానికి అలాగే దుమ్ము తుఫాన్లు ఏదైతే ఉంటాయి వాటిని అడ్డుకోవడానికి ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అండ్ ఎడారి చుట్టుపక్కల ప్రాంతాల్లో మానవ నిర్మిత అరణ్యాలను సృష్టించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇంకా దీనికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం ఇంకొక సాంగ్ తర్వాత వింటూ స్టేడియం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైట్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. 16 డేస్ మూవీలో నుంచి ఒక లవ్లీ సాంగ్. అడీ సాంగ్ ని పాడింది, అడీ సాంగ్ ని పాడింది హరిచరణ్ అండ్ బాంబే జయశ్రీ. మనమునాం మీకు తెలుసాలో మాట్లాడుకుంటున్నాం చైనాలో ఎడార్లు ఎలాగ అని తీర దగ్గర ప్రాంతాలన్నింటినీ కూడా చుట్టుముట్టేసి తనలో కలిపేసుకుంటున్నాయని చెప్పి చెప్పాను కదా. 6,600 కోట్ల మొక్కలు నాటేశారని చెప్పి. సో ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రోగ్రామ్ కింద 13 ప్రావిన్స్ ఎడార్ అంచుల చుట్టూ, అంటే ఆ ఏదైతే బార్డర్స్ ఉంటాయో ఆ బార్డర్ చుట్టూ దాదాపు 4,500 కిలోమీటర్స్ పొడవున చెట్లతో మొత్తం పచ్చగా నింపేశారంట. ఇందులో భాగంగా 1978 నుంచి, ఇందాక కూడా చెప్పాను 1978 లో స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ అని చెప్పి, ఇప్పటి వరకు 6,600 కోట్ల మొక్కలను నాటినట్లు ఎవరైతే ఆఫీషియల్స్ ఉంటారో వాళ్ళు రివీల్ చేశారనమాట. అండ్ 2050 వరకు కూడా ఈ ప్రాజెక్ట్ ని కొనసాగించి 10,000 కోట్ల మొక్కలు నాటాలని చెప్పి చైనా లక్ష్యంగా పెట్టుకుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ కింద ఎడారి సమీప ప్రాంతాల్లో యూకలిప్టప్స్ లాంటి వేగంగా పెరిగే అలాగే నీటి అవసరం తక్కువగా ఉండే మొక్కలను కూడా నాటారంట. అండ్ ఇంకొన్ని చోట్ల అయితే రైతులే స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ కూడా చేశారు. అండ్ 7 ఏళ్ల కింద నాటిన మొక్కలు ఇప్పుడు మహావృక్షాలుగా మారి మానవ నిర్మిత అరణ్యాలు ఏర్పడ్డాయన్నమాట. దీంతో అంటే దీని వల్ల ఉత్తర చైనాలో అటవీ విస్తీర్ణం అనేది 5% నుంచి 13.5% కి పెరగడం అనేది చాలా పెద్ద విశేషంగానే చెప్పచ్చు. అండ్ దీనివల్ల వర్షపాతం కూడా పెరిగింది. అండ్ ఇసుక తుఫాన్లు ఆ పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గిందండి. మామూలు విషయం కాదు కదా. అది సంగతి ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఎగ్జాక్ట్ గా 12:30 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి. మళ్ళీ ఎగ్జాక్ట్ గా కలుద్దాం 12:40 కి. మీకు తెలుసాలో మరిన్ని విశేషాలు అయితే మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్ గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు ఎరువుల కమిటీ చైర్పర్సన్ గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్నీ, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. విజయవాడలో జరిగిన పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, అమరావతిలో పాన్ ఐఐటి వరల్డ్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇది రాష్ట డీప్ టెక్ పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ల రంగాలకు కీలక సిఫారసులు అందిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 1 కోటి మంది ఏఐ నిపుణులను తయారు చేసే లక్ష్యంలో ఏపీ నుండి 50 లక్షల మందిని అందించాలని నిర్ణయించారు. సదస్సులో విడుదల చేసిన పాన్ ఐఐటి అమరావతి డిక్లరేషన్ 2026 ద్వారా డీప్ టెక్ స్టార్టప్ల కోసం 500 కోట్ల రూపాయల వెంచర్ ఫండ్, విద్యా సంస్థల్లో 10 ఇండస్ట్రీ చైర్లు, 100 మంది గ్లోబల్ ఐఐటి మెంటార్ నెట్వర్క్ ఏర్పాటు చేయనున్నారు. వేగంగా మారుతున్న భౌగోళిక, రాజకీయ, సాంకేతిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు, నియంత్రణ వ్యవస్థలు రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సభ్యులు రాజీవ్ గౌబా చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సులో విఘాతాల యుగంలో నియంత్రణ పర్యవేక్షణ అనే అంశంపై ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విధానకర్తల ముందున్న సవాలు నియంత్రణ లేదా వృద్ది మధ్య ఒకదాన్ని ఎంచుకోవడం కాదని, ప్రమాదాలను అదుపు చేస్తూనే ఆవిష్కరణలు, పోటీతత్వం, పెట్టుబడులకు తోడ్పడే నిబంధనలు రూపొందించడమేనని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఎదురయ్యే ప్రమాదాల స్వభావం, ఫలితాలకు తగినట్టుగా దామాషా పద్దతిలో ఉండాలని రాజీవ్ గౌబా అభిప్రాయపడ్డారు. అప్గ్రేడ్ చేసిన ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి నైపుణ్యం ఉపాధి పరివర్తన పథకం పీఎం సేతు నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ది, పారిశ్రామికవేత్తల శాఖ చేపట్టిన ఈ పీఎం సేతు పథకం గత 7వ అక్టోబర్ 4వ తేదీన ప్రారంభించబడింది. మారుతున్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక భాగస్వామ్యంతో కూడిన పాలనను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొ

కొత్తగా వైమానిక దాడులు చేపడుతోందని, దీనికి నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు.

0: నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి తన నిరసన తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలోనే భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల్లో ఘన విజయం సాధించి తిరిగి వచ్చిన భారత మహిళా హాకీ జట్టుకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సుదీర్ఘంగా 44 సంవత్సరాల విరామం తర్వాత భారత మహిళల హాకీ జట్టు దేశానికి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని అందించి సరికొత్త చరిత్ర సృష్టించింది. విజయోత్సాహంతో వచ్చిన క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్ విష్ణు సుధాకరన్ ఘన స్వాగతం పలికారు. క్రీడాకారులను పూలమాలలతో సాంప్రదాయ మైసూర్ పేటాతో సత్కరించి వారి ప్రతిభను కొనియాడారు. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు షేఖోన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మారథాన్ 2వ ఎడిషన్ను భారత వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ ప్రారంభించారు. భారత వైమానిక దళం నుండి ఏకైక పరమవీర చక్ర పురస్కార గ్రహీత అయిన ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జీత్ సింగ్ షేఖోన్ జ్ఞాపకార్థం ఈ మారథాన్ నిర్వహించారు. వైమానిక దళ యోధుల వేగం, సహనం, ఆత్మస్థైర్యాన్ని వేడుకగా చేసుకుంటూ జాతీయ ఐక్యత, ఫిట్నెస్ ను ప్రోత్సహించడం ఈ మారథాన్ లక్ష్యం. ఈ పరుగును 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 2 రోజుల్లో మరఠ్వాడ, విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ఇండోనేషియాలోని సుంబవా ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. అయితే ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం జరిగినట్టు నివేదికలు అందలేదని పేర్కొంది. అమెరికాలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో వర్జీనియాలోని గ్రావెల్లీ పాయింట్ పార్క్లో వికసిత్ భారత్ యూనిట్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. వాషింగ్టన్ సమీపంలోని పొటోమాక్ నది వద్ద రన్నింగ్, యోగా, ధ్యానం తదితర కార్యక్రమాలు నిర్వహించి ఫిట్నెస్, సామాజిక భాగస్వామ్యంపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: FM 101.3.

రంగం మూవీలో నుంచి లవ్లీ సాంగ్ విన్నారు. సాంగ్ ని పాడింది ఆలా ప్రజ్వాణి, పాటను కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్ అని మనమున్నాం. మీకు తెలుసాలో, సో చైనాలో ఒక మ్యాటర్ గురించి మాట్లాడుకుంటున్నాం, అంటే ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో అంటే న్యాచురల్ ఫారెస్ట్ తో పోలిస్తే ఈ ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ అనేవి 66% చాలా ఫాస్ట్ గా పెరుగుతున్నట్లు కొంతమంది చెప్తున్నారనమాట ఎక్స్పర్ట్స్ అయితే. అంతేకాదు శాటిలైట్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ తో ఈ అడవుల్ని వీళ్ళు అనలైజ్ చేసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. సో కార్బన్ డైఆక్సైడ్ ని ఎక్కువగా పీల్చుకోవడం అండ్ ఇతరత వేరే వేరే రీజన్స్ ఉన్నాయి. వాటి వల్ల అంటే మనుషులు నాటే మొక్కలు వేగంగా పెరుగుతున్నట్లు అక్కడ సైంటిస్ట్ అయితే కొంతమంది చెప్తున్నారు. అయితే దీని వల్ల కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయంట. ఇంత అంటే ఎంత ఫాస్ట్ గా పెరిగినప్పటికీ ఇవి ఆర్టిఫిషియలే కదా, ఎప్పటికైనా న్యాచురల్ న్యాచురలే, ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియలే. ప్రజెంట్ మనకి కొన్ని ప్రయోజనాలు ఉన్నా సరే అంటే లాంగ్ టైమ్ లో చూసుకుంటే మనం న్యాచురల్ ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో అవే మంచివని చెప్పి అక్కడ కొంతమంది ఇంకొంతమంది వాదన అన్నమాట. ఎందుకు అనంటే న్యాచురల్ గా వచ్చే అడవులు ఏవైతే ఆ చెట్లు కానీ ఏవైతే ఉంటాయో ఫామ్ అవుతుందో ఫారెస్ట్ అంతా కూడా, దానివల్ల పర్యావరణం అంటే మన ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో అది బ్యాలెన్సింగ్ గా ఉంటుందని చెప్పి ఇంకొంతమంది చెప్తూ ఉంటారు. అంటే ఇలా పెద్ద పెద్ద చెట్లు నాటుతూ సహజ సిద్ధంగా ఏర్పడిన ఎడారిని తగ్గించడం వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయని చెప్పి ఊహించలేమని చెప్పి ఇంకొంతమంది అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకొంతమంది వాళ్ళు వాదిస్తున్నారు. ఏదేమైనా సరే చైనా తలపెట్టిన ఈ గ్రేట్ గ్రీన్ వాల్ మాత్రం పర్యావరణ పరిరక్షణకు కొత్త పాఠం నేర్పుతోందనే యాప్. అండ్ ఇంకొన్ని ఆఫ్రికా దేశాలు కూడా దీన్ని అనుసరిస్తూ ఎడారిలో పచ్చదనం తీసుకొస్తున్నాయి. అది సంగతి అంటే ఇది మామూలు విషయం కాదు, ఎందుకంటే ఎడారిని ఆల్మోస్ట్ మనం ఒక ఫారెస్ట్ లాగా ఇన్ని వేల కోట్ల చెట్లను నాటుతూ ఒక ఫారెస్ట్ లో తీర్చిదిద్దాలి అని అంటే అసలు అది మామూలు విషయం కాదు. చెప్పాలంటే నిజంగా చైనాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. 1978 లో స్టార్ట్ చేసింది ఈ ప్రోగ్రామ్ ని అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 6,600 కోట్ల మొక్కలు నాటారనమాట. అండ్ ఈ ప్రోగ్రామ్ ఇంకా 2050 వరకు కూడా కొనసాగుతుందంట. వాళ్ళ అంటే వాళ్ళ గోల్ ఏంటి అనంటే 10,000 కోట్ల మొక్కలు నాటాలని చెప్పి చైనా ఒక లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. చూద్దాం మరి 2050 అంటే ఇంకా 24 ఇయర్స్ ఉంది. సో అప్పటికి చూద్దాం ఆ నెంబర్ ని రీచ్ అవుతుందో లేదో. అది సంగతి అండ్ 12:48:30 స్టూడియోల టైం. ఇది ఈరోజు మీకు తెలుసా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఎగ్జాక్ట్ 1:00 ఈ న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ధీరాలో కొంతమంది ధీరల గురించి మాట్లాడుకుందాం, వాళ్ళెవరనేది తర్వాత చెప్తాను. వింటూ స్టెరియో.

వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అలాగే దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో బుర్రిపాలెం ఓబుల్నాయుడుపాలెం గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్న 177 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా వీటి నిర్మాణానికి ముందుకొచ్చిన సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.0 కింద

మొత్తం 3 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇదివరకే 75,000 గృహాలకు కేంద్రం అనుమతిచ్చింది. తాజాగా 2.25 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్టంలోని 24 జిల్లాల్లోని 87 నియోజకవర్గాల్లో నిర్మించిన 264 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఈ నెల 6వ తేదీన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

విండో ఎంజాయ్ చేస్తున్నారు. భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:03:10. అండ్ ఈ రోజు ధీరాలు మాట్లాడుకుందాం, కొంతమంది ధీరాల గురించి. అంటే సడన్ గా ఎవరైనా సైంటిస్ట్ పేర్లు చెప్పమంటే ఏం చెప్తారు? ఆల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఎడిసన్ ఇలాంటి అంటే మెన్ సైంటిస్టుల గురించి చెప్తారు. బట్ ఎంతమందికి ఉమెన్ సైంటిస్టులు నేమ్ గుర్తున్నాయి చెప్పండి? అలా మహిళా సైంటిస్టులు చాలా మంది తమ తమ ఆవిష్కరణలు శాస్త్ర సాంకేతిక రంగాలను చాలా వరకు అంటే సుసంపన్నం చేసిన సంగతి మీలో ఎంతమందికి తెలుసు? అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఘన విజయాలను సాధించిన మహిళా శాస్త్రవేత్తల గురించి అంటే కొంతమంది గురించి ఈ రోజు ధీరాలో మాట్లాడుకుందాం మనం. సో వీళ్ళు అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, గర్ల్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళని ఈ రంగాల వైపు ఆకట్టుకుంటున్నారని చెప్పొచ్చు. అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది నేటి తరం యువతలపైన చాలా వరకు ఉండాలి. వాళ్ళు పెద్ద కళలు కనేలా చేస్తున్నారు వీళ్ళు. అండ్ బాలికలు, మహిళలకు విద్యలో అభిరుచికి తగిన రంగాల్లో సరైన అవకాశాలు అందక వారి శక్తి సామర్థ్యాలు వృధాగా పోతున్నాయి. యాక్చువల్ గా చెప్పాలి అంటే

ఎనీవే, ఈ రోజు అయితే మనం కొంతమంది ఉమెన్ సైంటిస్టుల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు తర్వాత చెప్పండి, ఇప్పుడు కాదు. మెసేజ్లు అయితే ఇప్పుడు వద్దు, 2:30 నుంచి మాట్లాడుకుందాం. ఎనీవే, ఇప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. ఇంటూ స్టేడియం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేవు మారాణి. ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా బూరిపాలెంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు. రాష్టంలోని స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. టిడ్కో గృహాల కాలనీలో కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్.

0: కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఇక వివరాలు. గుంటూరు జిల్లా బురిపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో బుర్రిపాలెం, ఓగులనాయుడుపాలెం గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్న 177 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వీటి నిర్మాణానికి ముందుకొచ్చిన సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి మాట్లాడుతూ,
1: దేశంలో మొట్టమొదటిసారిగా గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ మరియు సిఎస్ఐఆర్ సిబిఆర్ఐ రూర్కీతో చారిత్రాత్మక ఎంఓయు కుదుర్చుకున్నాం. 3D టెక్నాలజీ అత్యంత వేగవంతమైన నిర్మాణం, నాణ్యత, అధిక బలం, తక్కువ వ్యయం మరియు వ్యర్థాల తగ్గింపు, మరి అనేక ఉపయోగాలున్న కొత్త టెక్నాలజీని మన రాష్ట్రంలోనే ప్రవేశపెడతాం. మనందరికీ కూడా గర్వకారణం చెప్పేసి కూడా మీ అందరికీ శ్రేణిగమనం చేస్తాను. ప్రత్యేకమైన చొరవతో, పట్టుదలతో కేంద్ర మంత్రి చౌహాన్ గారు సహకారంతో 3 లక్షల ఇళ్లను సాధించామని చెప్పేసి మీ అందరికీ శ్రేణిగమనం చేస్తాను నేను.
0: రాష్టంలోని స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో ఆయన ఈరోజు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, కేంద్రం నుంచి 16వ ఆర్థిక సంఘం కింద 12,000 కోట్ల రూపాయల మేర నిధులు రాష్టానికి రానున్నాయని చెప్పారు. బీసీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. టిడ్కో గృహాల కాలనీలో కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ది పనులకు ఆయన ఈరోజు పరిశీలించారు. 27వ వార్డులో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్, రజపతిరాయిపేట పార్కు, సమత మహిళా సంఘ భవనం, టిడ్కో గృహాల కాలనీ, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఎన్టీఆర్ కళాక్షేత్రం, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం తదితర పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ,
2: పాలకొల్లు పట్టణంలో అభివృద్ది కార్యక్రమాలు, టిడ్కో ఇళ్లకు సంబంధించి బ్యాలెన్స్ పనులన్నీ కూడా ఏర్పాటు చేసుకుంది. ఈ 2 సంవత్సరాల్లోనే విడతలో 1600 దాకా ఇచ్చాము. మిగిలిన బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేయడమే కాకుండా టిడ్కో ఇళ్లు కూడా కార్పొరేట్ లెవెల్లో ఉండాలనే ఆలోచనతో అక్కడ రైతు బజారు, పిఎస్సీ సెంటర్, స్కూలు, అంగన్వాడీ ఉన్నాయో ఆ సౌకర్యాలను కూడా ఒక్కొక్కటి ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాము.
0: వెనుకబడిన తరగతులకు రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రాధాన్యత కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం కోసం ప్రభుత్వం పోరాటం చేస్తోందన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేస్తూ,
3: రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గం 50.5% ఉన్నారు కాబట్టి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయాలి కాబట్టి ఖచ్చితంగా మా రాష్ట్రానికి 34% రూరల్ ఏరియాలోని, 33.3% అర్బన్ ఏరియాలో రిజర్వేషన్ కల్పించాలని, 34% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా బీసీస్కి ఇవ్వాలన్న ఆలోచన కూడా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ది కావచ్చు, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నటువంటి భవిష్యత్ అవ్వచ్చు.
0: రాష్ట్రంలోని 24 జిల్లాల్లోని 80 నియోజకవర్గాలు నిర్మించిన 264 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఈ నెల 6వ తేదీన వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురంలో జరిగే రాష్టస్థాయి కార్యక్రమంలో మంత్రి పాల్గొని అన్ని జిల్లాల్లోని భవనాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఒకే దేశం ఒకే పన్ను విధానం గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదన దాదాపు 17 సంవత్సరాల పాటు చర్చల్లోనే ఉండి పలు ప్రభుత్వాల ప్రయత్నాలు విఫలమయ్యాయి. అంతకుముందు రాష్టాల సరిహద్దులు దాటే వస్తువులపై పలు రకాల పన్నులు విధించడంతో పాటు పన్నుపైనే మళ్లీ పన్ను విధించేవారు. దీంతో 3 రాష్ట్రాలు దాటేసరికి వస్తువు ధరపై స్పష్టత లేకుండా పోయేది.

0: గతంలో కేంద్రం నుంచి రావాల్సిన కేంద్ర అమ్మకాల పన్ను బకాయిలు చెల్లించకపోవడం కూడా రాష్టాల ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పాత బకాయిలను పరిష్కరించడంతో పాటు ప్రతి రాష్టానికి సంవత్సరానికి నిర్దిష్ట స్థాయిలో ఆదాయ వృద్ధికి హామీ ఇచ్చింది. ఫలితంగా 2017 జులైలో వస్తు సేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చింది. రాష్టాల మధ్య పన్ను సరిహద్దులు తొలగి దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్ ఏర్పడింది. జీఎస్టీ సంస్కరణల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ
1: 22 సితంబర్ సే దేశ్ మే జీఎస్టీ ఏక్దమ్ కమ్ హో జాయేగీ. దేశ్ మే ఆప్కీ రోజ్మర్రా కీ జరూరత్ కీ జ్యాదాతర్ చీజో పర్ జీఎస్టీ మే బడీ కమీ కీ గయీ హై. జీఎస్టీ కమ్ హోనే సే మాతాఓ బహనో కా రసోయి కా ఖర్చ్ బహుత్ కమ్ హోనే వాలా హై. మంజన్ సాబున్ శాంపూ సే లేకర్ ఘీ ఆర్ ఖానే కీ కయీ చీజే సస్తీ హో జాయేగీ. బచ్చో కీ పఢాయి మే కామ్ ఆనే వాలి స్టేషనరీ కీ కీమత్ ఘట్ జాయేగీ.
0: ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాస మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెండి తెరపై ఆయన చేసిన ప్రయోగాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయని ముఖ్యమంత్రి ఎక్స్ వేదిగ్గా తెలిపారు. ఆయన భౌతికంగా దూరమైనా సినీ ప్రేమికుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వి అనిత, కందుల దుర్గేష్ సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం చెన్నైలో సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈరోజు వీఐపీ దర్శనాలు నిలిపివేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. వరుస సెలవులు ఆదివారం కావడంతో పెరిగిన భక్తుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలు నిలిపివేసినట్లు వెల్లడించారు. మహామండపం ర్యాంప్ మీదుగా కొండపైకి వెళ్లాలని భక్తులకు సూచించారు. ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షకులుగా ఖ్యాతి గడించిన జంతు ప్రేమికులు ఇటలీకి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ అసిసి 1226 సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆయన గౌరవార్థం ఆ మరుసటి రోజు అక్టోబర్ 4వ తేదీన ఆ ప్రాంతంలో పండుగ వాతావరణంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా అక్టోబర్ 4వ తేదీన ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ మండలంలో 330 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది పనులు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో నిన్న పర్యటించిన మంత్రి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ నీటి సరఫరా పథకం ద్వారా తొలిదశలో 80 కోట్ల రూపాయలతో పనులు చేపట్టామన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా మరో 10 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వీబీజీ రామ్జీ సాస్కి రహదారుల భవనాల శాఖ నిధులు 164 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు. రాష్టంలోని స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. టిడ్కో గృహాల కాలనీలో కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:55:55. మనం ధీరాలో మాట్లాడుకుందామని చెప్పాను మహిళా శాస్త్రవేత్తలు కొంతమంది గురించి. సో ఫస్ట్ జంపింగ్ జీన్స్ అనమాట, అంటే వారసత్వ నిర్ధారణ కోసం చేసే డిఎన్ఏ పరీక్ష ఉంటుంది కదా, ఆ ఏదైతే ఉంటుందో దానికి మూలమైన జన్యువులను కనుగొన్న శాస్త్రవేత్త బార్బరా మెక్లింగ్టాక్. సో ఈవిడే కనిపెట్టారనమాట జన్యువుల్లో, అంటే డిఎన్ఏ పరిణామంలో మార్కులు ఏదైతే చేంజెస్ ఉంటాయో ఆ చేంజెస్ కి కారణమయ్యే జంపింగ్ జీన్స్ ని కనుగొన్నందుకు వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని కూడా అందుకున్నారు బార్బరా. సో ఇంకా ఇలా ఉమెన్ సైంటిస్టులు అయితే ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ తర్వాత వింటూ స్టేడియో

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ స్టూడియోలో టైం 1:12:10 మనమున్నాం ధీరాలో ఉమెన్ సైంటిస్టుల గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ డైనోసార్ మేడం, ఎందుకు ఇలా అన్నాను అంటే ఈవిడ కూడా ఒక శాస్త్రవేత్త, ఆవిడ పేరు మేరీ అన్నింగ్ అనమాట. ఇంగ్లాండ్ లో సముద్ర తీరంలో కొండలను అన్వేషించి ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ప్లెసియోసారస్ అనే అస్థిపంజరాన్ని, అంటే డగ్ ది డైనోసార్ అనే దాన్ని కనిపెట్టారనమాట. డైనోసార్ల గురించి మరింత తెలుసుకోవడానికి ఇది చాలా వరకు వేరే శాస్త్రవేత్తలకు చాలా యూజ్ అయిందని చెప్పచ్చు. ఇలా చెప్పుకుంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది, సైంటిస్టుల లిస్ట్, అవి కూడా మాట్లాడుకుందాం. బ్యాక్ టు బ్యాక్ లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టేట్ యూ.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:59:57. మన్మనామ్ ధీరాలో కొంతమంది ఉమెన్ సైంటిస్టుల గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ నెక్స్ట్ సైన్స్ టీచర్ అనమాట. సో ఎందరో బాలికలను సైన్స్ దిశగా ప్రోత్సహించారు సాలీ రైడ్ అనే ఆవిడ. అంటే తర్వాత ఆస్ట్రోనట్ గా మారి అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర కూడా సృష్టించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఆమె బోధించిన ఉపగ్రహాల సిద్ధాంతాలను తర్వాత కాలంలో అంటే అంతరిక్ష పరిశోధనలో కూడా యూజ్ చేశారనమాట. అండ్ ఇవి ముఖ్యంగా అంటే మెయిన్ ఇంపార్టెంట్ గా ఏం చేశారంటే బాలికల అంతరిక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి చాలా చాలా హెల్ప్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ అయితే చెప్పారనమాట. అంతేకాదు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. అంతేనా కాదు, ఇంకా ఎందరో ఉన్నారు. సూర్యుడితో సహా విశ్వంలోని నక్షత్రాలన్నీ ఎక్కువ భాగం హైడ్రోజన్ హీలియంతోనే నిండి ఉన్నాయని చెప్పి తొలిసారిగా ఫస్ట్ చెప్పిన అంతరిక్ష శాస్త్రవేత్త సెసిలియా పెయిన్ గాపోష్కిన్ అనే ఆవిడ. అంతేకాదు అంతరిక్ష అంటే అమెరికన్

అంతరిక్ష సంస్థ అయిన నాసా కంప్యూటర్స్ ను వినియోగించుకోవడానికి అంటే యూజ్ చేయడానికంటే ముందు అంతరిక్ష ప్రయోగాల సమయాన్ని ఖచ్చితంగా గణించి చెప్పిన హ్యూమన్ కంప్యూటర్ క్యాథరిన్ జాన్సన్ కూడా. అంతేకాదు ఇన్సులిన్, పెన్సిలిన్, విటమిన్ B12 లాంటి జీవరసాయనాల ఆ నిర్మాణాన్ని ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ సాయంతో గుర్తించే విధానాన్ని రూపొందించిన ఇంకొక సైంటిస్ట్ డొరోతి హాట్కిన్. ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పను కదా ఆ లిస్ట్ చాలా ఎక్కువే ఉంటుంది. ఇలా ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ఉన్నారన్నమాట. సో ఫస్ట్ అడిగిన క్వశ్చన్ లానే అంటే మీలో ఎంతమందికి సైంటిస్ట్ నేమ్ తెలుసు అని అంటే సైంటిస్టుల నేమ్స్ తెలుసు అని అంటే మాక్సిమం అందరూ కూడా మెన్ సైంటిస్టుల నేమ్స్ చెప్తూ ఉంటారు. బట్ ఇలా చాలా మంది ఉమెన్ సైంటిస్టులు ఉన్నారనమాట. మనకు తెలియని వాళ్ళు, ఎన్నో ఇన్వెంట్ చేసిన వాళ్ళు, డిస్కవర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి టైం లేదు కాబట్టి ఇప్పుడు కొంతమంది గురించి మాట్లాడుకున్నాం, ఇంకొంతమంది గురించి నెక్స్ట్ ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇది ఈ రోజు ధీరా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక సూపర్ ఇన్స్పిరేషనల్ సాంగ్ తో ఈ రోజు బై బై చెప్పేద్దాం ధీరాకి మాత్రమే. ఎగ్జాక్ట్ గా 2 o'clock న్యూస్ తర్వాత మళ్ళీ 2 o'clock కి ఢిల్లీ నుంచి న్యూస్ కూడా ఉంటుంది. సో 2:15 కి మనం మళ్ళీ కలుద్దాం సండే సందర్లో. వింటూ స్టేట్యూ.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: FM 101.3.

0: 101.3।
1: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
2: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
3: राम, नालो नीकु नच्చిందేంటి?
4: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:31:25. ఈ టైం మన ఫేవరెట్ టైం, సందడేస్ అందరికి వెల్కమ్ చెప్పేస్తూ నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ తెలిస్తే 0866-24-8814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఎప్పట్లానే ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను. సాయి ధరమ్ తేజ్ హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి? చాలా మంది మూవీ క్వశ్చన్స్ అంటున్నారు కదా, అది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అడిగారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి తెలిస్తే 0866-24-8814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టడీ.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ నిన్ను కోరి నుంచి ప్లే చేశాను. అండ్ నేను అడిగిన క్వశ్చన్, సాయి ధరమ్ తేజ్ హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి అని చెప్పి చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను. చూద్దాం మరి ఎంతమంది ఆన్సర్స్ పంపిస్తారు. పెడని జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారికి, హాయ్ కిషోర్ గారు ఎలా ఉన్నారు, నిన్న మా నాన్నగారు కాలం చేశారు అందుకని ఈ రోజు నేను ప్రోగ్రామ్ లో పాల్గొనడం లేదు అని అంటే ఐఎమ్ సో సారీ ఫర్ యువర్ లాస్. అండ్ నెక్స్ట్ కారపూస స్నాక్స్ తింటూ మీ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తున్నాం అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హని థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్జే గారికి, సహస్రోతలకు సర్వ ఓకే అందరికీ శుభ మధ్యాహ్నం, చక్కగా భోజనం చేసి సందరేస్ అందరికీ సిద్ధంగా ఉన్నామంటూ ఆచార్య చిరంజీవి రామలింగం నుంచి పంపించారు, కాదు హైదరాబాద్ నుంచి పంపించారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్యక్రమ సమర్పకులకు, సహస్రోతలకు నమస్తే. జేరుపతులు బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుంచి థ్యాంక్ యూ సో మచ్. అలాగే హాయ్ ఎలా ఉన్నారు, తిన్నారా సార్ అని అంటూ అమూల్య, నేను చాలా బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు. అండ్ మూసాపేట గ్రామం నుంచి ఎమ్నరేషన్, ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా అంటూ, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ శ్యామ్ కల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడల నుంచి రైట్ ఆన్సర్. అండ్ ధనలక్ష్మి గన్నెపూడి నుంచి పంపించారు, రామచంద్రపురం నుంచి రైట్ ఆన్సర్. అలాగే డాక్టర్ రామకృష్ణ గారు అండ్ సునీత ఫ్రమ్ రాజోల్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ సునంద అనంతపురం నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే ఫణిసత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ క్రిష్ గారు బాగున్నారా, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కలమందలపాడు గ్రామం నుంచి పంపించారు, ఖాసీ ముత్జవలి, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. అలాగే గురుకుమార్ ఏసీ నగర్ విజయవాడ నుంచి, సారీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూటాన్ పోషంపల్లి నుంచి పంపించారు, రేయ్ కాదు రేయ్ సెకండ్ మూవీ. అండ్ సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ మూవీ అని అంటూ పాలంపోలే గారు ఆలగడ్డ నుంచి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ ఆన్సర్. అండ్ ముకుంద మూవీ అంట, శంకర్ పైడిపల్లి నుంచి పంపించారు. అండ్ దస్గిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ మీ మొదటి ప్రశ్నకు సమాధానం అని అంటూ రైట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ. అండ్ రామలక్ష్మి కాలనీ నుంచి పంపించారు, నరసన్న శివగంగ, రైట్ ఆన్సర్. అలాగే గద్వాల జిల్లా ఎర్వల్ మండలం నుంచి

పంపించారు. కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ బాగున్నారా అంటూ పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహబూబ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ గురుస్వామి నాయుడు ధన రొంపిచర్ల నుంచి పంపించారు. రేయ్ కాదు, ఇంకో సినిమా ఉంది.

ఆన్సర్. అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్ రావు ఇంద్రాబాయి, రైట్ ఆన్సర్. అండ్ పిల్ ఓకే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచమ్మాల నుంచి, రైట్ ఆన్సర్. అండ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. ఏంటా రైట్ ఆన్సర్? పిల్ల నువ్వు లేని జీవితం అనమాట ఆ సినిమా పేరు. ఇంకెవరు కూడా ఇప్పుడు ఆన్సర్ విని ఆన్సర్ చెయ్యొద్దు. సో నేనైతే సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను. దానికంటే ముందు వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. కిషోర్, ఈరోజు వర్షం పడి వెలిసింది, ఇప్పుడే సందడి సందడికి స్వాగతం పలుకుతూ మీరు అడిగిన ప్రశ్నకు నా ఆన్సర్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అది సంగతి. 2:37:57 సెకండ్లు స్టూడియోలో టైం. మనమున్నాం సందడి సందడిలో, మన ఫేవరెట్ ప్రోగ్రామ్.

మన పెన్ పేపర్ క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 10 సెకండ్స్ టైం ఇస్తాను, పెన్ రెడీ చేసుకోండి. సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 6 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 1, 2, 3, 4 కలిపితే తూర్పు, 6, 2, 4 కలిపితే ఎలుక అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0-8-6-2-4-8-8-1-4 ఈ నెంబర్కి ఆన్సర్ పంపిస్తూ ఉండొచ్చు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా, 6 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇందులో 1, 2, 3, 4 కలిపితే తూర్పు అండ్ 6, 2, 4 కలిపితే ఎలుక అని అర్థం వస్తుంది. ఏంటా పదం తెలిస్తే 0-8-6-2-4-8-1-4 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. కానూరు నుంచి తాతారావు గారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ ఆన్సర్ ఆలోచిస్తూ పంపిస్తూ ఉండండి. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం, వింటూ స్టే ట్యూన్.

సో అదని వాటి సంగతి సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ కృష్ణార్జున యుద్ధం నుంచి ప్లే చేశాను. అండ్ మనం మనం సందడే సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్ 6 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. చాలా చాలా ఈజీ క్వశ్చన్, ఐ మీన్ ఆన్సర్ కూడా చాలా ఈజీయే. బాధాకరమైన సంఘటన నుండి అప్పల్ రాజు గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అని అంటే శాంతి నగర్ నుంచి ఒకే ఒకడు సూపర్ అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ ఎంనరేష్ అండ్ రోజా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రాంగ్ ఆన్సర్ మూసాపేట నుంచి. అండ్ గచ్చిబౌలి నుంచి ప్రసూన రైట్ ఆన్సర్ అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ అండ్ నెల్లూరు జిల్లా ఇనుమడుగుడు నుంచి పంపించారు శ్రీ చేబ్రోళ్ళు రామకృష్ణయ్య గారు వీళ్ళందరూ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో మొత్తం కలిపితే ఏ వర్డ్ అవుతుందని క్వశ్చన్ అడిగాను. మళ్ళీ మీరు నేను పంపించిన క్లోజే రివర్స్ లో నాకు పంపించారు. అండ్ మీ రెండో ప్రశ్నకు సమాధానం అని అంటూ వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ అండ్ ఫనీ సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్ అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండ్ కనకారావు గారు పడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ అమూల్య రైట్ ఆన్సర్ అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్ అండ్ కమతమ్మ వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కౌస్తుభ స్టడీ 9th క్లాస్ అంట ఆత్మకూరు నుంచి, హాయ్ కౌస్తుభ అండ్ రైట్ ఆన్సర్. అలాగే ఉమ్మడిశెట్టి సుధాకర్ అండ్ జ్యోతి అక్కివారిపల్లి గ్రామం నుంచి పంపించారు కడప జిల్లా రైట్ ఆన్సర్. అండ్ ఎలిఫెంట్ అంట హాయ్ అంటూ గడ్డ మంకే గారు బండారపల్లి నుంచి పంపించారు. ఫస్ట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ బట్ సెకండ్ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నమస్తే ఆర్జే కిషోర్ గారు ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ అని అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ సగమే రైట్ ఆన్సర్. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అండ్ తిరుపతి నుంచి దేవసేన రైట్ ఆన్సర్ అనుకుంటున్నాం అని అంటూ రామకృష్ణ గారు సునీత రాజోలు నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ కలబందలపాడు గ్రామం నుంచి కాసీ ముత్జవలి రాంగ్ ఆన్సర్. ఒక్క లెటర్ తగ్గింది పుష్ప. అండ్ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి పంపించారు కే పెద్ద నరసింహ పద్మబాయి వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ పులిపాటి వెంకటేష్ పులిపాటి సత్యవతి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ ఓకే మీకు భాస్కర్ గారు పంపించారనమాట పులిపాటి వెంకటేష్ గారు ఆన్సర్ అయితే మీరు అలాగే ఫార్వర్డ్ చేశారు నాకు. అండ్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి శ్రీ చేబ్రోలు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ సైనిక్పూర్ కాలనీ నుంచి పంపించారు హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ అంటూ పంపించారు. సో ఆన్సర్ ఏంటి ఇంతకీ ఇందులో. అండ్ రామకృష్ణ కాలనీ సారీ రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ ఆన్సర్ రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ బాషా అబ్దుల్ మనాన్ మొబిన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ చాలా వేడిగా ఉంది వానపాట వేయండి అంట వాన వస్తే బాగుంటుంది అని అంటూ ఇటు కొంచెం క్లైమేట్ క్లౌడీగా ఉంది పంపిస్తాను లేనట్టు ఒక వానపాట కూడా వేస్తాను. అండ్ మూసాపేట గ్రామం నుంచి ఎమ్నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. అండ్ ప్రశ్న ఒకసారి చెప్పండి ఆన్సర్ రివీల్ చేసే టైంలో ప్రశ్న ఇంకా. అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ రేవతి రాజశేఖర్ రాజోల నుంచి రైట్ ఆన్సర్. సో 6 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. ఆన్సర్ ఈస్టర్ అన్నమాట ఈఏఎస్టీఈఆర్ ఈస్టర్. చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు కాబట్టి ఏం చేద్దాం సాంగ్ ప్లే చేద్దాం. బట్ దానికన్నా ముందు థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను గెట్ రెడీ.

సామెత మనం ఎప్పట్లానే మన పెన్ పేపర్ క్వశ్చన్స్ తో పాటు సామెతలు కూడా ఉంటాయి కదా, కాబట్టి ఫస్ట్ సామెత ఏంటంటే ఈరోజు, ఆర్చేవారు లేరు తీర్చేవారు లేరు, ఇక్కడ పడితే లేవదీసేవారు కూడా లేరు అని సామెత. ఏంటది తెలిస్తే 0866243814 ఈ నంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. చాలా సింపుల్ గా అడిగాను నేను, ఎక్కువ అంటే ఐ మీన్ ఎక్కువ మ్యూట్ కూడా చేయలేదు, ఐ మీన్ ఎక్కువ ఆన్సర్ని కూడా దాచలేదు, కొంచెం మాత్రమే దాచాను. ఆర్చేవారు లేరు తీర్చేవారు లేరు, ఇక్కడ పడితే లేవదీసేవారు కూడా లేరు అని సామెత. తెలిస్తే 0866243814 ఈ నంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక సూపర్ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్యూ.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం. నో పెళ్లి సో అదనమాట సంగతి ఫ్రమ్ ద మూవీ సోలో బ్రతికే సో బెటర్ సినిమా నుంచి ప్లే చేసిన సూపర్ సాంగ్. అండ్ మనమున్నాం సందడే సందడిలో. నేను అడిగిన థర్డ్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఒక సామెత అనమాట. యాక్చువల్ గా ఇది ఆర్చేవారు లేరు, తీర్చేవారు లేరు, ఇక్కడ పడితే లేవదీసేవారు కూడా లేరు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. సామెత ఇది, దాన్ని కంప్లీట్ చేయమని చెప్పాను. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం. సో ఎగ్జాక్ట్లీ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్ అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరండ్ అండ్ నజీర్ ఫ్యామిలీ. సో ఎగ్జాక్ట్ గా కాకపోయినా కొంతమంది దగ్గరగా పంపిస్తే ఓకే రైట్ ఆన్సర్ కింద కన్సిడర్ చేద్దాం. నేను రామానగర్ రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట గ్రామం నుంచి నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండ్ దేవసేన తిరుపతి నుంచి పంపించినారు రాంగ్ ఆన్సర్. అలాగే నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి శ్రీ చేబ్రోలూరు రామకృష్ణయ్య వీళ్ళందరూ. దీనికి జవాబు కన్నీరు, ఎందుకంటే కన్నీటిని ఎవరు తుడవరంట. కాదు అండ్ దస్తగిరి సంధ్యా ప్రదరూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అమూల్య తెలియదు సార్, మీరే చెప్పండి ఏంటి సార్ లంచ్ చేశారా, ఏంటి స్పెషల్ సార్ అని అంటూ లంచ్ అయితే చేశాను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ అమూల్య ఫర్ ఆస్కింగ్. అండ్ కౌస్తుభా ఆత్మకూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ నమస్తే ఆర్జీ కిషోర్ గారు. ఎర్మిళి సీతామహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ రాంగ్ ఆన్సర్. అండ్ సైనిక్పూర్ కాలనీ నుంచి పంపించారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పద్మశ్రీ శ్యామ్. అలాగే పాలం పోలే గారు ఆలగడ్డ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముద్దావలి దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అంట, కొత్త ఆన్సర్ చెప్పారు. అండ్ నాగేంద్ర అనంతపురం నుంచి రైట్ సంసారంలో కాదు రాంగ్ ఆన్సర్. అండ్ టీ జానకిరామ్ ఉమా ఊబిలో నుంచి అని అంటున్న అందిగామ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఉమ్మడిశెట్టి సుధాకర్ అని జ్యోతి అక్కివారిపల్లి గ్రామం నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ కాదు రాంగ్ ఆన్సర్ తలాలపల్లి గ్రామం నుంచి జేరుపోతలు బుచ్చయ్య గారు. అండ్ హాయ్ అంటూ గడ్డ

అంకయ్య బండారుపల్లి నుంచి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్. అండ్ వి వరప్రసాద్ గౌడ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎర్రగూడూరు విలేజ్ నంద్యాల నుంచి పంపించారు. రైట్ కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ దమాక్ ఖరాబ్ ఆన్సర్ తెలుస్తలేదు బాయ్, ఆచార్య చిరంజీవి రామలింగ. సో హైదరాబాద్ నుంచి ఆన్సర్ నేను చెప్తాను. అండ్ అడవిలో పడితే అడిగే నాదుడే లేడు అని అంటూ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొత్త సెంటెన్స్ పంపించారు అనమాట. అండ్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీముడిపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే అప్పుల్లో పడితే కాదు కదా, సాయి శిరీష తిరుపతి నుంచి. అండ్ ఉట్కూరు జిల్లా నారాయణపేట గ్రామం నుంచి పంపించారు డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామచరణ్, హేమ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్. అలాగే తాడు అంట గురుకుమార్ ఏసీ నగర్ నుంచి, ఏంటా తాడు మరి, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి క్రిస్జీ సెకండ్ ఆన్సర్ అని అంటూ, యాక్చువల్గా ఇది థర్డ్ ఆన్సర్, థర్డ్ క్వశ్చన్ ఇది. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ జానకిజీ. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ సార్ అని అంటూ పంపించారు నర్సాపురం నుంచి పాపారావు గారు, రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి గారు రాంగ్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడల నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు పంపించారు, విమలా గిరిబాబు ఆరాధ్య అండ్ ముదిగుబ్బం నుంచి పంపించారు. సత్యసాయి డిస్టిక్ అంట, కష్టాన్ని చూసి జాలిపడేవారు లేరు, బాధను పంచుకునేవారు లేరు అని అంటూ. సో కొత్త ఆన్సర్. అండ్ అలాగే షేక్ యస్మిన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బీబీ నగర్ నెల్లూరు నుంచి, రైట్ కాదు రాంగ్ ఆన్సర్. అండ్ అమూల్య సార్ ఇలా చాలా డేస్ కి మీతో ఉండడం చాలా హ్యాపీగా ఉంది అని అంటూ, థ్యాంక్ యూ సో మచ్ అమూల్య. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ప్రసూన గచ్చిబోలు నుంచి ఎగ్జాక్ట్ గా కాకపోయినా రైట్ ఆన్సరే. అండ్ వానపాట వేస్తాను అన్నందుకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వేస్తాను డెఫినెట్ గా. అండ్ పాలంపోలే గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రాంగ్ ఆన్సర్ ఫ్రమ్ గురుకుమార్ ఏసీ నగర్ నుంచి. అండ్ హాయ్ క్రిష్జీ, లంచ్ చేశారా? మీ మూడవ ప్రశ్నకు జవాబు, లంచ్ చేసి ఒక స్మాల్ నిద్ర వేసి ఇప్పుడే లేచాం, నడిబజార్ లో పెట్టి వేసినా దిక్కులేదు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ. బట్ ఎనీవే మెసేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆన్సర్ మాత్రం రాంగ్ ఆన్సర్ కదా. అండ్ సెగా అంట చేబ్రోలు సుభాష్ని రామకృష్ణయ్య వీళ్ళందరూ, బట్ రాంగ్ ఆన్సర్. నేను అడిగింది సామెత అనమాట, ఆర్చేవారు లేరు, తీర్చేవారు లేరు, అడుగున పడితే లేవదీసేవారు లేరు, అడుగున పడితే, అది ఆన్సర్. బట్ చాలా మంది డిఫరెంట్ ఆన్సర్స్ పంపించారు. ఎనీవే రైట్ ఆన్సర్, కింద పడితే, అడుగున పడితే, బావిలో పడితే, ఇలా పంపించారనమాట. సో అది సామెత. అండ్ ఈ సార్ కూడా ఒక మూవీ క్వశ్చన్, ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ లాగే అనిపిస్తుంది నాకు. మరి చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. నాని అండ్ నాగ్, యువ సామ్రాట్ నాగార్జున, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఒక మూవీ ఏంటి తెలిస్తే 0866 2488 14 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను, మూవీ క్వశ్చన్. నాగార్జున గారు అలాగే నాని హీరోలుగా యాక్ట్ చేసిన మూవీ ఏంటో తెలిస్తే 0866 2488 14 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక సూపర్ సాంగ్ మీ అందరి కోసం.

పోదనమాట సంగతి. నాకు కూడా సర్ప్రైజ్ చాలా ఎక్కువ మెసేజ్లు వచ్చినాయి, బట్ సర్ప్రైజ్ కాదని చెప్పాలి, ఎందుకంటే ఎక్స్పెక్టెడే. నేను చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను, చాలా మెసేజ్ వచ్చినాయి, ఇంకొక 4 మెసేజెస్ వస్తే హాఫ్ సెంచరీ అవుతుంది అనమాట. సో జరుపతులు బుచ్చయ్య గారు, ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్, అండ్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్, రామకృష్ణ గారు సునీత ఫ్రమ్ రాజోల్ నుంచి, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, అండ్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని అంటూ ఊపిరి కాదు కదా ఊపిరి కార్తీ అండ్ నాక్ కాంబినేషన్ వచ్చిన సినిమా.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిద భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడంతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ది ఉపాధి కల్పన పరివర్తన పీఎం సేతు పథకానికి ఏడాది పూర్తయింది. దేశంలోని ఐఐటీలను ఆధునిక శిక్షణా కేంద్రాలుగా తీర్చిదిద్దుతూ యువతకు ఉద్యోగం, పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇప్పటి వరకు పలువురు ప్రముఖులు అందించిన బహుమతుల 8వ ఈవేళం అక్టోబర్ 31వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఆసక్తి గలవారు పీఎం మెమెంటోస్ ఈవేళం పోర్టల్ను సందర్శించవచ్చునని పేర్కొంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట వ్యాప్తంగా చేపట్టనున్న ఇళ్ల నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శంకుస్థాపన చేశారు. బుర్రిపాలెంతో పాటు ఓబులనాయుడుపాలెంలో 14 కోట్ల రూపాయలతో 117 ఇళ్లను ప్రభుత్వం నిర్మించనుంది. ప్రపంచాన్ని వాటి కళ్లతో చూద్దాం అనే ఇతివృత్తంతో ఈరోజు ప్రపంచ జంతువుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇదే అంశాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమ వేదికగా సందేశమిస్తూ సమస్త జీవరాశిని, వన్యప్రాణులను సంరక్షించడం, వాటి ఆవాసాలను కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రముఖ సినీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన భౌతికంగా మనకు దూరమైనా సినీ ప్రేమికుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి వంగరపూడి అనిత, పూర్వ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.

ప్రపంచ పర్యాటక దినోత్సవం 2026 వేడుకల ముగింపు కార్యక్రమం అక్టోబర్ 5వ తేదీ రేపు అరకులోయలోని ట్రైబల్ మ్యూజియంలో నిర్వహించనున్నారు. ఈ ముగింపు వేడుకల్లో గిరిజనుల సాంప్రదాయ తిమ్సా నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మైసూర్ తరహాలో విజయవాడ సింగనగర్ బసవపున్నయ్య స్టేడియంలో విజయవాడ ఉత్సవం కార్యక్రమం ఈ నెల 11వ తేదీ నుంచి 10 రోజుల పాటు జరగనుందని శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు. జపాన్లో జరుగుతున్న అయాచి నగోయా ఆసియా క్రీడలు 2026 నేటితో ముగియనున్నాయి. ఈ క్రీడల్లో భారత్ అద్భుతమైన ప్రదర్శనతో మొత్తం 85 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది.

0: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:05 అని మనం ఉన్నాం. సందడి సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్, సో నాగ్ అండ్ నాని కాంబినేషన్ వచ్చిన సినిమా. కొలిపల్లి నుంచి మౌళి గారు రైట్ ఆన్సర్, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్, అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్, అండ్ సునంద అనంతపురం నుంచి, అండ్ దేవసేన తిరుపతి నుంచి, అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అండ్ కలవందలపాడు గ్రామం నుంచి కాసిం ఉజావాలి అండ్ అలాగే గురుకుమార్ ఏసీ నగర్ నుంచి పంపించారు, అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ హైదరాబాద్ నుంచి, అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు అని అంటే సులోచన గారు కరీంనగర్ నుంచి, అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి, అండ్ భాస్కర్ పెడన నుంచి పంపించారు, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి, అలాగే పి జానకిరామ్ ఉమా నందిగామ నుంచి, అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ అలాగే ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, అండ్ అనంతపురం డిస్టిక్ నుంచి పంపించారు. మా నేమ్స్ కుమారి లక్ష్మీ వెంకటేష్, చాలా పెద్ద నేమ్స్ పంపించారు, అండ్ అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి, అండ్ అనంతపురం నుంచి అందాదే గారు, అండ్ తిరుపతి నుంచి గౌరీ, అండ్ అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ అమూల్య, అండ్ అలాగే కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి, అండ్ ఫణిసత్యశ్రీ తెనాల నుంచి, అండ్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, అండ్ పోలవరం నుంచి భాస్కర్రావు రాణి, అలాగే పాలంపోలే గారు ఆళ్లగడ్డ నుంచి పంపించారు, అండ్ కౌస్తుభా ఆత్మకూరు నుంచి పంపించారు నంద్యాల డిస్టిక్, అండ్ చిలుగునారాయణ అనసూయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, నా ఫోర్త్ ఆన్సర్ అని అంటూ, ఓకే కామెడీ మూవీ నిజంగానే చాలా బాగుంటుంది, అండ్ రామలక్ష్మి కాలనీ నుంచి నరసింహ శివగంగ ఆన్సర్ అని అంటూ, అండ్ సైనిక్పురి కాలనీ నుంచి పంపించారు, హైదరాబాద్ నుంచి పద్మశ్రీ వీళ్ళందరూ, అండ్ కానూరు నుంచి తాతారావు గారు, అండ్ నమస్తే ఆర్జీ కిషోర్ గారు ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ అని అంటూ, అర్మిల్ సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, అండ్ శుభ సాయంత్రం నెల్లూరు జిల్లా నుంచి పంపించారు.

జరుబు చిరటిపాలెం నుంచి షేక్ తబ్లా మస్తాన్ భాష, అండ్ అలాగే ఎన్ వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ శివ ఎర్రగూడ ఓకే విలేజ్ నంద్యాల నుంచి పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వానపాట వేయలేదు అని అంటూ రామలకోట నుంచి. డెఫినెట్ గా వేస్తాను వాన సాంగ్ ఏదో ఒకటి. అండ్ అలాగే హాయ్ క్రిష్ గారు ఆన్సర్ అని అంటూ మీరే చెప్పేశారు, నేను చెప్పానా? నేను అంతే ఆన్సర్ చెప్పలేదు, మీ పేరు కూడా పంపించుంటే ఇంకా బాగుండేది. అండ్ మీ నాలుగో ప్రశ్న జవాబు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాణ్ హని. అండ్ ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అని అంటూ గడ్డ మంకయ్య గారు బండార్పల్లి గ్రామం నుంచి పంపించారు. అండ్ రైట్ ఆన్సర్ వీళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి చదివిన నేమ్స్ అన్ని కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. నేను ఆన్సర్ అని చదవట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఆ టైం ఎందుకు వేస్ట్ చేయడం. సో నేమ్స్ అన్ని చదువుకుంటూ వెళ్తున్నాను ఎవరెవరైతే రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ నుట్కూరు నారాయణపేట జిల్లా నుంచి పంపించారు డి అరుణ మోహన్జీ వీళ్ళందరూ. అండ్ అలాగే జాన్సన్ విజయవాడ నుంచి పంపించారు. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేర్పోతులు బుచ్చే గారు హన్మకొండ జిల్లా నుంచి. అండ్ మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలిగాల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కాదు, రాంగ్ ఆన్సర్, ఫస్ట్ రాంగ్ ఆన్సర్ అబ్బా మొత్తానికి. అండ్ దిస్ ఇస్ రామకృష్ణ దొరకుంట కోదాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అవర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చాలా గ్యాప్ తర్వాత వచ్చింది. హాయ్ క్రిష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్, హౌ ఆర్ యూ సార్? లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ లత, నేను చాలా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అని అంటూ మహమ్మద్ జైనిద్దీన్, స్నేహాబాను జైనిద్దీన్ పంపించారు నిజామాబాద్ నుంచి. అండ్ సోమందిపల్లి నుంచి పంపించారు శివాజీ. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మూవీ అని అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు. అండ్ విమలా గిరిబాబు ఆరాధ్య ఫ్రమ్ ముదిగుబ్బ నుంచి పంపించారు, సత్యసాయి డిస్టిక్ నుంచి. హౌ ఆర్ యూ సార్ అని అంటూ, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ మూసాపేట నుంచి పంపించారు ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి. అలాగే నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి శ్రీ చేబ్రులు రామకృష్ణ గారు వీళ్ళందరూ పంపించారనమాట రైట్ ఆన్సర్. మరి నాగ్ అండ్ నాని కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటి? దేవదాసు, దేవదాస్ అనమాట. సో బ్యూటిఫుల్ మూవీ, చాలా చాలా బాగుంటుంది, మరైనా చూడకపోతే చూడండి. అండ్ 3:09:22 స్టూడియోలో టైం, మనమున్నాం సందడే. సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఇవ్వండి. అండ్ పెద్ద నరసింహ పద్మబాయ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. సో ఈసారి కూడా పెన్ పేపర్ క్వశ్చనే, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 8 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 8 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 2, 3, 3, 4 కలిపితే తలుపు, అండ్ 5, 6, 7, 8 కలిపితే సామర్థ్యం అని అర్థం వస్తుంది, అండ్ 6, 1, 2 కలిపితే చెడ్డ అని అర్థం వస్తుంది. ఏంటది? 8 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 2, 3, 3, 4 కలిపితే తలుపు, అండ్ 5, 6, 7, 8 కలిపితే సామర్థ్యం, అండ్ 6, 1, 2 ఈ అక్షరాలని కలిపితే చెడ్డ అని అర్థం వస్తుంది. మొత్తానికి ఆ 8 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటో తెలిస్తే 0866-24888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక సూపర్ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

రంభా హే రంభా, బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మహాసముద్రం నుంచి ప్లే చేశాను అనమాట. చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన సాంగ్, పాడిన సాంగ్. మన్మునామ్ సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, 8 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను. చాలా తక్కువ మంది మాత్రమే ఎస్ఎంఎస్ చేశారు. ఎందుకలా? డీకోడ్ చేయలేకపోయారా? గచ్చిబౌలి నుంచి ప్రసూన రైట్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ మీ 5వ ప్రశ్నకు జవాబు అని అంటూ క్రిష్జీ, హైదరాబాద్ నుండి శ్వేతా లక్ష్మి నిష్కాన్ హనీ, థ్యాంక్ యూ, అండ్ అలాగే అరుమిల్ సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్, అండ్ అమూల్య రైట్ ఆన్సర్, అండ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కిషోర్జీ బిగ్ కుడోస్ అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆచార్య చిరంజీవి రామలింగ హైదరాబాద్ నుంచి, అండ్ శ్రీవిద్య అనంతపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కిషోర్ గారు ఈరోజు సందడే సందడిలో సరిగ్గా పాల్గొనలేకపోతున్నాను ఎందుకంటే నేను పెళ్లిలో ఉన్నాను అని అంటూ మహమ్మద్ జనిదిన్ స్నేహభాను జనిదిన్. సో మీరు ఆ టైం ఇచ్చారు, అదే చాలు నాకు 10,000, అదే 10,000 నాకు. అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, అండ్ పదాలు పట్టుకోగలిగాను మీ స్పీడ్ అందుకోలేకపోయాము అని అంటూ దేవసేన తిరుపతి నుంచి. నేను అందుకే క్వశ్చన్ చాలా స్లోగా చెప్తాను మీ, అంటే ఎస్ఎంఎస్ కానీ పేర్లు అవన్నీ కూడా ఎంత ఫాస్ట్ గా చదివినా సరే క్వశ్చన్ మాత్రం చాలా స్లోగా చెప్తాను. ఎనీవే ఆన్సర్ ఏది? దేవసేన అండ్ విమలా గిరిబాబు ఆరాధ్య ముదిగుబ్బ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కొంచెం డిఫికల్ట్ గా ఉన్నా డీకోడ్ చేస్తే ఓకే ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ వేదాంతం జానకి గారు. అండ్ హాయ్ బ్రదర్ వాన సాంగ్ ప్లీజ్ అని అంటూ వేస్తాను, నెక్స్ట్ వాన సాంగే వేస్తాను. అండ్ వరప్రసాద్ గౌడ ఎర్రగూడూరు నుంచి పంపించారు నంద్యాల జిల్లా నుంచి, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అలాగే కే పెద్ద నరసింహ పద్మాబాయి వీళ్ళందరూ ఉత్తరం అంట. ఏంటో ఉత్తరం మరి. ఎనీవే ఇవి మాత్రమే నాకు వచ్చిన ఎస్ఎంఎస్లు. అండ్ మనమున్నాం సందడే సందడిలో నేను అడిగిన క్వశ్చన్ 8 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, దానికి సంబంధించి కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. చాలా తక్కువ మంది మాత్రమే డీకోడ్ చేశారు. అడోరబుల్ రైట్ ఆన్సర్ అనమాట, ADORABLE, అడోరబుల్ రైట్ ఆన్సర్, 8 లెటర్ ఇంగ్లీష్ వర్డ్. ఇంకెవరు కూడా టైప్ చేసి పంపించొద్దు ఎందుకంటే నేనైతే ఆన్సర్ రివీల్ చేసేసాను కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ గెట్. సో అందరూ అంటే కొంతమంది వాన సాంగ్ వాన సాంగ్ అంటున్నారు కదా, కాబట్టి నేను ఈసారి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, అంటే మీ ఫేవరెట్ రెయిన్ సాంగ్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? మీ ఫేవరెట్ రెయిన్ సాంగ్ ఏది?

0866243814 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ అడోరబుల్ అంటూ. సో నా క్వశ్చన్ ఏంటంటే మీ ఫేవరెట్ రెయిన్ సాంగ్ ఏంటి, వాన పాట ఏంటో తెలిస్తే ఐ మీన్ గుర్తు తెచ్చుకోండి. 0866243814 ఈ నెంబర్ కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. ఇప్పుడైతే వాన పాటే ప్లే చేస్తున్నాను మొత్తానికి, అండ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ ఇది కూడా. ఈ సాంగ్ ని అందరి కోసం వింటూ స్టే ట్యూన్.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ వైశాలి నుంచి ప్లే చేశాను అండి. సాంగ్ ని పాడింది రంజిత్ అండి. పాటను కంపోజ్ చేసింది ఎస్ఎస్తమన్ అండి. పాటకు లిరిక్స్ అందించింది కృష్ణ చైతన్య. సో మొత్తానికి సాటిస్ఫై అయ్యారా? చాలా మంది వాన ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యారని అనుకుంటున్నాను నేను. సో నేను అడిగిన క్వశ్చన్

ఆస్కర్ పెడన నుంచి ప్రీవియస్ క్వశ్చన్ గ్రేట్ ఆన్సర్. అండ్ ఎముడికి మొగుడు సినిమాలో వానజల్లు అనే సాంగ్ ఇష్టమంటావు. బుచ్చిరెడ్డిపాలి గ్రామం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నాగేంద్ర రేణుకమ్మ అనంతపురం నుంచి పంపించారు, డాడీ మూవీలో సాంగ్ ఇష్టం వానవాన సాంగ్ అంటూ. అండ్ కర్నూలు జిల్లా గోనగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్. అలాగే మూసాపేట మహబూబ్ నగర్ నుంచి బంగారు బుల్లోడులో స్వాతిలో కనీస్ ఓకే స్వాతిలో ముత్యమంతి అనే సాంగ్. కనీసం రెండు పేర్లు చదవండి, రెండు పేర్లు డెఫినెట్ గా చదువుతున్నాను, మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో. అండ్ రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య గారు దేవాంగ వానవాన వెల్లువాయే సాంగ్ ఇష్టమంట. అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి పంపించారు, వానవాన గ్యాంగ్ లీడర్. అలాగే వర్షం మూవీలో మెల్లగా కరిగిన సాంగ్ ఇష్టమంట ఎవరికి, కొలిపర్ నుంచి మౌలాలి గారికి. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు చిటపట చినుకుల వాన ఓకే చిగురాసే రేపేన లోన. నెక్స్ట్ మూవీ నేమ్ గుర్తురావట్లేదు నాకు నిజంగా. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి గాలివానలో అబ్బా గాలివానలో వాన నీటిలో ఆ పాట ఇష్టమా మీకు, ఏం చెప్పారండి జానకి గారు. అండ్ ఇద్దరు అసాధ్యులే చిత్రంలో చినుకు చినుకు పడుతూ ఉంటే అనే పాట ఇష్టం అంట మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి నుంచి. అండ్ క్రిష్ గారు నాకు మాత్రం వాన మూవీలో అన్ని పాటలు ఇష్టమని అంటూ కర్నూలు నుంచి నజరిన నజీర్ ఫ్యామిలీ. అండ్ బంగారు బుల్లుడు మూవీలో సాంగ్ ఇష్టమని అంటూ పాలెంపోలయ్య గారు. అండ్ కలమందలపాటి గ్రామం నుంచి సేమ్ సాంగ్ కాసిం ముజావలి పంపించారు. అండ్ ఎం కొండారెడ్డి గారు సిద్ధార్థ మండలం నుంచి పంపించారు, కిరాయి రౌడుల సినిమాలో వానొచ్చనంటే వరద వస్తుంది సాంగ్ ఇష్టమంట. అండ్ వానవాన వెళ్ళివాయ అంటూ గ్యాంగ్ లీడర్ మూవీలో ఇష్టమంట సుమని పడన నుంచి. అండ్ ఆత్మబలం నుంచి చిటపట చినుకులు పడుతూ ఉంటేనే సాంగ్ ఇష్టమంట చిలక నారాయణ గారు. ఓకే అదా చిటపట చినుకులు పడుతూ ఉంటే. అండ్ కనకారావు గారు పెడన నుంచి ఈ వర్షం సాక్షిగా, ఈ వర్షం సాక్షిగా ఇష్టమంట. అండ్ మాణిక్యాలరావు గారు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి చిటపట చినుకులతో అక్కా చెల్లెళ్ళు మూవీలో అంట. అండ్ ఎదుట నిలిచింది చూడని సాంగ్ ఇష్టమని అంటూ ఇస్ మై ఫేవరెట్ అని అంటూ ప్రసూన గచివోలు నుంచి సూపర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సూపర్ స్టార్ కృష్ణ అండ్ శ్రీదేవి కలిసి నటించిన మూవీ ఘరాన దొంగలో వాన వెలిసిన వేళ అనే సాంగ్ ఇష్టమంట. అండ్ తిరుపతి నుంచి దేవసేన వరదరాజ వీళ్ళందరూ పంపించారు, వాన కదు నాకైతే ఆన్సర్ అర్థం అవ్వలేదు. అండ్ చిటపట చినుకులు వరల్డ్ స్వాతిముత్యపు జల్లలలో అనే పాటలు ఇష్టమని అంటూ మా ఆట పాట మా ఇంట భోజనం మీ ఇంట చెప్పండి అని అంటూ ఆన్సరా నాకు తెలియదు నిజంగానే, మీరే చెప్పండి. హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హని. అండ్ అలాగే అబ్బా ఇదేమి వాన ఇష్టమంట శ్రీనివాస్ తిరుపతి నుంచి. ఏం పాట ఇది? అండ్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ అని అంటూ ఇన్నాళ్లకు గుర్తొచ్చిన వాన అలాగే చిటపట చినుకులు పడుతూ ఉంటే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు. అండ్ అలాగే అశోక్ గన్నవరం నుంచి పంపించారు, గ్యాంగ్ లీడర్ లో ఆ సాంగ్ ఇష్టం అని అంటూ. అండ్ ఎన్ వరప్రసాద్ వీళ్ళందరూ పంపించారు, వాన వాన వెల్లువాయ సాంగ్ గ్యాంగ్ లీడర్ నుంచి. అండ్ సేమ్ సాంగ్ షేక్ మస్తాన్ బీబీ నగర్ నెల్లూరు నుంచి. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు స్వాతిముత్యపు జల్లెలలో అండ్ గరాణ మొగుళ్ళు మూవీలో సాంగ్ ఇష్టమంట. అండ్ అలాగే శ్రీవిద్య సునంద అనంతపురం నుంచి పంపించారు, వర్షం మూవీల నుంచి ఎన్నాళ్ళకు గుర్తొచ్చిన వాన అంటూ. అండ్ వాన మూవీలో సాంగ్ ఇష్టం అని అంటూ పంపించారు, ఎదుట నిలిచింది చూడు సాంగ్ ఫ్రమ్ వాన మూవీ అని అంటూ. మీ పేరు కూడా పంపించుంటే చాలా బాగుండేది. అండ్ లతా ఫ్రమ్ ముయ్యూర్ నుంచి అడోరబుల్ ప్రీవియస్ క్వశ్చన్ కి. అండ్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి ఏమో ఇన్నాళ్లకు గుర్తొచ్చిన వాన, వైఫై స్లోగా ఉంది సార్ అని అంటూ. లతాజీ ఎందుకు మరి వైఫై వాడుతున్నారు, మొబైల్ డేటాకి షిఫ్ట్ అవ్వండి. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు స్వాతిముత్యపు జల్లెలలో అనే సాంగ్ ఇష్టమంట. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ వానొచ్చనంటే వరదొస్తుంది, వయసు వచ్చానంటే ఓకే సాంగ్, అలాగే వానవాన వెల్లువాయ సాంగ్ ఇష్టమంట. అండ్ గద్వాల్ జిల్లా ఎర్రమిల్లి మండలం నుంచి గ్యాంగ్ లీడర్ మూవీలో నుంచి ఇష్టమంట కె పెద్ద నరసింహ పద్మబాయ్. అండ్ ఎమ్మెల్యేల మూవీలో సాంగ్ ఇష్టమంట దస్తగిరి సంధ్యాప్రదుటూర్ నుంచి. అండ్ భాస్కర్ పెడల నుంచి డాడీ మూవీలో సాంగ్ ఇష్టమంట. అండ్ అనంతపురం డిస్టిక్ నుంచి పెద్ద వధుగూర ఓకే కుమారి లక్ష్మి వీళ్ళందరూ పంపించారు, సేమ్ గ్యాంగ్ లీడర్. చాలా మందికి ఇష్టం అనుకుంటా, ఐ మీన్ నాకెందుకో మరి ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందో లేదో కానీ నాకు పెద్దగా ఎక్కదనమాట పాట. అండ్ రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ చినుకు చినుకు అందెలతో సాంగ్ ఇష్టం అంట. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు ప్రియా ఓ ప్రియా మూవీలో సాంగ్ ఇష్టం అంట. అండ్ ఆత్మబలం సినిమాలో చిటపట చినుకులు పడుతున్న సాంగ్ ఇష్టం అంటూ పోలవరం నుంచి భాస్కర్ రావు రాణి. అండ్ సేమ్ సాంగ్ ఇష్టం అంట గురుకుమార్ ఏసీ నగర్ నుంచి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. కృషి మరి మీకు ఏ పాట ఇష్టం వాన పాటల్లో చెప్పనుగా, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ ఇది ఒకటి. అండ్ ఎదుట నిలిచింది చూడు అది బాగుంటుంది. అండ్ వర్షం మూవీలో సాంగ్స్ ఇష్టమే. వాన అంటే నాకు బేసిక్ గా వాన మీద వచ్చే పాట కన్నా కూడా బ్యాక్గ్రౌండ్ లో వర్షం వస్తూ కొన్ని పాటలు ఉంటాయి. సపోజ్ సరంగా గుర్తురావు అనమాట, గుర్తురాగానే చెప్తాను. బట్ ఈ పాటలన్నా ఇష్టమే, వర్షం మూవీలో సాంగ్స్ ఇష్టము, ఇది ఇష్టం. ఇప్పుడు ప్లే చేసిన కురిసే కురిసే సాంగ్ అదొకటి. అండ్ భానుముక్కలండి మౌలాలి బుల్లెమ్మ బుల్లోడు సినిమాలో సాంగ్ ఇష్టం అంట. అండ్ అలాగే గాయత్రి గారు సో మొత్తానికి వాన మూవీలో సాంగ్ ఇష్టం అంట. నెక్స్ట్ వరదరాజ తిరుపతి నుంచి పంపించారు. అండ్ ఆకు చాటు పిండి తడిసి అనే సాంగ్ ఇష్టం అంట.

రెడ్డి సర్వేపల్లి నుంచి. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదిలు నుంచి పంపించారు. క్రిష్ గారు ఠాగూర్ సినిమాలో వానొచ్చినంటే వరద వస్తుంది సాంగ్ ఇష్టం అంట. అండ్ శ్రావణ మాసం మూవీలో చినుకు చినుకు పడుతుందనే సాంగ్ ఇష్టం అంట. అలాగే విమలా గిరిబాబు ఆరాధ్య వర్షం మూవీలో మెల్లగా కరగని సాంగ్. అండ్ పాత పాట అయ్యా అది అని అంటూ, సో నాకు తెలియదు కదా అందుకే నాకు అర్థం అవ్వట్లేదు అది. అండ్ అమలీల మూవీలో నుంచి సాంగ్ ఇష్టం అంట. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి మీ వాన పాటల లిస్ట్ అదనమాట. చాలా మందికి నేను అబ్జర్వ్ చేసింది గ్యాంగ్ లీడర్ మూవీలో సాంగ్ ఇష్టం అనమాట. మరి వాన అనే టైటిల్ మీద వచ్చిన చిరంజీవి గారు ఇంకో పాట మర్చిపోయారండి చాలా మంది. వాన వల్లప్ప వల్లప్ప వల్లప్ప గించే సామిరంగా ప్రేమరాగం ప్రేమతాళం జంట కచ్చేరి చేస్తుంటే సాంగ్ చాలా మంది మర్చిపోయారు. అంటే అక్కడ వర్షం పడట్లేదనా. అండ్ హాయ్ అంటూ గడ్డం వెంకయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వేటగాడి సినిమాలో పాటిస్తామంట. అలాగే హాయ్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్, నాకు నచ్చిన సాంగ్ ఈశ్వర్ లో ఈశ్వర్ ఏరా సాంగ్ నన్నే, నాకైతే సాంగ్ అర్థం అవ్వలేదు. అండ్ రౌడీ అల్లుడు మూవీలో సాంగ్ ఇష్టమంట శాంతి నగర్ నుంచి. ఓకే అదబ్బా సంగతి, మొత్తానికి వాన పాటల లిస్ట్ చాలా పెద్ద లిస్ట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. గెట్

ఇది కూడా ఒక సామెతే. ఏంటంటే అల్లుడికి వండిన అన్నం వాళ్ళకి పెట్టిందంట. ఎవరికి తెలిస్తే 0866-2438-14 ఈ నంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. అల్లుడికి వండిన అన్నం ఇంకొకరికి పెట్టిందనమాట. ఎవరికి తెలిస్తే 0866-2438-14 ఈ నంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ఇంటూ స్టూడియో.

అసలు వేణు వేణు సుమంగళి పాండే ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ అండ్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సో మర్మనామ సందడేస్ అందరిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్ ఎన్నో క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ నాకైతే నిజంగానే గుర్తులేదు. అల్లుడికి వండిన అన్నం ఇంకొకరికి పెట్టిందంట ఎవరికి? 08662438144 ఈ నెంబర్ వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం రైట్ ఆర్ రాంగ్. ఎన్నాళ్ళకి వచ్చింది వాన అనే పాట ఇష్టం అంట కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి. అండ్ నింద్రాలో గల్లు గల్లు మణి సాంగ్ ఇది కూడా బాగుంటుంది. అండ్ కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతరాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప. చినుకు తరిగి ఇష్టం అంట నీ స్నేహం నుంచి. అండ్ అనంతపురం నుంచి రమేష్ దొంతి. ప్రేమ్నగర్ లో తేట తేట తెలుగులా పాట ఇష్టం అంట. అలాగే ఆ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల. బంగారు బుల్లుడు మూవీలో సాంగ్ ఇష్టమంట. అండ్ దేవునూరు మధురా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు పంపించారు కొడుకు. ఓకే రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుంచి గౌరీ. రాంగ్ ఆన్సర్. అండ్ కలమందులపాడు గ్రామం నుంచి కాసిం ముజావ్ అలీ రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి మీరు పాడిన పాటతో పాటు చిరంజీవి రాధా నటించిన అడవి దొంగలో వాన వాన వందనం ఈ పాటని కూడా చాలా మంది మర్చిపోయారు సార్. సో ఎవరి ఫేవరెట్ సాంగ్ వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళకి అవే గుర్తుంటే మిగిలిన పాటలు పెద్దగా గుర్తు రాకపోవచ్చు. ఎం నరేష్ అండ్ రోజా. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ నాగేంద్ర ఏటీపీ అనంతపూర్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కాదు రాంగ్ ఆన్సర్ కదా. అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ బ్రో గుర్తుకు వచ్చింది కురిసింది మేఘం అనే సాంగ్ ఇష్టం అంట ఐశ్వర్య హీరోయిన్ అని అంటూ పంపించారు. ఓకే దొరదేవరపాడు నుంచి సుజాత శ్రీనివాస్. అండ్ నెక్స్ట్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుంచి రాగేష్ లావణ్య వీళ్ళందరూ పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ సుధీంద్ర ఓకే ఆత్మకూరు నుంచి నంద్యాల డిస్టిక్ రైట్ ఆన్సర్. అండ్ అల్లుడికి వండిన అన్నం అని అంటూ పాలంపోలయ్య గారు రైట్ ఆన్సర్. అండ్ గురుకుమార్ ఏసీ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. అండ్ గడ్డ మంకయ్య గారు బండారుపల్లి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ వాయిస్ మెసేజ్ పంపించారు ఎలా వినమంటారు నన్ను కె వరప్రసాద్ గౌడ్ గారు ఎర్రగూడూరు విలేజ్ నుంచి పంపించారు. అండ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాండ్ హనీ. సో మొత్తానికి మూడు ఆప్షన్స్ ఇచ్చారు. ఇందాక వినలేదు ఆన్సర్ చెప్పారా? ఆన్సర్ చెప్పేశాను నేను హైదరాబాద్ నుండి. ఓకే ఇప్పుడు పంపించిన మూడు ఆప్షన్స్ లో కూడా ఒకటి రైట్ ఆన్సరే. అండ్ అలాగే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలి గ్రామం నుంచి షేక్ తబ్లాన్ మస్తాన్ బాషా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ పంపించారు రైట్ కాదు యా రైట్ ఆన్సర్. అండ్ అలాగే షేక్ మస్తాన్ అండ్ షేక్ ముబీన్ బీవీ నగర్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుబా ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే విజయ్ పరమేష్ గుంతకల్ నుంచి పంపించారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటూ రాంగ్ ఆన్సర్. అండ్ పోలవరం నుంచి భాస్కర్ రావు రాణి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ రంగం వెంకటస్వామి అన్నయ్య వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ లతా ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ పద్మబాయి రాంగ్ ఆన్సర్. అండ్ మాణిక్యాలరావు సత్యవతి రైట్ ఆన్సర్. అండ్ నంద్యాల జిల్లా భానుముఖల నుంచి పంపించారు ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపోతుల బుచ్చయ్య గారు. అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ సైనిక్పూర్ కాలనీ హైదరాబాద్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ ఎవరు మీ పేరు పద్మశ్రీ శ్యామ్. అండ్ 7 క్వశ్చన్స్ అయిపోయాయి అని అంటూ ప్రసూన గచ్చిబౌలి నుంచి థ్యాంక్ యూ సో మచ్ కన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అండ్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి శ్రీ చౌబ్రోలు రామకృష్ణయ్య శ్రీ విష్ణు వీళ్ళందరూ పంపించారు అయ్యా రైట్ ఆన్సర్. అండ్ ఆవుకు పెట్టిందట గాయత్రి కాదు కదా నేను చెప్తాను ఆన్సర్ ఏంటో. అండ్ అనంతపురం నుంచి శ్రీ విద్య రాంగ్ ఆన్సర్. అండ్ దస్తగిరి సద్య పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ విమలా గిరిబాబు ఆరాధ్య ఫ్రమ్ ముదిగుబ్బ నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ అమూల్య మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అంటూ సో ఇంకా ఇప్పుడు అలానే అల్లలేదు మళ్ళీ ఎప్పుడు వస్తారు నేను వస్తాను డెఫినెట్ గా మళ్ళీ సండేనే కలుద్దాం. అండ్ వేదాంతం ఈలోపు కుదిరితే కలుద్దాం లేదంటే మాత్రం సండేనే అది కూడా సాయంత్రం. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి అల్లుడికి వండిన అన్నం ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ నారాయణపేట జిల్లా డి అరుణ్ మోహన్జీ దివ్యాబాయి వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ ఆవేదన అంట సో గురుకుమార్ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ 6 నెలలైనా చల్లారదంట నాకైతే ఏం అర్థం లేదు కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్.
అల్లుడికి వండిన అన్నం కొడుక్కు పెట్టిందట, అది జామెత. కొడుక్కి చాలా మంది, కూతురికి, మొగుడికి చాలా రిలేషన్స్.

అయితే పంపించారు నాకైతే. సో నెక్స్ట్ ఇంకెవరు పంపించారు రైట్ ఆన్సర్? ఇంకెవరు కూడా పంపించొద్దు, వరప్రసాద్ గారు పంపించారు, ఇంకెవరు ఆన్సర్స్ పంపించొద్దు, ఎందుకంటే నేనైతే ఆన్సర్ రివీల్ చేశాను కాబట్టి.

సో సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఆరు అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 3, 2, 6 ఈ లెటర్స్ ని కలిపితే ఎలుక, అండ్ 1, 5, 6 కలిపితే కుండ, అండ్ 2, 4, 6 కలిపితే కళ, కళ కాదు నిద్ర, అంటే నిద్రలోకి అనేది కాదు కళ అన్నమాట. ఏంటా వర్డ్ తెలిస్తే 0866-24-888-14 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండదు. సో సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 3, 2, 6 లెటర్స్ కలిపితే ఎలుక, 1, 5, 6 కలిపితే కుండ, అండ్ 2, 4, 6 కలిపితే కళ. ఏంటది తెలిస్తే 0866-24-888-14 ఈ నెంబర్ కి ఆన్సర్ పంపిస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం ఇంటూ స్టేడియో.

సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. చాలా మంది పంపించారు, ప్రసూనా గచ్చిబౌలి నుంచి అండ్ మూసాపేట. ఓకే, ప్రసూనా రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి నరేషన్ రోజా రాంగ్ ఆన్సర్. అండ్ కడప జిల్లా ముందునూరు నుంచి అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ మణిదీప, అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అండ్ అనంతపురం జిల్లా నుంచి పంపించారు నాగేష్, లావణ్య, లక్ష్మీ, సుప్రియ అండ్ భాస్కర్ పెడన నుంచి అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఏంటి క్రిష్జీ అంత స్పీడ్ గా అలా చదవగలుగుతున్నారు, మీ స్పీడ్ కు జోహార్లు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ నుండి శ్వేతా, లక్ష్మి, నిష్కాన్ హాని అండ్ వేదాంతం, జానకి శ్రీనివాస్ గారు, అలాగే దేవునూరు మజరా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు అండ్ అలాగే నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమిడిపాడు నుంచి అండ్ అలాగే శివదాసురెడ్డి గారు తిరుపతమ్మ వీళ్ళందరూ గుంటూరు జిల్లా దాసరపాలెం నుంచి పంపించారు ప్రీవియస్ క్వశ్చన్ కి. అండ్ అమూల్య, నేనే సార్ అది గుర్తున్నానా? ఓకే, ఎగ్జాక్ట్లీ. అండ్ నాగేంద్ర, రేణుకమ్మ అనంతపురం నుంచి పంపించారు అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అండ్ తిరుపతి నుంచి సంహిత గాదిరాజు అండ్ అలే హలో సార్, శ్రీవిద్య, సునంద అనంతపురం నుంచి పంపించారు అండ్ ఆన్సర్ షేక్ మస్తాన్ అండ్ షేక్ ముబీన్, బీవీ నగర్ నెల్లూరు నుంచి అండ్ కనకారావు గారు పెడన నుంచి అండ్ పాలంపోలే గారు ఆలగడ్డ నుంచి పంపించారు అండ్ ఎంఎఫ్ఎస్ కాదు ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు రైట్ ఆన్సర్ అండ్ వీళ్ళందరూ అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి అండ్ చిలుకు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సుధీంద్ర ఆత్మకూరు నుంచి అండ్ కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముద్దావాలి అండ్ కౌస్తుబా ఆత్మకూరు నుంచి పంపించారు. అలాగే ఎలా అంటే సిక్స్ లెటర్ వర్డ్ మొత్తానికి ఓకే మీకు ఫార్వర్డ్ చేసిన మెసేజ్ నాకు పంపించారు అండ్ వనపర్తి జిల్లా నుంచి పంపించారు డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ అండ్ లతా ఫ్రమ్ ఊరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్సే అండ్ జేర్పోతుల బుచ్చే గారు రైట్ ఆన్సర్ అండ్ విమలా గిరిబాబు ఆరాధ్య పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి రంగస్వామి శెట్టి, లక్ష్మీదేవి అండ్ పాలంపోలయ్య గారు ఇనమడుగు నుంచి పంపించారు అండ్ రేవతి, రాజశేఖర్, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. సో వీళ్ళందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు, ఆన్సర్ ప్యారెట్ అనమాట, ప్యారెట్ రైట్ ఆన్సర్. నైన్త్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడ్. ఇది కూడా ఒక సామెతే. ఏంటంటే అంటనప్పుడు ఇది రాసుకున్నా అంటదంట, ఏంటది తెలిస్తే 0866-2488-148 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అంటనప్పుడు ఇది రాసుకున్నా అంటదంట, ఏం రాసుకున్నా తెలిస్తే 0866-2488-148 నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం.

సో లేడీ లక్ అదన్నమాట సంగతి ఫ్రమ్ ద మూవీ మిస్ శెట్టి మిస్ పొలిశెట్టి. అండ్ మనం సందడే సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు చూద్దాం. కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్, అండ్ దేవనూరు మధురా చిన్నపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. ఎవరు? అష్టదిగ్గజాలు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ కదా. అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమిడిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ అండ్ రోజా సార్ మీరు వస్తే 10 ప్రశ్నలు వేస్తారు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే హైదరాబాద్ నుండి శ్వేతా లక్ష్మి నిష్కాన్ హనీ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి విభూతి కాదు కదా భాస్కర్. అండ్ అనంతపూర్ నుంచి అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు మా నేమ్స్ కుమారి అండ్ లక్ష్మి అని అంటూ రైట్ ఆన్సర్. అండ్ ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువల లంక నుంచి అవన్గడ్డ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే హాయ్ అంటూ పంపించారు, హాయ్ మీ పేరు ఊరు ఆన్సర్ ఏం లేదు. అండ్ క్రిష్ గారు మీరు అడిగిన ఆన్సర్ క్వశ్చన్ కి ఆన్సర్ బూడిద కాదు కదా, కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ సుధీంద్ర ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ గోనగండ్ల గ్రామం నుంచి కర్నూలు నుంచి పంపించారు రంగస్వామి శెట్టి లక్ష్మీదేవి గారు. ఓకే ఒకటి రైట్ ఆన్సర్. అండ్ సులక్ష్ణ గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ మాట తప్పడం నమ్మకం లేకపోవడం అంట కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి ఏంటో మరి ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నాగేంద్ర గారు నా ఆన్సర్ అని అంటూ ఎగ్జాక్ట్ గా అది కాదు బట్ దగ్గరలోనే ఉన్నారు. అండ్ సైనిక్పూర్ కాలనీ హైదరాబాద్ నుండి పంపించారు పద్మశ్రీ శ్యామ్ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుభా 9th స్టాండర్డ్ ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ షరీఫ్ వీళ్ళందరూ రైట్ కాదు రాంగ్ ఆన్సర్. అండ్ డి అరుణ్ మోహన్జీ దివ్యాబాయ్ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ ఉట్కూర్ నుంచి. అండ్ తాంబూలం సున్నం అంట పొన్నూరు మండలం నుంచి పంపించారు మల్లీశ్వరి గారు. ఆదాం స్పీడే స్పీడ్ సార్ అని అంటూ సో ఆ మాత్రం స్పీడ్ లేకపోతే మనం 10 క్వశ్చన్స్ ఎలా అడగాలని చెప్పండి. అండ్ అనంతపురం జిల్లా నుంచి నర్సాపురం గ్రామం నుంచి నాగేష్ లావణ్య వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే పాలం పోలయ్య గారు రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎన్ వరప్రసాద్ గారు ఎర్రగూడూరు నుంచి పంపించారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడల నుంచి రైట్ ఆన్సర్. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముత్జావలి అక్షతలు ఎలా అవుతాయి. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ కాదు రాంగ్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కర్నూలు నుంచి. అండ్ అమూల్య సార్ సామెతలు నాకు తెలియదు సో అని అంటూ సో వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అండాదా గారు బంకమట్టి సున్నం కాదు. అండ్ ఈ రోజు మీ షో చాలా బాగుంది అని అంటూ ఎం నరేష్ అండ్ రోజా మహబూబ్ నగర్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి నియర్లీ 10 క్వశ్చన్స్ కి వచ్చేసాం క్రిష్ ఏదేమైనా మీరు వస్తే షో సూపర్ అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అంటున్నప్పుడు బట్ రాంగ్ ఆన్సర్ కదా జానకిజీ. అండ్ దాసరపాలెం నుండి శివదాసరెడ్డి గారు తిరుపతమ్మ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ శ్రీవిద్య అనంతపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపతులు బుచ్చయ్య గారు. అండ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఈ రోజు సందడే సందడి సూపర్ క్రిష్ గారు అని అంటూ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ అది సంగతి ఇంకా అయిపోలేదు, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను డెఫినెట్ గా. 3:51:55 స్టూడియో టైం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటి అని అంటే అన్ని దేశాలకు ఇద్దరే రాజులు, ఎవరా రాజులు తెలిస్తే 0866-2438-14 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ కాలేజ్ డాన్ నుంచి ప్లే చేస్తున్నాను, లవ్లీ సాంగ్. అందం అంటే నువ్వేలే ఈ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం. ఇంటూ స్టేట్ యూ.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ కాలేజ్ జాన్ నుంచి ప్లే చేశాను. అండ్ ఇంకొక ఎస్ఎంఎస్ వస్తే హాఫ్ సెంచరీ కంప్లీట్ అవుతుంది అనమాట. నేను అడిగిన లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, టెన్త్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే ముందు క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. అన్ని దేశాలకు ఇద్దరే రాజులు అని చెప్పి క్వశ్చన్ అడిగాను, చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. చూద్దాం మరి ఆన్సర్స్ ఏంటో. ఆముదం, ఓకే ప్రీవియస్ ఆన్సర్ నేను చెప్పలేదు, ఆముదం రైట్ ఆన్సర్ అనమాట. అండ్ నాగేంద్ర రేణుకమ్మ అనంతపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడ నుంచి, అండ్ మూసపేట మహబూబ్ నగర్ నుంచి నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ శ్రీవిద్యా సునంద అనంతపూర్ నుంచి పంపించారు, అలాగే దేవనూరు మధుర చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి. అండ్ కడప జిల్లా ముదనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, అలాగే భాస్కర్ పెడల నుంచి. అండ్ హాయ్ కృషి, మీ పదవ ప్రశ్నకు జవాబు అని అంటూ, మీరు వస్తే ఏదో ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినట్లుగా చాలా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది అని అంటూ, హైదరాబాద్ నుండి శ్వేతా లక్ష్మి నిష్కాన్ హని, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ ఆన్సర్ కూడా వీళ్ళందరూ, ఎంచిలుకు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ గురుకుమార్ ఏసీ నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి పంపించారు నాగేష్ లావణ్య లక్ష్మి సుప్రియ వీళ్ళందరూ. అండ్ కలమందులపాడు గ్రామం నుంచి కాశీ ముజావలి. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికైపల్లి గ్రామం నుంచి. అండ్ శాంతినగర్ నుంచి పంపించారు ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి. అండ్ ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువల్ల నుంచి పంపించారు. అండ్ పాలంపోలే గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నేను ఎవరికి తెలియదేమో అనుకున్నాను ఆన్సర్, చాలా మందికి తెలుసు. అండ్ మస్తాన్ వలీ ఫాతిమా వీళ్ళందరూ పంపించారు మార్కాపురం నుంచి శివాజీనగర్. అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ, కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, కాదు అనంతపురం నుంచి రంగం వెంకటస్వామి గారు అన్నయ్య వీళ్ళందరూ పంపించారు. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి. అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి పంపించారు. అండ్ కేవి రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు. అండ్ క్రిష్ గారు ఆన్సర్ అని అంటూ, కొడుమూరు నుంచి ఊర్మిళ.

నీరేష్ అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి వీళ్ళందరూ, అండ్ నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు 10th క్వశ్చన్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ టుడే, సో హ్యాపీ 10 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశామన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినందుకు అందరూ. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, అండ్ సుధీంద్ర ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ 10th క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ ప్రసూన గచ్చిబోలుడిచ్చి, అండ్ గడ్డం అంకమ్మ అంకయ్య గారు బండారుపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ అన్ని దేశాలకు వీరే రాజులు అని అంటూ పోలవరం నుంచి భాస్కర్ రావు రాణి, అండ్ కౌస్తుబా నంద్యాల నుంచి పంపించారు, అండ్ కృష్ణా జిల్లా నుంచి పంపించారు హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరు మీ పేరు కూడా పంపి. ఓకే రైట్ ఆన్సర్ మొత్తానికి అండ్ క్రిష్ గారు మీరు సూపర్ అండి, ఎలా అయినా 10 క్వశ్చన్స్ ఫుల్ చేశారు అని అంటూ హైదరాబాద్ నుండి సైనిక్పూర్ కాలనీ నుంచి పద్మశ్రీ శ్యామ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ పొన్నూరు మండలం చింతల్పూర్ నుంచి బోనస్ యాదవ్ మల్లేశ్వరి వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ హాయ్ క్రిష్ గారు అని అంటూ మునెమ్మ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జీరుపుతుల బుచ్చయ్య గారు అండ్ అమూల్య పంపించారు, మీరే చెప్పండి సార్, డోంట్ నో సార్, మీతో ఉంటే అసలు టైమే తెలియదు, అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది, ఎనీవే చాలా బాగుంది సందడే సందడి, థ్యాంక్ యూ సార్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, ప్రేమతో, చాలా కన్నా చాలా ఎక్కువ ప్రేమతో. అమూల్య థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ మనం కలుద్దాం నెక్స్ట్ వీక్ లో, బట్ ఈ లోపు 5 o'clock వరకు ఉంటాను నేను, ఇంకా పాటలు అయితే వినిపిస్తాను డెఫినెట్ గా, అండ్ ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి అవన్నీ కూడా చదువుతాను, బట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. విన్ టు స్టేట్ యూ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కేవుమారాణి. గుజరాత్లోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ సోమనాథ్ దేవాలయంపై దాడి జరిగి 1000 సంవత్సరాలు, అలాగే ఆలయ పునర్నిర్మాణం జరిగి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడాది పాటు జనవరి 2026 నుండి జనవరి 2027 వరకు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ, భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి వేరావల్ సోమనాథ్ క్షేత్రానికి బయలుదేరిన ప్రత్యేక రైలు యాత్రను స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశతో పాటు పలువురు ప్రముఖులు ప్రారంభించారు. గుంటూరు జిల్లా తెనాల నియోజకవర్గం బుర్రిపాలెంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు ఈరోజు భూమి పూజ చేశారు. అలాగే దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్న 177 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో జలజీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు ప్రారంభించనున్నారు. 30,156 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట వ్యాప్తంగా 50,315 నీటి సరఫరా పనులు చేపట్టనున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జపాన్లో నేటితో ముగియనున్న ఆసియా క్రీడలు 2026లో భారత మొత్తం 85 పతకాలతో 4వ స్థానంలో నిలవగా, ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ ముగింపు వేడుకల్లో భారత మహిళా ఫ్లాగ్ బేరర్గా షూటింగ్ క్రీడాకారిణి నీరు దండా త్రివర్ణ పతకాన్ని చేతబట్టి భారత బృందానికి నేతృత్వం వహించనున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చివరి తేదీ 16 వివరాలకు వెబ్సైట్ www.upsc.gov.in చూడవచ్చు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

విధాలు నేను ఒకే ఫిల్మ్ సాంగ్స్ అయితే వినిపిస్తాను. బట్ దానికన్నా ముందు ప్రీవియస్ గా సందడే సందడిలో నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవేంటో చూద్దాం. అండ్ కొలిపర్ నుంచి మౌలాలి గారు రైట్ ఆన్సర్, అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ శ్రీను ఐరాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లమంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్, అండ్ హర్షవర్ధన్ కర్నూలు పెరవల్ విలేజ్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు మా నేమ్స్ కుమారి అండ్ లక్ష్మి అని అంటూ, అండ్ నెల్లూరు జిల్లా నుంచి పంపించారు ఎవరు చేబ్రోల్ రామకృష్ణయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ విమలా గిరిబాబు ఆరాధ్య వీళ్ళందరూ సత్యసాయి డిస్టిక్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి మళ్లీ ఎప్పుడు వస్తారు సార్ అని అంటూ చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ సండే ఈవినింగ్ 5:00 వస్తాను, ఈలోపు కుదిరితే వస్తాను, లేదంటే సండేనే కలుద్దాం. అండ్ అలాగే హాయ్ కిషోర్ గారు ఎలా ఉన్నారు ఆన్సర్ ఇస్ అని అంటూ, నాగకుమారి విజయవాడ నుంచి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు, అండ్ కావ్య శ్రీకాంత్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్, అండ్ నావి మాత్రం 9 ఆన్సర్స్ అయినాయి నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ నజీర్ అండ్ నజీర్ ఫ్యామిలీ. సో కాజా నుండి టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి రైట్ ఆన్సర్, అండ్ మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అని అంటూ దాసరపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వీళ్ళందరూ. అలాగే ప్రోగ్రామ్ సూపర్ సార్, మీకు మాకు ఇష్టమైన సాంగ్స్ వినిపించండి, చాలా ఎక్కువ టైం మీతో స్పెండ్ చేసినట్లు అనిపిస్తుంది కృషి, విజయవాడలో దసరా సందర్భంగా చాలా ప్రత్యేకంగా మైసూర్లో చేసినట్లు విజయవాడలో చేస్తారంట, మీరు మాకు లైవ్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి కృషి హైదరాబాద్ నుండి. ఓకే, హైదరాబాద్ నుండి శ్వేతా లక్ష్మి నిష్కణ్ హాని, కృషి అంటేనే అనిర్వచనీయమైన ఆనందం, అది మేము ఎప్పుడు మర్చిపోమని అంటూ థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ ఎ లాట్. డెఫినెట్ గా చూద్దాం ప్రోగ్రామ్ లాంటి ఏమైనా ట్రై చేద్దాం. అండ్ అలాగే గాయత్రి రైట్ ఆన్సర్ మొత్తానికి గాయత్రి, అండ్ అమూల్య సార్ కొంచెం గుర్తుంచుకోండి యాజ్ అ లిజనర్ గా నన్ను కూడా అంట, సో నేను అందరినీ గుర్తుపెట్టుకుంటాను, టెన్షన్ ఏం పడద్దు. అండ్ ఎం నరేష్ రోజా మరొక క్వశ్చన్ కూడా అడగండి అంట, సో అవన్నీ అడుగుతూ వెళ్తే నేను ఇంక రాత్రి వరకు ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ బాలంపోలే గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్.

సో ఇవన్నమాట నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఏ ఎస్ఎంఎస్ మిస్ చేయకుండా నేను అన్ని ఎస్ఎంఎస్ చదివాను. ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు ఇన్ కేస్ ఎక్కడైనా మిస్ చేసి ఉంటే. సో ఇది ఈ రోజు సందడేస్ అందడి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎగ్జాక్ట్ గా స్టూడియోలో టైం 4:05:30. బట్ ఇంకొక ఎస్ఎంఎస్ కూడా వచ్చింది మనకి ఎంఎల్ఎన్ఏ కార్తికయ్య ఖమ్మం నుంచి ఆన్సర్. సో మొత్తానికి ఆన్సర్ నేను రివీల్ చేయలేదు, అన్ని దేశాలకు ఇద్దరే రాజులని చెప్పాను, సూర్యచంద్రులు అనమాట. సో అది రైట్ ఆన్సర్. చాలా మంది ఆన్సర్స్ పంపించారు మీ అందరి కోసం. ఈ రోజు వివిధాల్లో బ్యూటిఫుల్ ప్లే లిస్ట్ మీ అందరి కోసం రెడీ చేసి పెట్టాను. అదే జీన్స్, ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన జీన్స్ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను వివిధాలు. ఒకే ఫిలిం సాంగ్స్ వింటూ స్టే ట్యూన్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
3: మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3
2: సినిమా తబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:43 అండ్ మనమున్నాం వివిధాలు. ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తున్నారు ఫ్రమ్ ద మూవీ జీన్స్ నుంచి ప్లే చేశారు. లవ్లీ సాంగ్స్ విన్నారు అండ్ మనకు ఒక ఎస్ఎంఎస్ కూడా వచ్చింది మంగళగిరి నుంచి. జయలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి మూవీలో సాంగ్స్ వినిపించినందుకు అని అంటూ థ్యాంక్స్ అలాట్ అండ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా. అండ్ ఒక లవ్లీ సాంగ్ తో ఈ రోజు నేనైతే సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్. ఈ మూవీలో నుంచి అర్మాన్ మాలిక్ సాంగ్ పాడిన ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారీ జేరా.

అండ్ ఈ సాంగ్ తో నేనైతే బై బై చెప్పేస్తాను. మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ సండే ఈవినింగ 5 o'clock కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బై బై. నేను మీ క్రిష్ సైనింగ్ ఆఫ్.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విందాం ఇవాళ. ముఖ్యంగా చేంజింగ్ సీజన్స్ తో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలను ఉదయం పూట గోరువెచ్చని ఎండలో కాసేపు ఉంచడం మంచిది. చలి ఎండ అంతగా లేని సమయంలో బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి. తద్వారా ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని పసికందుకు వస్తుంది. పసిపిల్లలకు తప్పనిసరిగా అన్ని రకాల వ్యాక్సిన్లు వేయించినప్పుడే పిల్లలు అన్ని రకాల బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందగలరు. అప్పుడే పుట్టిన బిడ్డ కళ్ళ యొక్క తెల్లగ్రుడ్డు చర్మం పైన్ బిలురుబిన్ అనే వర్ణం వల్ల పసుపు ఛాయను సంతరించుకోవడం, అప్పుడే పుట్టిన బిడ్డలకు కొంతవరకు కామెర్లు ఉండటం సామాన్యం. ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం వల్ల, అంటే ఇవి రక్తంలోకి బిలురూబిన్ ని విడుదల చేస్తాయి. సరిగ్గా ఎదగని కాలేయం వల్ల బిలిరూబిన్ ని సరిగ్గా తయారు చేయలేక మూత్రంలోనికి విసర్జించడం, ఇది జరుగుతుంది. సామాన్య శిశువుకి కామెర్లు పుట్టిన 2 లేక 5వ రోజున కనబడతాయి, మరి కొంతకాలానికి తగ్గిపోతుంది. శిశువు కామెర్లను నియోనేటల్ హైపర్ బిలిరూబిన్ అనేమియా మరియు ఫిజియలాజికల్ జాండిస్ అని కూడా వ్యవహరిస్తాం. అప్పుడే పుట్టిన బిడ్డల్లో కామెర్లు లేక నవజాత కామెర్లు సామాన్యంగా హానికరం కాదు. దీన్ని పుట్టిన 2వ రోజు చూడొచ్చు. సాధారణమైన కాన్పుల విషయంలో 8వ రోజు వరకు, ముందుగా పుట్టిన బిడ్డల విషయంలో 14వ రోజుల వరకు కనబడుతుంది. దీని లక్షణాలు ఏంటంటే పసుపు వర్ణం గల చర్మం, కంటిలోని తెల్లగుడ్డు గోళ్లు పసుపు వర్ణంలోకి మారడం, సాధారణమైన దానికంటే ఎక్కువసేపు బిడ్డ నిద్రపోవడం. దీని చికిత్స ఏమిటంటే కామెర్లు సామాన్యమైనవి అయితే 10 రోజుల్లో తగ్గిపోతుంది. అయినప్పటికీ తీవ్రతను తగ్గించుకున్నటకై కొన్ని ఇవ్వబడ్డ వైద్య విధానాలు అవలంబించడం అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, శ్వాసకోశ వ్యాధులు కూడా పిల్లల్లో చాలా కామన్. వీటి లక్షణాలు అంటే ఆకలి, దప్పిక లేకపోవడం, శ్వాస ఎక్కువగా పీల్చడం, పక్కటెముకల కదలిక, గురక, పిల్లి కూతలు ఉంటాయి. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522209 నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

నీళ్ల విరోచనాలు అతిసార వ్యాధి కారణాలు ఏంటంటే కలుషితమైన పాలసీస, మురికి చేతులతో తినుట, ఎక్కడ పడితే అక్కడ మల విసర్జన చేయుట, ఈగలు వాలిన పాడైన ఆహారం తినిపించుట, మురికి నీరు వాడటం వల్ల వస్తాయి. అలాంటప్పుడు శిశువుకి తల్లిపాలే తాగించాలి. శుభ్రమైన మంచినీరు వాడాలి. వంటకు ముందు, తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మూత వేసిన ఆహారం మాత్రమే తినాలి. పిల్లల చురుకుదనంలో తగ్గుదలు ఉన్నట్లయితే, పిల్లలు డల్ గా ఉంటూ తమ చుట్టుపక్కల జరిగే విషయాల మీద ఆసక్తి ప్రదర్శించకుండా ఉంటే అది తప్పకుండా పట్టించుకోవాల్సిన విషయమే. ఇలా పిల్లలు అనాసక్తికరంగా ప్రవర్తించడాన్ని అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ ADHD అంటారు. పిల్లల్లో మొదట్లో చాలా చురుగ్గా ఉంటే యాక్టివ్ గా ఉంటారు, కాలక్రమేణా చెప్పబడిపోతారు. ఇలా ఒక్కసారిగా వారి ప్రవర్తనలో విపరీతమైన మార్పు సంభవిస్తుందన్నమాట. మెదడు ఎదుగుదల సక్రమంగా లేనప్పుడు ఈ పరిస్థితి సంభవిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టీకరిస్తున్నారు. మెదడు మొదటి 5 ఏళ్లలో అత్యధిక ఎదుగుదల రికార్డ్ చేస్తుంది. శరీరంలోని హార్మోన్స్, తినే ఆహారంలోని విటమిన్స్ ఈ విషయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జన్యు సంబంధం అంటే తల్లిదండ్రులతో ఎవరికైనా మెదడు సరిగ్గా లేకపోతే పిల్లలకు ఈ పరిస్థితి రావచ్చు. మేరరిక వివాహాల్లో జన్మించిన పిల్లలు సాధారణంగా ఇవి తక్కువగా ఉండటానికి కారణం. ఈ రకమైన జన్యు సంబంధమైన లోపాలే పసికట్టడం ఎలా? క్లాస్ రూమ్ లో తోటి పిల్లలతో వీరి ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకుంటూ ఉండాలి. పిల్లల స్నేహితులు ఎవరు, వాళ్ళు మన పిల్లలతో ఎలా ఉంటున్నారు, ఈ విషయాలు తెలిస్తే పిల్లాడి ప్రవర్తన అంచనా వేయొచ్చు. ఆరోగ్యకరమైన ప్రశాంత వాతావరణాన్ని పిల్లల చుట్టూ ఏర్పరచాలి. క్రియేటివిటీకి స్థానం ఉండేటట్లు చేయాలి. సంగీతం నేర్పటం, పెయింటింగ్ వేయడం, డాన్స్ ఇట్లాంటివి నేర్పించడం వల్ల ఈ డల్నెస్ పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇలా చేస్తే వాళ్లలో ఆహ్లాదకర భావాలు మొదలవుతాయి. కొంతవారి మానసిక పరిస్థితిని అదుపు చేయడానికి ఎదుగుదలకు తోడ్పడుతుంది. డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా బాబుకి 16 నెలలు.

0: ఇదే మాకు తెలుచూలు. మా బాబు మానసిక వికాసంలో తేడా ఉందని అనిపించి డాక్టర్ను సంప్రదించాం. డౌన్ సిండ్రోమ్ అన్నారు. అసలు మా బాబుకున్న సమస్య ఏమిటి? భవిష్యత్తులో ఇది నయం అయ్యే అవకాశం ఉందా? మాకు తర్వాత పుట్టే పిల్లలకు ఇది సమస్య వచ్చే అవకాశం ఉందా? మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి తెలియజేయండి. మీరు చెప్పిన కొద్దిపాటి సమాచారాన్ని బట్టి మీ పాపకు డౌన్ సిండ్రోమ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమస్యను నిర్ధారణ చేయడానికి పాపకు క్రోమోజోమ్ల పరీక్ష చేయడం చాలా ముఖ్యం. డౌన్ సిండ్రోమ్ అనేది చాలా ఎక్కువగా చూసే ఒక జన్యుపరమైన సమస్య. పిల్లల్లో క్రోమోజోమ్ల సంఖ్యలో మార్పు, అంటే ఉండాల్సిన క్రోమోజోమ్ల కంటే ఎక్కువగా ఉండటం అన్నది ఈ డౌన్ సిండ్రోమ్ కి కారణం. ఈ సమస్య ఉన్న పిల్లల్లో కండరాలు మృదువుగా ఉండటం, శరీరంలో తగినంత ఎదుగుదల లేకపోవడం, మానసిక వికాసం లేకపోవడం, గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉండటంతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కూడా సమస్యలు ఉండొచ్చు. అయితే కొద్దిమంది పిల్లల్లో ఫిట్స్ రావడం కూడా చూస్తూ ఉంటాం. డౌన్ సిండ్రోమ్ వచ్చిన పిల్లల్లో మానసికమైన ఎదుగుదల లోపం ఉండదని అందరిలో ఒకేలా ఉండదు. వీళ్లలో తెలివితేటలు ఐక్యూ 30% నుంచి 60% వరకు ఉంటుంది. డౌన్ సిండ్రోమ్ జన్యుపరమైన సమస్య అయినప్పటికీ ఇది ఉన్న పిల్లలు పెద్దలను అనుకరించడం, సంగీతం పట్ల ఇష్టం కనబరచడం, ఎప్పుడూ సంతోషంగా ఉండటం వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లలకు గుండె సంబంధించిన ఏదైనా రుగ్మత ఉంటే తక్షణం చికిత్స చేయించాల్సిందే. డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు స్పెషల్ స్కూల్స్ లో చదివించడం, తేలికపాటి వృత్తుల్లో శిక్షణ ఇవ్వడం సాధ్యమే. మహిళల్లో బాగా చిన్న వయసులో లేదా బాగా వయసు పైబడ్డాక గర్భధారణ జరిగిన వారికి డౌన్ సిండ్రోమ్ తో పిల్లలు పుట్టడం ఎక్కువగా చూస్తుంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి పిల్లల్లో వచ్చే డిజీజెస్ గురించి. వన్ ఎగ్జాంపుల్, అ కేస్ స్టడీ. మా పాపకు 7 వయసు. ఈ మధ్య చాలా విపరీతంగా జ్వరం వచ్చి సన్నగా అయిపోయింది. మా ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది. డాక్టర్ని సంప్రదించాం, మందులు వాడుతున్నాం, జ్వరం తగ్గి మళ్లీ వస్తుంది, నీరసం ఎక్కువగా ఉంది. వాతావరణం వలనో మరే ఇతర సమస్య వలనో పాప చాలా నీరసంగా ఉంటుంది. పాపకు జ్వరం పూర్తిగా తగ్గి లావ్ పెరగాలంటే మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి. చిన్నపిల్లల్లో పదే పదే వచ్చే జ్వరాలకు అనేక కారణాలు ఉన్నప్పటికీ మీరు చెప్పిన లక్షణాలు మీరుండే ప్రాంతాన్ని బట్టి చూస్తే మీరున్న ప్రదేశాల్లో ఉండే పిల్లల్లో ముఖ్యంగా వెక్టర్ బోన్ డిజీజెస్, అంటే దోమలతో వచ్చే డిజీజెస్ కనబడతాయి. లైక్ మలేరియా, పేళ్ల నుంచి వచ్చే బొరీలియా, పిగ్ బోన్ ఫీవర్, కొన్ని ఏకకణ జీవులతో వచ్చే ట్రిప్నోజోమా వంటి జ్వరాలు ఏమైనా వస్తున్నాయా అని తెలుసుకోవడం మొదట చేయాల్సిన విషయం. అలాగే చిన్నపిల్లల్లో తరచూ జ్వరం రావడం, బరువు పెరగకపోవడానికి యూరినరీ ఇన్ఫెక్షన్ మరో ముఖ్య కారణంగా చెప్పవచ్చు. పిల్లల్లో ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత నీరసంగా ఉండటం అన్నది మరో ముఖ్య లక్షణం. అయితే ఇలాంటి వాళ్ళంతా కరెక్ట్ గా డాక్టర్ దగ్గర అన్ని డయాగ్నోసిస్ టెస్టింగ్ చేయించుకున్న తర్వాత, నిర్ధారణ చేసిన తర్వాత దానికి కరెక్ట్ మెడికేషన్ వాడాలి. ఇంకో కేస్ స్టడీ అండి. ఇక్కడ ఏమంటారంటే, మా పాప వయసు 6 ఏళ్లు, ఈ మధ్య చాలా డల్ గా ఉంటుంది, ఇంతకుముందు చాలా చలాకీగా ఉండేది, మొన్న ఈ మధ్య గొంతు నొప్పి ఉందని అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాం. పాప నోటిలోని నాలుక మీద గొంతు లోపలికి భాగంలో 2-3 సార్లు పుండ్లలాగా వచ్చాయి, చాలా నొప్పిగా ఉంటుందని చెప్తుంది. అయితే ఈ లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే మౌత్ అల్సర్స్ వస్తున్నాయి. దీన్ని వీళ్ళు నివారించాలి, కరెక్ట్ మెడికేషన్ తీసుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, ఇలా చూస్తూ పోతే చిన్నపిల్లల్లో ఎన్నో డిజీజెస్ వస్తాయి, కానీ ఏదంటే అది మెడికేషన్ ఇవ్వడానికి వీలు లేదు. చిన్నపిల్లలే కదా, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, వీళ్ళకి ఫీవర్స్ కామనే అని ఏదో ఒక మెడికేషన్ వేసే కన్నా డాక్టర్ దగ్గర తీసుకెళ్లి కరెక్ట్ గా డయాగ్నోసిస్ చేయడం ఉత్తమం. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ చేతన్ ర్యాపింగ్ అప్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైం. బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3. వీణ వేణువైన
1: సరిగమ విన్నావా? తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటారు. ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ప్రసార విశేషాల అనంతరం వనితా వాణి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. ఇక 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, కెరీర్ గైడెన్స్ తో పాటు యువతకు నచ్చేటువంటి సినీ గీతాలను కూడా వింటారు. ఇక 6:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ విశాఖపట్నం నుంచి రిలే, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు వింటారు. అనంతరం విహారీ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణం ఉమాదేవి సమేత శ్రీ మహాబలేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గేయాలు. ఇక 7:00 అలనాటి మధుర గీతం, 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు, 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మునగాకు వల్ల ప్రయోజనాలు, ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు. ఇక 7:45 చిత్రసీమ సినీ గీతాలు వింటారు, 8:00 దార్శనిక్ భారత్ స్వర్ణయుగానికి చేరువలో దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి రిలే, 8:15 హెలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరేటువంటి సినీ గీతాలు, 8:30 తెలుగులో వార్తలు విశాఖపట్నం నుంచి రిలే, 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 10:00 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:30 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 11:10 మా కార్యక్రమాలు సమాప్తం. మీరు వింటున్నారు ప్రసార విశేషాలు 102.7 MHz పై. ఇక రేపటి ప్రసారంలో 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం వింటారు, 6:00 దేశభక్తి గీతం, 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శివస్తోత్రాలు భక్తి గీతాలు వింటారు, 6:30 సూక్తి సుధ, 6:35 పొలం కబుర్లు వింటారు, 7:00 ప్రసార విశేషాలు, 7:10

15 నిమిషాలకు శుభోదయం సింహపురి కార్యక్రమాలు, సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన నా కన్నుల్లో, అలాగే కథానిక కూడా వింటారు. నైజం రచన మరియు సమర్పణ జడపల్లె మాధవయ్య గారు. ఇంకా కాగితపు గ్లాసులు, కాలుష్య నివారణ, ఈ అంశం గురించి కొమ్మారెడ్డి రంగారెడ్డి గారి ప్రసంగం వింటారు. అనంతరం కొన్ని లలిత గీతాలు. ఇక 8:35 ఈ సంగతి మీకు తెలుసా, 9 గంటలకు హలో అభిరుచి కార్యక్రమంలో, ఫోన్ ఇన్ కార్యక్రమంలో సినీ గీతాలు కోరే కార్యక్రమం, 9:30 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు ప్రసార విశేషాలు, 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు. ఇక 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ఈ వారం మన నెల్లూరు కార్యక్రమాన్ని వింటారు. 7:00 అలనాటి మధుర గీతం. 8:15 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరేటువంటి సినీ గీతాలు. మీరింతవరకు ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

0: ఈనాటి వనితావాణి కార్యక్రమానికి స్వాగతం. మరి ఇంకెందుకండి ఆలస్యం? మహిళా శ్రోతలు సెల్ ఫోన్స్ తీసుకుని మరి మీకు ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. మరి మీరు చేయవలసిందల్లా 0861233310 లేదా 0861233312 ఈ నెంబర్స్ కు కాల్ చేసేవచ్చు. మరి ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి వారిని అయితే పలకరించేసి ఇప్పుడు వారు కోరినటువంటి సినీ గీతాన్ని మనం ఇప్పుడు వినేసేద్దాం. హలో, కాల్ కట్ అవుతుంది. ఓకే, హలో హలో, నమస్తే అండి.
1: హలో
0: హలో, నమస్తే అండి. వెల్కమ్ టు వనితావాణి కార్యక్రమం. శుభ సాయంత్రం చాగుల గారు. శుభ సాయంత్రం. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆరోగ్యం బాగుందా? వెరీ నైస్ అండి. ఓకే, ఏం చేశారు ఈరోజు? ఏంటి ఓకే అందులో నుంచి ఏ పాట కావాలి? ఓకే, పాడతారా? వినిపించమంటారా పాటని? ఓకే అండి, ధన్యవాదాలు. చాగుల గారు ఇలాగే కాల్ చేస్తున్నాండి, మరి వారి కోసం మరి మీకోసం కూడా ఈ పాట. ఓకేనా? ఓకే అండి, ధన్యవాదాలు.

0: వనితవాణి కార్యక్రమంలో మరొక కాలర్ తో మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో.
1: హలో
0: హలో, నమస్తే అండి. వెల్కమ్ టు వనితవాణి కార్యక్రమం. మీ పేరు ఎక్కడ నుంచి?
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: బిట్రగుంట లక్ష్మి మేడం.
0: బిట్రగుంట నుంచి లక్ష్మి గారు. ఓకే, చెప్పండి, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు?
1: స్వయం కృషి సినిమాలో.
0: ఓకే, స్వయం కృషి.
1: ఓకే
0: అండి, మరి వినిద్దామా?
1: సరే మేడం,
0: ధన్యవాదాలండి. ఎస్.

0: మరి ఒక కాలర్తో మనం మాట్లాడబోయే ముందు ఒక ప్రకటన విందాం.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: మీరు వింటున్నారు 102.7 మెగా హెచ్ పై సింహపురి ఎఫ్ఎం కార్యక్రమాలు, వనిత వాణి కార్యక్రమం వింటూ ఉన్నారు. మరి మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కూడా. మరి ఒక కాలర్తో అయితే మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో
2: హలో
0: హలో, నమస్తే అండి, వెల్కమ్ టు వనిత వాణి కార్యక్రమం. మీ పేరు? నమస్తే అండి. ఆయేషా గారు, బాగున్నారా అండి? యా, నేను చాలా బాగున్నాను. చాలా రోజులైంది అనుకుంటాను మీరు కూడా కాల్ చేసి, రైట్? ఎస్ ఎస్, ఆయేష గారు చెప్పండి, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట కోరుతూ ఉన్నారు? ఓకే, ఓకే అండి. ఆయేష గారు విందామా? ఓకే, ధన్యవాదాలు. ఇలాగే కాల్ చేస్తున్నాను, మరి మీకోసం పాట చేస్తుంది.
2: ఓకే.

0: ఓకే అండి, మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగా హెచ్ పై వంతవాణి కార్యక్రమాన్ని. మరి ఒక కాలర్ తో అయితే మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో,
1: గౌరవనీయులైనా మేఘనా మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి, ధన్యవాదాలు.
1: నాలుగు నెలలైంది మేడం మీతో మాట్లాడి, నేను చేయకూడదు అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు మేడం, మీతో మాట్లాడాలని చెప్పి డిసైడ్ అయిపోయినా ఈ రోజు.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడారు కదా,
1: మీరంటే మీరన్నా మీ వాయిస్ అన్నా మీ యాంకరింగ్ అన్నా అంత ఇష్టం మేడం నాకు.
0: చాలా ధన్యవాదాలండి.
1: నాకే కాదు చాలా మంది ఉన్నారు, కొంతమంది వాళ్ళు చేస్తున్నారు మొగోళ్ళు చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు కానీ వాళ్ళ భార్య లక్ష్మి అంటే మీరంటే పడి చచ్చిపోతారు
0: వాళ్ళంటే. థ్యాంక్ యూ అండి. మరి వనితా వాణి కార్యక్రమంలో మరి ఓకే నెక్స్ట్ కాలర్ తీసుకుంటాను.
1: వద్దండి మేడం,
0: చెప్పారు కదండి ఆల్రెడీ మీరు
1: ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్
0: జాకీర్ గారు. ఓకే అండి, ధన్యవాదాలు
1: మేడం. ఈ రోజు మా అన్న అహోబలం అన్న వెంకటేశ్వర అన్న కోసం, లక్ష్మి అన్న లక్ష్మి మా వదిన కోసం, ఆడవాళ్ళం అండి మేము, మా రెండు కథలం అండి, మీరు క్షేమంగాని లాభంగా అండి ఆ పాట వినిపించండి వనితలందరి కోసం.
0: ఓకే ఓకే అండి, చివరిగా వినిపిస్తాను.
1: తప్పుగా అర్థం చేసుకోవచ్చు, వనితలు అర్థం చేసుకోవాలి. మీ అభిమానం కోసం నేను చేశాను మేడం.
0: ధన్యవాదాలు. ఎస్ ఎస్, ధన్యవాదాలు అండి. నెక్స్ట్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ కాల్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో అయితే మనం మాట్లాడదాం. హలో హలో
2: హలో
0: హలో, నమస్తే అండి, వెల్కమ్ టు వనితా వాణి కార్యక్రమం. మీ పేరు?
2: నమస్కారం అండి.
0: నమస్తే, మీ పేరు?
2: నా పేరు సుభరత్న అండి. సుభరత్న.
0: సువరత్న, శుభరత్ననా? ఓకే, చెప్పండి ఏ చిత్రం నుంచి పాట?
2: జానకి రాముల్లో అదిరింది మామ అదిరింది రా పాట ఏంది మేడం.
0: ఓకే అండి, నాకైతే మరి మీ వాయిస్ ఒకటే లాగా అనిపిస్తుంది. ఇందాక కూడా ఒకరు కాల్ చేశారు, సో వారైతే మీరు కారు కదా?
2: ఎవరండి?
0: ఆయేషా అని కాల్ చేశారు. మీరా?
2: నా పేరు ఆయేషా కాదే మేడం.
0: ఏం పేరు మీ పేరు? శుభరత్నమా? శుభరత్నం సంథింగ్. ఓకే ఓకే, సరే అండి. మరి మరి మీకోసం జానకి రాముడిలో నుంచి ఏ పాట కావాలి?
2: అదిరింది
0: అదిరింది మామ జానకి రాముడిలో ఆ పాటనా? ఒక్క నిమిషం, సరే మరి వినిపిస్తాను నేను.
2: ఓకే అండి.

0: వనిత వాణి కార్యక్రమంలో చిట్ట చివరి కాలర్ తో అయితే మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో,
1: మీరు క్యాచ్ చేసింది కరెక్టే మేడం, ఏమనుకోబాకండి.
0: చెప్పండి.
1: మీరు క్యాచ్ చేశారు కానీ మీరు మళ్ళా సాంగ్ చేశారు.
0: ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినట్లయితే మాట్లాడతారు?
1: పర్లేదులే మేడం.
0: ఓకే అండి, ధన్యవాదాలు. హలో హలో, గుడ్ ఈవినింగ్. వెంకటమ్మ గారు, ఏమైంది గొంతుకి? అయ్యో, సో కాల్ కట్ అయిపోయింది. ఓకే, మరి ఒక కాలర్ తో మాట్లాడదాం. హలో
2: హలో మేడం. మేడం నమస్తే.
0: నమస్తే అండి, వెల్కమ్ టు వనిత వాణి కార్యక్రమం.
2: మేడం బాగున్నారా?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
2: చాలా చాలా రోజులు ఎవరికి.
0: అవునవును,
2: ఫోన్ చేయలేదు మేడం.
0: అవునవును,
2: బానే ఉన్నాను.
0: ఓకే,
2: శ్రీనివాసరావు గారు జయంతి వల.
0: అవును,
2: ఆ సినిమా ఏదంటే సొమ్మొక్కటిది సోకొకటిది ఒక ఫిల్మ్ సాంగ్ కావాలండి.
0: సొమ్మొక్కటిది సోకొకటిది, అందులో నుంచి ఏ పాట అంటున్నారు?
2: అబ్బాయి రేగులు.
0: ఓకే, సరే, నాకు ఒక్కసారి మీ నేమ్ చెప్తారా?
2: నా పేరు నాగలక్ష్మి శ్రీముఖలింగం.
0: నాగలక్ష్మి గారు, యా, యు ఆర్ సీయింగ్ యువర్, అంటే మీ మీ నేమ్ కంటే మీ ఊరు పేరు హైలైట్ అవుతుంది అనమాట. యా, దట్స్ ఓకే. ఎస్ ఎస్ అండి, ఎస్ ఎస్. ఓకే, మరి మీకోసం చిట్ట చివరిగా ఇది సాంగ్ అయితే వచ్చేస్తుంది, వినేసైంది. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఓకే,
2: ధన్యవాదాలు.
0: నాగలక్ష్మి గారు, మరి మీకోసం పాట. నమస్తే.

ఓకే అండి, మరి సమయానుభావం వల్ల అయితే కాల్స్ అయితే స్వీకరించలేకపోతున్నాం. సో కాల్ చేశారు చాగులు గారు, లక్ష్మి గారు, ఆయేష గారు, మరి నాగలక్ష్మి గారు. ఓకే అండి, సో మరి మీ అందరికీ కాల్స్ మాట్లాడాలని ఉంటుంది, బట్ కాకపోతే వనితావాణి కార్యక్రమంలో లేడీస్ చక్కగా మాట్లాడుతున్నారు, ఒకటే గొంతుతోటి మరొకరు కూడా మాట్లాడద్దు దయచేసి. మరి మీ ఇంట్లో ఎవరికైనా ఒక ఛాన్స్ ఇచ్చారు అంటే వాళ్ళు కూడా మాట్లాడతారు, సో వాళ్ళ సాంగ్ కూడా ప్లే చేస్తాం. ఓకేనా? మరి ఇంత తో ఈనాటి వనితావాణి కార్యక్రమం అయితే సమాప్తం. తిరిగి మరి ఒకసారి మనం వనితావాణి కార్యక్రమంలో మరి మహిళలు కోరినటువంటి సినీ గీతాలనైతే నేను వినిపిస్తాను.

0: ఈ యువతరంగం కార్యక్రమాన్ని ఒక ప్రకటనతో మొదలు పెట్టేద్దాం.
1: పొదుపు చేయడం నాన్నగారు నేర్పింది.
2: ఆయన ఆలోచనలు ఎప్పుడూ మా గురించే ఉండేవి. నిజానికి ఆయన పొదుపు చేసిన సొమ్ము బ్యాంకులో కూడా ఉంది.
1: కానీ క్లెయిమ్ చేయడం కష్టమేనేమో.
2: ఇప్పుడు మరింత సులభం అయిపోయింది. బ్యాంక్ వెబ్సైట్ లేదా బ్రాంచ్ కి వెళ్ళండి, క్లెయిమ్ ఫామ్ నింపండి, పత్రాలను ఇచ్చి 15 రోజుల్లో సెటిల్మెంట్ పొందండి. ఇంకా నామినేషన్ తో క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత సులభం అవుతుంది.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: నేటి యువతరంగం కార్యక్రమంలో విద్యా సమాచారం, జాబ్ నోటిఫికేషన్స్ తో పాటు కెరీర్ గైడెన్స్, జీవనోపాధికి అవకాశాలను గురించి తెలుసుకుందాం కార్యక్రమంలో.

ఇదిగా ఇప్పుడైతే జాబ్ నోటిఫికేషన్ వివరాలను వినేద్దాం. ఇందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి ఒక నోటిఫికేషన్ను విడుదల చేశారు. అది ఏంటి అంటే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఏఎస్ఓ పోస్టులు. ఇందులో అక్షరాల 196 వేకెన్సీలు ఉన్నాయి. మీరు కనుక మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ లేదా కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. కాకపోతే ఎక్స్పీరియన్స్ కూడా ఈ పోస్టులకు ఉంటుంది. సెలెక్షన్స్లో సింగిల్ లెవెల్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. ఇది కూడా సిబిటి విధానంలో జరుగుతుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఈ నెల 28 నుంచి, అంటే సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమయ్యాయి. లాస్ట్ డేట్ అయితే అక్టోబర్ 13వ తేదీ వరకు ఈ ఏఎస్ఓ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి నుంచి ఏఎస్ఓ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలకు వెబ్సైట్ను చూడొచ్చు. ఈ వెబ్సైట్ https://psc.ap.gov.in/. ఈ వెబ్సైట్ ద్వారా ఫుల్ డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మరొక జాబ్ నోటిఫికేషన్ని గురించి విందాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ నోటిఫికేషన్ ఒక నోటిఫికేషన్ని విడుదల చేశారు. సెయిల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విభాగంలో ఖాళీగా 200 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం ఈ అప్లికేషన్స్ అయితే ఆ ప్లాంట్ కోరుతుంది. ఇందులో ఐటీఐ చేసిన ఉద్యోగుల కోసం ఇది ఒక మంచి ఆఫర్. ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఒకసారి చూసేస్తాం. ఫిట్టర్కు 70 పోస్టులు, ఎలక్ట్రీషియన్కు 30 పోస్టులు, టర్నర్కు 30 పోస్టులు, వెల్డర్కు 10 పోస్టులు, మెషనిస్ట్కు 20 పోస్టులు, డ్రాఫ్ట్ మ్యాన్కు 10 పోస్టులు, కంప్యూటర్ అండ్ ఐటీఈఎస్ఎం పోస్టులు 10 ఉన్నాయి. డీజిల్ మెకానిక్ అలాగే మెకానిక్ మోటార్ వెహికల్కు 10 పోస్టులు ఉన్నాయి. అప్లై చేసే వ్యక్తి ఐఐటీ ట్రేడ్లలో ఈ సంబంధించిన విభాగాలలో డిగ్రీను పాస్ అయి ఉండాలి. అలాగే వారి యొక్క వయస్సు 18 నిండి ఉండాలి. ఎంపిక అనేది సిబిటి విధానం ద్వారా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు 9600 రూపాయల నుంచి 10560 రూపాయల వరకు స్టైఫండ్ అనేది లభిస్తుంది. కేవలం మీ ఎడ్యుకేషన్ అర్హతల మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 7 అక్టోబర్ అంటే ఈ నెల 7వ తేదీ వరకు అప్లై చేయడానికి గడువు ఉంది. మరిన్ని వివరాలకు వెబ్సైట్ https://sailcareers.com. వెబ్సైట్ మరొకసారి https://sailcareers.com. కార్యక్రమంలో ఎడ్యుకేషన్ న్యూస్ గురించి తెలుసుకునే ముందు ఒక పాటను విందాం. ఈ పాట 100% లవ్ ఈ చిత్రం నుంచి వింటారు. ఈ పాట పాడిన వారు రంజిత్ శ్రీచరణ్, రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ల గురించి తెలుసుకుందాం. ఇందులో కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ను అప్లై చేయడానికి నోటిఫికేషన్ని విడుదల చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులకు పరీక్ష నిర్వహించి ఆ తరువాత నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్లను అందజేస్తారు. దీనికోసం ప్రభుత్వ పాఠశాలల్లో లేదా మండల పరిషత్, మున్సిపాలిటీ, మండల పరిషత్ ప్రాథమికోన్నత, ఎయిడెడ్ ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ వారి కుటుంబ వార్షిక ఆదాయం 350,000 లోపు ఉన్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే 7వ తరగతిలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 50% వరకు మార్కులను సాధించి ఉండాలి. ఇతరులు అయితే 55% మార్కులను సాధించి ఉండాలి. ఆన్లైన్లో ఈ నెల 12వ తేదీ

0: వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 50 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులు అయితే అప్లికేషన్ ఫీజు 100 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్ 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. అలాగే ఎన్ఎంఎంఎస్కు సంబంధించి మరిన్ని వివరాలకు అభ్యర్థులు వెబ్సైట్ను చూడవచ్చు. యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడు మరొక జాబ్ నోటిఫికేషన్ని గురించి విందాం. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్లలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఇందులో మొత్తం 73 పోస్టులు ఉన్నాయి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులలో 21 పోస్టులున్నాయి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ట్రైబల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్కు 23 పోస్టులున్నాయి. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్కు 29 పోస్టులున్నాయి. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీని పొంది ఉండాలి, లేదా బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు. ఎంపిక అనేది సింగిల్ లెవెల్ ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేయడానికి చివరి తేదీ 29వ నెల. మరిన్ని వివరాలకు వెబ్సైట్ psc.ap.gov.in/. వెబ్సైట్ మరొక్కసారి psc.ap.gov.in/. కార్యక్రమంలో కెరీర్ గైడెన్స్ని గురించి వినే ముందు ఒక పాటను వింటారు. దీనికి ముందుగా ఒక ప్రకటన విందాం.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: యువతరంగం కార్యక్రమంలో మీరు వినబోయే ఈ పాట గణేష్ ఈ చిత్రంలోనిది. ఈ పాట పాడిన వారు శ్వేత పండిట్, కృష్ణ చైతన్య, రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం విక్కీజే మేయర్.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7. ఇందులో కెరీర్ గైడెన్స్లో భాగంగా కెరీర్ గైడెన్స్ని గురించి తెలుసుకుందాం. ఇందులో మనం పిహెచ్డి ఎలా చేయాలో తెలుసుకుందాం. చదువుకోవాలి, లైఫ్లో పెద్దగా ఏదైనా సాధించాలి, మన పేరు పక్కన గౌరవప్రదమైన రెండు అక్షరాలు అంటే డాక్టర్ అని మెన్షన్ చేసుకోవాలి అంటే పరిశోధనలకు పిహెచ్డి చేయడం వంటి వాటి ద్వారా ఒక పరీక్ష అనేది రాయడం జరుగుతుంది. ఈ పరీక్ష యూజీసీ నెట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ పరీక్షను నిర్వహించడం ద్వారా మీ డ్రీమ్స్కి ఎలాంటి అడ్డంకులు ఉండవు. 4 ఇయర్స్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు డైరెక్ట్గా 1 ఇయర్ మాస్టర్స్ డిగ్రీ చేసి పిహెచ్డిలోకి ఎంటర్ అవ్వచ్చు. అలాగే మీరు రీసెర్చ్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టేలా గవర్నమెంట్ భారీగా ఫెలోషిప్స్ కూడా ఇస్తుంది. ఇందుకు ఏకంగా నెలకు 37,000 నుంచి 42,000 వరకు ఈ ఫెలోషిప్ అనేది ఉంటుంది. యూజీసీ నెట్లో అర్హత సాధించిన వారికి అలాగే సీటు పొందిన వారికి ఈ స్కాలర్షిప్ లేదా స్టైఫండ్ అనేది అందుతుంది. అలాగే రీసెర్చర్స్ మైండ్ కాస్త ఎక్కువగా ఉన్నవారు సిఎస్ఐఆర్ నెట్ లేదా యూజీసీ నెట్ వంటి పరీక్షలను రాసి పిహెచ్డీలను చేయొచ్చు. అలాగే దేశంలో రీసెర్చ్ అభ్యర్థులకు అందుబాటులోకి వచ్చిన మరో మార్గం ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్. ఈ స్కీమ్లో పిఎంఆర్ఎఫ్ అని కూడా పిలుస్తారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర ఇన్స్టిట్యూట్లు, IIITలలో పిహెచ్డిలో ప్రవేశాలు కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. బీటెక్ మొదలు ఎంటెక్, ఎంఎస్సి, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్

మొదలైన వాటిలో పిహెచ్డి చేయడానికి ఈ పిఎంఆర్ఎఫ్ ఎగ్జామ్ అనేది ఉపయోగపడుతుంది. గేట్లో 750 మార్కులతో స్కోర్ చేసిన వారు ఈ పరీక్షలను రాయడానికి ఉంటుంది. ఐఐటీలు ఎన్ఐటీలలో అకాడమిక్ డిగ్రీలు చదువుతున్న అభ్యర్థులు ప్రతి సెమిస్టర్లో సిజిపిఏ 8 పాయింట్లు ఖచ్చితంగా ఉంటేనే ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. ఇంకా ఎవరెవరికి పిఎంఆర్ఎఫ్ ద్వారా సీట్లను కేటాయించాలి అనేది స్పెషలిస్టుల కమిటీ సమీక్షిస్తుంది. ఈ సమీక్షలో ప్రతిపాదనల అనంతరం విద్యార్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఆయా క్యాంపస్లలో పిహెచ్డి చేసే విధంగా అలాట్మెంట్ అనేది ఉంటుంది. తెలుసుకున్నారు కదా కెరీర్ గైడెన్స్ అంటే పిహెచ్డి ఎలా చేయాలి, దానికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటి అనేవి. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు కెరీర్ గైడెన్స్కు సంబంధించిన కొన్ని వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో చివరిగా ఇప్పుడైతే జైత్ర ఈ చిత్రం నుంచి పాటను వినేద్దాం. ఈ పాట రేలారే రేలా గోపాల్ గారు పాడారు.

0: The Indian contingent returned with an impressive haul of 85 medals, including 21 gold, 27 silver and 37 bronze. And that is the end of this news bulletin.
1: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
2: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
1: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
2: ఎలా తెలుసుకోవచ్చు?
1: ఉద్యమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్యమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ళ లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
2: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
1: మరి అయితే ఈ రోజు టీ నీ తరపున.
3: ఆర్బిఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: Less premium, more bonus, most suitable for your loved ones. RPLI, nothing better than this.
5: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఇళ్లు లేని పేదలందరికీ సొంత గృహాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దివ్యాంగులు స్వశక్తితో ఎదిగి ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వార్తల వివరాలు. ఇళ్లు లేని పేదలందరికీ సొంత గృహాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో పీఎంఏవై గ్రామీణ్ 2.0 కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఇళ్ల నిర్మాణం పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 3 లక్షల ఇళ్లలో 3 లక్షల కుటుంబాల జీవితాలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. బయట వాతావరణం కంటే 3D టెక్నాలజీతో నిర్మించిన ఇళ్లలో కనీసం 8 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
7: 8 లక్షల ఇండ్లు 14-19లో పూర్తి చేశాం. 17 లక్షల ఇండ్లు శాంక్షన్ చేస్తే 6 లక్షల ఇండ్లు క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఒకటే మీకు అందరికి హామీ ఇస్తున్నా, ఇవన్నీ పూర్తి చేస్తాం. సమక్షేమ అభివృద్ధితో పాటు ప్రజా సమస్యలు కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మీ అందరికి ఒకటి హామీ ఇచ్చాను, శాశ్వతంగా పెండింగ్ లో ఉండే సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నాం.
6: ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, నారెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. తెనాలి మండలం బుర్రిపాలెంలో ఈరోజు జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం చేపట్టిన 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలోపు మరో 3 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని, వాటితో పాటు మరో 3 లక్షల ఇళ్లను కూడా రాష్ట్రానికి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వీబీజీ రామ్జీ పథకం ద్వారా పల్లె పండుగ పేరిట గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ను 360 డిగ్రీల్లో అభివృద్ది చేస్తున్నారని, ఎన్డీఏ కూటమి నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
8: హమ్నే జో ఫార్ములా బనాయా థా కేంద్ర సర్కార్ నే ఉస్కే హిసాబ్ సే తో
9: ముజే అధికారియో నే అఫ్సరో నే బతాయా కే 76,000 మకాన్ కేవల్ మిలెంగే, లేకిన్ బాబూ నే కహా నహీ, ముజే సబ్కే ఘర్ బనానా హై ఔర్ మకాన్ చాహియే, ఔర్ ఇస్లియే హమ్నే 76,000 నహీ, కేంద్ర సర్కార్ నే ప్రధానమంత్రి జీ కే ఆశీర్వాద్ సే 3 లక్ష మకాన్ బనానే కీ పెహలీ కిస్త్ ఆంధ్రప్రదేశ్ కే గరీబో కో సమర్పిత్ కియే.
6: ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింగీతం మృతి అత్యంత బాధాకరమని, సినీ పరిశ్రమకు ఆయన దిక్సూచి వంటివారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సందేశంలో పేర్కొన్నారు.

0: ఆయన చలనచిత్ర పరిశ్రమకి విభిన్న చిత్రాలు అందించిన దర్శకుడని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కొనియాడారు. దక్షిణ భారత సినీ రంగంపై సంగీతం శ్రీనివాసరావు తనదైన ముద్ర వేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా సంగీతం శ్రీనివాసరావు మరణం పట్ల కందుల దుర్గేష్, నారా లోకేష్ సహా పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ్ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా భారత ఈశాన్య ప్రాంతం అభివృద్ది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అష్టలక్ష్మిగా పిలుచుకునే భారత ఈశాన్య ప్రాంతం ఎన్ఈఆర్ అభివృద్ది లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మౌలిక సదుపాయాల అభివృద్ది, జీవనోపాధిని మెరుగుపరచడం, శాశ్వత శాంతిని నెలకొల్పడం మొదలైన అంశాలపై దృష్టి సారిస్తూ వివిధ కార్యక్రమాలను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం 2014 సమగ్రమైన యాక్ట్ ఈస్ట్ పాలసీ పేరిట కీలక పథకాలను ప్రవేశపెట్టింది. పీఎం డివైన్ కార్యక్రమం కింద 2022-23 నుండి 2025-26 వరకు 6,600 కోట్ల రూపాయలు కేటాయించింది. 2017 ప్రారంభించబడిన ఎన్ఈఎస్ఐడిఎస్ పథకం, ఉన్నతి 2024 పథకం కింద మౌలిక సదుపాయాలు అభివృద్ది చెందాయి. స్థూల బడ్జెట్ మద్దతు జీబీఎస్ విధానం కింద గత 12 7,00,000 కోట్లకు పైగా నిధులు ఈశాన్య ప్రాంతం కోసం వినియోగించబడ్డాయి. భారత్ నెట్ ద్వారా 6,355 గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు విస్తరించాయి. వ్యవసాయ రంగం అభివృద్ది చెంది పంటల అంతర్జాతీయ ఎగుమతులు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా ఈశాన్య ప్రాంతం సమిష్టి ఆర్థిక వ్యవస్థ 2014-2015 3.32 లక్షల కోట్ల నుండి 200% కంటే ఎక్కువ పెరిగి 2024-25 నాటికి 10.21 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. ఈశాన్య ప్రాంత అభివృద్ది గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో మాట్లాడుతూ,
1: నార్త్ ఈస్ట్కి సబ్సే బడీ పీడా హమేషా దూరీ కి రహీ, దూరీ దిలో కి, దూరీ స్థానో కి. దశకో తక్ యహాన్ కే లోగో కే మహసూస్ హోతా రహా కి దేశ్ కా వికాస్ కహీన్ ఔర్ హో రహా హై ఔర్ వే పీఛే ఛూట్ రహే హై. ఇస్కా అసర్ కేవల్ అర్థవ్యవస్థా పర్ నహీ పడా బల్కి భరోసే పర్ భీ పడా. ఇస్ భావనా కో బదల్నే కా కామ్ భాజపనే కియా. డబల్ ఇంజిన్ కి సర్కార్ నే నార్త్ ఈస్ట్ కే వికాస్ కో ప్రాథమికత బనాయా.
0: దివ్యాంగుల స్వశక్తితో ఎదిగి ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు 50 లక్షల రూపాయలతో ఆలింకో సంస్థ భాగస్వామ్యంతో దివ్యాంగులు, వయోవృద్ధులకు బ్యాటరీ సైకిళ్లను, జాయిస్టిక్ వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో దివ్యాంగులందరికీ అవసరమైన పరికరాలు పూర్తిగా అందే వరకు ప్రతి సంవత్సరం పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. భారతదేశ భక్తి విశ్వాసాలకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన శ్రీ సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణం జరిగి 75 పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడాది పాటు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ, భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి సోమనాథ్ క్షేత్రానికి ప్రత్యేక రైలును ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, సోమనాథ్ దేవాలయంతో ముడిపడి ఉన్న మన జాతి సాంస్కృతిక వైభవాన్ని, ఆత్మగౌరవాన్ని తెలియజేయడమే సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ యాత్ర లక్ష్యమని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇల్లు లేని పేదలందరికీ సొంత గృహాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దివ్యాంగుల స్వశక్తితో ఎదిగి ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: అక్కా, జాబ్ దొరికింది.
3: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడు ఇక బోలిడంత షాపింగ్.
2: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
3: ఆకురా కుమారా.

0: సాలరీ కంటే ముందే ఖర్చుల
1: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
0: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
1: కానీ అక్క
0: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
1: అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది.
2: ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ఉదీయమానానాం మధ్యమానాం చ శక్తీనాం పరస్పర సహయోగే బలం ప్రదత్తవాన్. కేంద్రీయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహానః ఆంధ్రప్రదేశే త్రిఆయామి కంక్రీట్ ముద్రణ ప్రౌద్యోగిక్యాః త్రిలక్ష గృహాణాం నిర్మాణాయ ప్రాయోగిక పరియోజనాయాః శుభారంభం అకరోత్. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణనవర్యః ఉక్తవాన్ యత్ వికసిత భారతస్య నిర్మాణాయ సుశాసనం అదృశ్యాధారభూత సంరచనాయాః రూపే అస్తి. తమిళనాడు పుదుచ్చేరి పశ్చిమ బంగ రాజ్యేషు పంచానాం విధానసభాక్షేత్రాణాం అసమరాజ్యే ఏకస్య లోకసభాక్షేత్రస్య చ ఉపనిర్వాచనానాం కృతే ప్రచారః సమాప్తః. అపి చ ఐషమః వర్షస్య జపానదేశస్య నాగోయా నగరె ఏషియాయి క్రీడాః సమాప్తాః. భారతం సమగ్ర పదకతాలికాయాం చతుర్థం స్థానం ప్రాప్తవత్. అథ వార్తాః విస్తరేణ. విదేశ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అవదత్ యత్ అంతరాష్ట్రీయ శాంతిః సురక్షా చ ఆపూర్తి శృంఖలాయాః సుదృఢత్వం సంపర్క వ్యవస్థా చ ఉదీయమాన మధ్యమ శక్తీనాం ఈఎంపి ఇత్యతేషాం కార్యసూచ్యాః మహత్వపూర్ణాః విషయాః సంతి. అద్య నవదిల్ల్యాం ద్విషష్టితమే మ్యూనిక్ సురక్షా సమ్మేళనె భాషమాణః విదేశమంత్రీ అవదత్ యత్ ఉదీయమానాః మధ్యమాః చ శక్తయః వైశ్విక దక్షిణాత్ వైశ్వికోత్తరాత్ చ సంతి, యాః అధికం ప్రాసంగికత్వం ప్రాప్తుం ఇతి స్వలక్ష్యె ఏకీభూతాః సంతి. సః నిర్దిష్టవాన్ యత్ విశ్వం పరివర్తతే తస్య కార్యసూచీ పరిదృశ్యం చ పరివర్తతే ఉదీయమానానాం మధ్యమానాం చ శక్తీనాం పరస్పర సహయోగాయ చ పర్యాప్త కార్యసూచీ విద్యతే.
5: There are countries who are emerging.
6: दुनिया में कुछ ऐसे देश हैं जो उपनिवेशवाद से बाहर निकलकर अपनी अर्थव्यवस्थाओं को आगे बढ़ा रहे हैं. भारत इसका एक अच्छा उदाहरण है. वहीं कुछ विकसित देश भी पुराने गठबंधनों और व्यवस्थाओं से आगे बढ़कर अपनी स्वतंत्र भूमिका तलाश रहे हैं. इसलिए उभरते देशों में एक तरफ ग्लोबल साउथ है और दूसरी तरफ ग्लोबल नॉर्थ. दोनों के उभरने के तरीके अलग हैं, लेकिन दोनों की एक समान इच्छा है, दुनिया में अपनी अहमियत और प्रभाव बढ़ाना. यही वो बात है जो दोनों देशों को एक दूसरे से जोड़ती है.
5: Really is a point of convergence.
4: डॉक्टर जयशंकरः अवदत् यत् उदीयमानानां मध्यमानां च शक्तीनां स्वकीयस्य परस्पर सहयोगस्य सुदृढीकरणे रुचिः अस्ति, परन्तु अमेरिकया चीनेन च सह तासां सहयोगः भवेत् इत्यपि स्वाभाविकमेव. उदीयमानानां मध्यमशक्तीनां एकया उदितया शक्त्या सह सहयोगस्य उदाहरणरूपेण सह क्वाड् इत्यस्य उल्लेखम् अकरोत्. सः इतोपि अवदत् यत् सम्पर्क व्यवस्थायाः क्षेत्रे भारत मध्य पूर्व यूरोप सम्पर्क मार्गः अन्ताराष्ट्रियः उत्तर दक्षिण परिवहन मार्गः उत्तरीयः समुद्र मार्गः च सन्ति इति. केन्द्रीय कृषि ग्राम विकास मन्त्री शिवराज सिंह चौहानः अवदत् यत् राज्यस्य निर्धन परिवारान् सुदृढ गृहाणि प्रदातुं केन्द्रम् आन्ध्रप्रदेशस्य साहाय्यं करिष्यति. केन्द्रीय मन्त्रिणा मुख्यमन्त्रिणा एन चंद्र बाबू नायडू इत्यनेन च अद्य गुंटूर मण्डलस्य बर्रीपालेम ग्रामे 3D कंक्रीट मुद्रण यंत्रस्य उपयोगेन गृह निर्माणस्य प्रायोगिक परियोजनायाः आरम्भः कृतः. अस्मिन् अवसरे श्री चौहानः अवदत् यत् केन्द्रेण आन्ध्रप्रदेशस्य कृते 3 लक्ष गृहाणि अनुमोदितानि. वर्तमानस्य निर्माणस्य समाप्तेः अनन्तरं इतोपि 3 लक्ष गृहाणि स्वीकृतानि भविष्यन्ति. सः अग्रे अवदत् यत् सर्वकारः 6 मासेषु गृहाणां निर्माणकार्यं समापयितुं लक्ष्यीकरोति तथा च निर्माणस्य गुणवत्तां स्थिरतां च धारयति.
7: 3D कॉन्क्रीट प्रिंटिंग टेक्नोलॉजी, एक नई टेक्नोलॉजी से ये मकान हम बनाने वाले हैं जिसमें समय कम लगेगा. हमारी कोशिश

0: భారతం సమగ్ర పదక తాలికాయాం చతుర్థం స్థానం ప్రాప్తవత్. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటున్నారు. నిలయంలో సమయం 6:30 దాటి 3 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు గ్రామదర్శిని కార్యక్రమాలు. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు వింటారు. అనంతరం విహారి కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణం ఉమాదేవి సమేత శ్రీ మహాబలేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమరం నాగేశ్వరరావు. అనంతరం జానపద గేయాలు. ముందుగా విందాం సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు. నెల్లూరులో మానసికంగా ఆరోగ్యంగా ఉంటే జీవితం బాగుంటుందని ప్రత్యేక విధుల అధికారి ప్రొఫెసర్ తెలియజేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జాతీయ విద్యా పరిశోధన సంస్థకు చెందిన ప్రాంతీయ విద్యా సంస్థ ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్యంపై ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మాట్లాడుతూ ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎస్వి యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. మరొక స్థానిక సమాచారం. నెల్లూరు నగరంలో ఆరోగ్యకరమైన జీవనానికి పోషక ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ తెలియజేశారు. నెల్లూరు కొట్టమిట్ట యూపీహెచ్ఎస్లో శనివారం పోషణ మాసోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా పోషకాహారం ప్రాధాన్యంపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ మాట్లాడుతూ తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం సమతుల ఆహారం తీసుకోవాలని ప్రతి ఒక్కరికి సూచించారు. తర్వాతిగా మరొక స్థానిక సమాచారం. నెల్లూరు మూలాపేటలోని కామాక్షి సమేత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 11 నుంచి దసరా ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. 11న అమ్మవారు మహాలక్ష్మిగా, 12న గాయత్రిగా, 13న అన్నపూర్ణగా, 14న బాల త్రిపుర సుందరిగా, 15న కామాక్షిగా, 16న శ్రీ మహాచండీగా, 17న సరస్వతిగా, 18న దుర్గామాతగా, 19న మహిషాశ సుమర్ధనిగా దర్శనమిస్తానని తెలియజేశారు. 20వ తేదీన రాజరాజేశ్వరిగా పూజలందుకుంటానని తెలియజేశారు. 17 నుంచి 19వ తేదీ వరకు చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. మరొక స్థానిక సమాచారం. నెల్లూరు నగరంలోని శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా విధులు నిర్వహిస్తామని ఇన్స్పెక్టర్ తెలియజేశారు. చిన్న బజార్ ఇన్స్పెక్టర్గా శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఈయన 2002లో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టి జిల్లాలోని దుత్తలూరు, వెంకటాచలం, ముతుకూరు, వేదాయపాలెం పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. 2011లో సీఐగా ఉద్యోగోన్నతి కూడా పొంది దర్గామిట్ట, పట్టాపిపురం, చిలకలూరిపేట, పరుచూరు, ఒంగోలు తదితర పోలీస్ స్టేషన్లు కూడా విధులు నిర్వహించారు. అదేవిధంగా మరొక స్థానిక సమాచారం. నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు శరన్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు గ్రామీణ పెద్దలు తెలియజేశారు. శనివారం ఆలయంలో ఉత్సవాల సన్నాహకంపై సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని తెలియజేశారు. భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కూడా తెలియజేశారు. ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్ కార్పొరేషన్ అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని కూడా తెలియజేశారు. ప్రధానంగా వీఐపీలు కేవలం 12:30 నుంచి 1:30 వరకు మాత్రమే, మరి అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు

మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలని కూడా సూచించారు. మరి ఒక స్థానిక సమాచారం, నెల్లూరు గ్రామీణ మండలం నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పెరటాసి శనివారం, తిరుమల శనివారం సందర్భంగా స్వామివారి మూలమూర్తి ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకం, ఆర్జిత కళ్యాణం జరిగాయి. రాత్రి చిన్న గరుడ వాహన సేవ, గిరి ప్రదక్షిణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ధర్మకర్తల మండల సభ్యులు, అర్చకులు, ఉభయకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మరి ఒక స్థానిక సమాచారం, అనంతసాగరం సోమశిల జలాశయానికి శనివారం ఎగువ ప్రాంతాల నుంచి 631 క్యూసెక్కుల వరద నీరు వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జలాశయంలో 77.988కి 19.312 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 288.858 అడుగుల మేర నీటి మట్టం నమోదైంది. -17, -18 రివర్స్ స్లూయిస్ ద్వారా 50 క్యూసెక్కుల డెల్టాకు విడుదల చేస్తున్నారు. రోజుకు సగటున 130 క్యూసెక్కులు ఆవిరవుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు వివరించారు. మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు విన్నారు. తరువాతిగా కార్యక్రమంలో ప్రకటించిన అంశం ఇప్పుడు మీరు వింటారు. విహారీ, ఈనాటి విహారీ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణం ఉమాదేవి సమేత శ్రీ మహాబలేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం ఇప్పుడు మనం విందాం సింహపురి FM 102.7 MHz.

మీ యాత్ర సహాయకారి. ఆకాశవాణి సింహపురి కేంద్రం సమర్పిస్తున్న విహారీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ విహారీ కార్యక్రమంలో శ్రోతలు దర్శనీయ స్థలాలు, పుణ్యక్షేత్రాలు, వాటి చరిత్ర, ప్రత్యేకత, వాటితో ముడిపడిన అంశాలుంటాయి. ఈ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. ఈనాటి విహారీ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణంలో కొలువై ఉన్న శ్రీ ఉమాదేవి సమేత శ్రీ మహాబలేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం.

శివుడు పంచభూతాత్మకుడు, సమస్త ప్రకృతిలోనూ సకల జీవరాశిలోనూ నిండి ఉంటాడు. ఆయన లేని ప్రదేశమే లేదు. ఈ భూమండలంపై సాక్షాత్తు పరమశివుడు తన ఆత్మలింగ రూపంలో కొలువై ఉన్న ఏకైక క్షేత్రం సాక్షాత్తు గణపతి పార్వతులచే పంచమహాశైవ క్షేత్రాలుగా కీర్తించబడ్డ ఐదు క్షేత్రాలలో

శివుని ఆత్మలింగాన్ని పొందగోరి అకుంఠిత దీక్షతో తపస్సు చేస్తాడు. శివుడిని మెప్పించి ఆత్మలింగాన్ని పొంది లంకకు బయలుదేరుతాడు. ఆత్మలింగ ప్రతిష్ట

లేనందువల్ల ఈ ఆత్మలింగాన్ని ఎక్కువసేపు మోయలేకపోతానని చెప్పి, మోయలేని పక్షంలో తనను 3 సార్లు పిలుస్తానని, రాకపోతే ఆత్మలింగాన్ని భూమిపై పెట్టేస్తానని చెప్తాడు. రావణుడు సరే అని ఒప్పుకుని సంధ్యవార్పుకు వెళతాడు. రావణుడు అలా వెళ్లగానే గణపతి 3 సార్లు పిలిచి రావణుడు రాకపోవడంతో ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమిపైన పెట్టినందుకు కోపంతో గణపతి నెత్తి మీద మొత్తుతాడు. ఆ దెబ్బకి గణపతికి మాడుపై కుంట పడుతుంది. శ్రీ మహావిష్ణువు తన మాయని తొలగించిన వెంటనే సూర్యుడు ఆకాశంలో కనిపిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించి రావణాసురుడు కోపోద్రిక్తుడై తన 2 చేతులతో ఆత్మలింగాన్ని పెకలించడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. శివుని ఆత్మలింగం అక్కడికక్కడే ప్రతిష్ఠితమవుతుంది. వినాయకుడు శివుని ఆత్మలింగాన్ని నేలపై స్థాపించిన ఆ ప్రదేశమే గోకర్ణంగా ప్రఖ్యాతిగాంచింది. శివుని ఆత్మలింగం ఉండడం చేత ఈ గోకర్ణ క్షేత్రాన్ని భక్తులు భూకైలాసంగా భావిస్తారు. ఈ క్షేత్రం దక్షిణ కాశీగా విరాజిల్లుతోంది. త్రేతాయుగ కాలంలో వెలసిన ఈ క్షేత్రం పవిత్ర

రావణ సంహార అనంతరం శ్రీరాముడు ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడి కోటి తీర్థంలో స్నానమాచరించి తీర్థలింగాన్ని ప్రతిష్ఠ చేసి శ్రీ మహాబలేశ్వర స్వామిని అర్చించి బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తిని పొందాడని ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. రావణ సంహార అనంతరం శ్రీరాముడు ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడి కోటి తీర్థంలో స్నానమాచరించి తీర్థలింగాన్ని ప్రతిష్ఠ చేసి శ్రీ మహాబలేశ్వర స్వామిని అర్చించి బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తిని పొందాడని ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రం గంగావళి మరియు అఘనాశిని అనే రెండు పుణ్య నదుల మధ్య ఉండి ఆ రెండు నదుల కలయికతో గోవు యొక్క చెవి ఆకారంలో ఉండడం వల్ల ఈ క్షేత్రానికి గోకర్ణం అనే పేరు వచ్చింది. భక్తులకు స్పర్శ దర్శనాన్ని కలిగించే ఏకైక క్షేత్రం ఈ గోకర్ణ క్షేత్రం. భారతదేశంలో అతి తక్కువ ప్రాచీన శివాలయాల్లో మాత్రమే శివుని యొక్క స్పర్శ దర్శనానికి అనుమతి ఉంటుంది. వాటిలో ఒకటి ఈ గోకర్ణ క్షేత్రం. ఈ క్షేత్రంలో పరమశివుడు మహాబలేశ్వర స్వామిగా స్పర్శ దర్శనం ద్వారా భక్తులను అనుగ్రహిస్తున్నారు. స్పర్శ దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. పురుషులైతే పంచా ధోవతి, స్త్రీలైతే చుడిదార్ లేక చీర ధరించి వెళ్లిన వారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. ఈ ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది. ఈ ఆలయం కదంబ వంశానికి చెందిన రాజా మయూర శర్మచే నిర్మించబడింది. ద్రవిడ శిల్పకళా నైపుణ్యానికి అద్దం పట్టేలా ఉన్న ఈ ఆలయం గ్రానైట్ రాళ్లతో నిర్మించబడి ఉండడం విశేషం. ఈ ఆలయ సందర్శన వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి మే వరకు ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ ఆలయంలోని పూజాదికాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా మహాశివరాత్రి పర్వదినాలలో బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలోని శ్రీ స్వామివారి ఆత్మలింగాన్ని 30 సంవత్సరాలకొకసారి వెలుపలకు తీసి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఆలయ నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. ఈ క్షేత్రంలో ప్రధాన ఆలయానికి ప్రక్కన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఉంది.

1.5 మీటర్ల ఎత్తులో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారు నల్లని వర్ణంతో వెండి తొడుగు ధరించి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ విఘ్నేశ్వర స్వామివారి ఆలయాన్ని చింతామణి గణపతి ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ఇప్పటికీ గణపతి మాడుపై ఉన్న గుంతను మనం గమనించవచ్చు. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా కోటి తీర్థంలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ కోటి తీర్థం మహాబలేశ్వర ఆలయానికి అతి సమీపంలో ఉంది. భక్తులు దీనిని గంగా తీర్థంగా భావిస్తారు. గరుత్మంతునిచే సృష్టించబడిన ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

పిండ ప్రధాన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడి పార్వతీదేవిని ఉమాదేవిగా భద్రకాళిగా పూజిస్తారు. ప్రధాన ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఈ భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంది. ఇంకా ఈ క్షేత్రంలో శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయం, శ్రీకృష్ణుని ఆలయం ఉన్నాయి. ఈ ఆలయాన్ని భక్తులు హరిహరపురమని, శంకరనారాయణ ఆలయమని పిలుస్తారు. ఈ క్షేత్రంలో దాదాపుగా 86 దేవాలయాలున్నాయి.

గోకర్ణం వెళ్లాలనుకునే భక్తులు ముందుగా హుబ్లీకి వెళ్లాలి. హుబ్లీ విమానం, రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. హుబ్లీ నుంచి గోకర్ణానికి నిర్ణీత వ్యవధుల్లో విరివిగా బస్సులు అందుబాటులో ఉన్నాయి. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పనాజీ, బెంగళూరు మరియు మంగళూరు వంటి నగరాల నుంచి నిర్ణీత వ్యవధుల్లో గోకర్ణానికి బస్సులను నడుపుతోంది. కనుక ఈ క్షేత్రానికి సులభంగా చేరుకోవచ్చు.

మనందరి భయాల్ని బాధల్ని దుఃఖాల్ని తొలగించే పార్వతీ హృదయేశ్వరుడైన శ్రీ మహాబలేశ్వర స్వామివారి కృప, కరుణ, కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని ప్రార్థిస్తూ సెలవు.

మీరింతవరకు విహారి కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణం ఉమాదేవి సమేత శ్రీ మహాబలేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తవనం నాగేశ్వరరావు. తరువాతిగా కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని జానపద గేయాలు.

జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు మీరు వింటారు అలనాటి మధుర గీతం.

0: అలనాటి మధుర గీతం శీర్షికన సంసారం ఒక చందరంగం ఈ చిత్రం నుంచి పి సుశీల ఆలపించిన అలనాటి మధుర గీతం విన్నారు. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి. మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెచ్. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయస్థాయి వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. వికసిత భారత్ నిర్మాణంలో సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు.

0: ఆంధ్రప్రదేశ్లో పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2 వారాల పాటు క్రీడాభిమానులకు కనువిందు చేసిన ఆసియా క్రీడల్లో భారతదేశం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. వికసిత్ భారత్ నిర్మాణంలో భౌతిక డిజిటల్ మౌలిక వసతులతో సమానంగా బలమైన సంస్థలు సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసిఎస్ఐ 58వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కార్పొరేట్ గవర్నెన్స్ ను ఆధునిక ఆర్థిక వ్యవస్థకు కనిపించని మౌలిక వసతిగా ఆయన పేర్కొన్నారు. నిరంతర ఆర్థిక ప్రగతికి పెట్టుబడిదారుల విశ్వాసం ఎంతో అవసరమని ఆయన చెప్పారు. సాంకేతిక రంగంలో వేగవంతమైన మార్పుల శకంలోకి భారతదేశం అడుగుపెడుతోందని సిపి రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దేశంలో సుపరిపాలనతో కూడిన కార్పొరేట్ గవర్నెన్స్ అభివృద్దికి ఐసిఎస్ఐ చేస్తున్న కృషిని రాధాకృష్ణన్ ప్రశంసించారు.
1: Today, as a global benchmark for sustainable development, the ICSI ensures that the modern company secretary fosters robust corporate transparency and serves as the backbone of investor confidence in the Indian market.
0: అభివృద్ది చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. వీటితో పాటు సరఫరా వ్యవస్థల స్థిరత్వం, అనుసంధానం అంశాలు మధ్యస్థాయి శక్తులకు ముఖ్యమైన అజెండాగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో ఈరోజు 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో మంత్రి మాట్లాడారు.
2: For emerging and vulnerable powers to cooperate. The world is changing, its agenda is changing, the landscape is changing, the architecture is changing. And I'm very glad today that we have this issue as a starting point before us, because I hope that it would give our gathering a stronger purpose and a clearer direction.
0: ప్రపంచం మారుతోందని దాని అజెండా పరిస్థితులు కూడా మారుతున్నాయని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టత, బలమైన కార్పొరేట్ పనితీరు, నిరంతర పెట్టుబడి కార్యకలాపాల మద్దతుతో కొనసాగుతోందని గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరభ్ గార్గ్ అన్నారు. ఈ పరిస్థితి పలు అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి అంచనాలను ఇటీవల పెంచడంలో ప్రతిఫలిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8% వృద్ధిని నమోదు చేసిన తర్వాత కూడా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగాన్ని కొనసాగించిందని తెలిపారు. మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికలకు బీజేపీ 3 అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 23వ తేదీన జరిగే ఎన్నికల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు చెందిన 5 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. పూణే డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గానికి స్మితా జాదవ్, నాగ్పూర్ డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గానికి సుధాకర్ కోహ్లే, పూణే డివిజన్ ఉపాధ్యాయుల నియోజకవర్గానికి కౌస్తుబ్ గౌడేను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. ప్రస్తుత సభ్యుల పదవీకాలం డిసెంబర్ 6వ తేదీన ముగిసే 5 స్థానాలకు ఈ ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 3 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉత్తరాఖండ్లో త్వరలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికకు దినేష్ ఆర్యను పార్టీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో జరిగే రాజ్యసభ ఉప ఎన్నికకు రుక్మిణీ మల్లిక్ను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఈ 2 పేర్లకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో 10 రాజ్యసభ స్థానాలకు, ఉత్తరాఖండ్లో 1 స్థానానికి ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో 1 రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లా బొర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇండ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈ రోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0

0: హీరో కింద ఆంధ్రప్రదేశ్ కు 3 లక్షల ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన తొలి విడత నిధులను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు అందజేశారు. మొత్తం 3,600 కోట్ల రూపాయల విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇండ్లను మంజూరు చేసిందని తెలిపారు.
1: 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఏక్ నయీ టెక్నాలజీ సే యే మకాన్ హమ్ బనానే వాలే హై జిస్మే సమయ కమ్ లగేగా హమారీ కోషిష్ హోగీ ఇస్ టెక్నాలజీ కో భీ ప్రయోగ్ కే తౌర్ పర్ అప్నా రహే హై కి యే మకాన్ 6 మహీనే కే అందర్ కంప్లీట్ హో ఉస్మే లాగత్ భీ కమ్ ఆయే లేబర్ భీ కమ్ లగే ఔర్ ఉస్మే ఉన్కీ ఏజ్ భీ జ్యాదా హో జ్యాదా సమయ తక్ చలే.
0: సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రేపు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్ కు అధ్యక్షత వహిస్తారు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సూపర్ సీనియర్ పెన్షనర్లు కుటుంబ పెన్షనర్లకు సంబంధించిన 897 ఫిర్యాదులను ఈ పెన్షన్ అదాలత్ లో పరిష్కరిస్తామని సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ తెలిపింది. ఈ ఏడాది మే 13వ తేదీన జరిగిన 16వ పెన్షన్ అదాలత్ విజయాలను వివరించే ఫ్లయర్లను డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేస్తారు. అప్గ్రేడెడ్ ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి స్కిల్లింగ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ పీఎం సేతు పథకం నేటితో 7 ఏడాది పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక మంత్రిత్వ శాఖకు చెందిన పీఎం సేతు పథకాన్ని గత 7 ఏడాది ఇదే రోజు ప్రారంభించారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పాలనా వ్యవస్థను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక వసతులను ఆధునీకరించడం, మారుతున్న ఉద్యోగ విపణి అవసరాలకు అనుగుణంగా డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. అమెరికాతో కొనసాగుతున్న వివాదానికి సైనిక చర్య ఆంక్షలు పరిష్కారం చూపలేవని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి స్పష్టం చేశారు. ఘర్షణలకు ముగింపు పలికేందుకు దౌత్యమే ఏకైక మార్గమని ఆయన అన్నారు. టెహ్రాన్లో ఈరోజు రాయబారులు, వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల సమావేశంలో అరాక్చి మాట్లాడారు. అమెరికా వివేకంతో హేతుబద్ధతతో వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. అమెరికా సైనిక చర్యకు దిగితే గతంతో పోలిస్తే ఇరాన్ మరింత సన్నద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ దేశాలతో కూడిన 7 చమురు పెట్రోలియం ఎగుమతి దేశాలు నవంబర్ నెలకు 2026 సెప్టెంబర్ ఉత్పత్తి కోటాలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించాయి. ఈ రోజు జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రపంచ చమురు మార్కెట్ పరిస్థితులు, భవిష్యత్ అంచనాలను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒపెక్ ప్లస్ దేశాలు నెలవారీ సమావేశాలను కొనసాగిస్తాయి. తర్వాతి సమావేశం నవంబర్ 1వ తేదీన జరుగుతుంది. క్రీడాభిమానులకు గత 2 వారాలుగా కనువిందు చేసిన ఆసియా క్రీడలు నాగోయా నగరంలోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో అధికారికంగా ముగిశాయి. 43 క్రీడాంశాల్లో 2 వారాలకు పైగా సాగిన ఉత్కంఠభరిత పోటీలు ముగిసినట్టు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆసియా స్థాయి క్రీడా పోటీల్లో మరో చిరస్మరణీయమైన అధ్యాయం ముగిసింది. తొలి ఆసియా క్రీడల్లో ఉపయోగించిన సంప్రదాయ జ్యోతి పతాకాన్ని తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే ఖతార్ ప్రతినిధులకు అప్పగించారు. మొత్తం పతకాల పట్టికలో భారతదేశం 4వ స్థానంలో నిలిచింది. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించింది. ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచిన భారత జట్టుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత భారత్ నిర్మాణంలో సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. అభివృద్ది చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2 వారాల పాటు క్రీడాభిమానులకు కనువిందు చేసిన ఆసియా క్రీడల్లో భారతదేశం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు మీరు వింటారు పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మీరు వింటారు మునగాకు వల్ల ప్రయోజనాల గురించి. కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారి ప్రసంగం. అనంతరం పొలం కబుర్లు, జానపద గేయాలు వింటారు. ముందుగా విందాం ప్రకటించిన అంశం.
1: అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజాత. నేను కృషి విజ్ఞాన కేంద్రంలో గృహ విజ్ఞాన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేయుచున్నాను. ప్రస్తుతం చర్చించే అంశం ఏంటంటే మునగాకుతో మంచి లాభాలు అనే అంశంపై మాట్లాడుకుందాము. ప్రతినిత్యం మన చుట్టూ ఎన్నో రకాల మొక్కలు, చెట్లు చూస్తూ ఉంటాము. వాటిలో కొన్ని మనకు ఆహారాన్ని అందిస్తాయి, మరికొన్ని చూసినట్లయితే ఔషధ గుణాలు కలిగి ఉంటాయి, ఇంకొన్ని పశువులకు మేతగా ఉపయోగపడతాయి. అయితే ఒకే చెట్టులోని ఆకులు, కాయలు, పువ్వులు, విత్తనాలు, బెరడు ఇలా అనేక భాగాలు మనకు ఉపయోగపడేలా ఉండే మొక్కలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి బహుళ ప్రయోజనకరమైన మొక్కలు మునగ చెట్టు ఒకటిగా చెప్పుకోవచ్చు. మన గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి ఇంటి పరిసరాల్లో కనిపించే మునగ చెట్టును చాలా మంది సాధారణ కూరగాయల చెట్టుగానే భావిస్తారు. కానీ మునగాకు, మునగకాయ, మునగ పువ్వులు, మునగ విత్తనాలు ఇలా మునగలోని ప్రతి భాగానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉపయోగం ఉంది. దీంట్లో ఉండేటువంటి పోషక విలువలు వీటిని చూసినట్లయితే ఎంతో విలువైనదిగా మనం చెప్పుకోవచ్చు. అందుకే ప్రత్యేకంగా మనము ఈ మునగాకుతో ఎన్ని మంచి లాభాలు ఉన్న అంశంపై మాట్లాడుకుందాము. మన పూర్వీకులు ఇంటి ఆవరణలో మునగ చెట్టును పెంచుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట. అవసరమైనప్పుడు చెట్టు నుంచి ఆకులు కాని లేదా మునగకాయలు గాని కోసుకొని వివిధ రకాలైనటువంటి వంటల్లో, అంటే మునగాకు పప్పు గాని, కూరలు కాని, పచ్చడి, వేపుడు ఇలా మొదలైన వంటల్లో వాడుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట. అయితే ఆధునిక జీవన శైలితో ప్యాకేజ్డ్ ఫుడ్స్ కాని, ప్యాకేజ్ ఫాస్ట్ ఫుడ్స్ పెరగడంతో ఇలాంటి సాంప్రదాయ పోషక ఆహారాలకు మనం కొంత దూరం అవుతున్నామని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితిలో అందుబాటులో ఉండేటువంటి స్థానికంగా లభించేటువంటి ఆహార వనరులను తిరిగి మన ఆహారంలోకి తీసుకురావడం చాలా అవసరం అని చెప్పచ్చు. ఫస్ట్ మనం చూసినట్లయితే మునగాకు ఎందుకు అంత ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే మునగాకు అనేది ఒక ఆకుకూర. అలాగే ఇందులో ఎక్కువ ప్రోటీను, ఫైబర్, వివిధ రకాలైనటువంటి విటమిన్లు, ఖనిజ లవణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. ముఖ్యంగా మన ఆహారంలో ఆకుకూరలకు ఉన్న ప్రాధాన్యత మునగాకు కూడా వర్తిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, మునగాకు ఏదైనా వ్యాధికి మందు కాదు. ఇది సమతుల ఆహారంలో ఒక పోషకమైనటువంటి ఆహార పదార్థంగా మాత్రమే ఉపయోగించుకోవాలి. ఒకే ఒక ఆహార పదార్థాన్ని ఎక్కువగా తీసుకోవడం కంటే కూడా వివిధ రకాలైనటువంటి కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, ధాన్యాలు, పండ్లు, పాలు లేదా ప్రత్యామ్నాయ ఆహారాలతో కలిపి సమతుల ఆహారం తీసుకోవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. మునగాకుని మనం పోషకాల నిలయంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన శరీరానికి కావలసినటువంటి శక్తి మాత్రమే కాకుండా ఎదుగుదలకు, కణజ నిర్మాణము, అలాగే రోగనిరోధక వ్యవస్థ, ఎముకల ఆరోగ్యం, రక్తం తయారీ వంటి అనేక ప్రక్రియలకు వివిధ పోషకాలు అనేటివి ఎంతో అవసరం అని మనకందరికీ తెలిసిందే. ఆకుకూరలు ఈ పోషకాలను అందించడంలో ముఖ్యమైన పాత్రను వహిస్తాయి. అలాగే మునగాకులో కూడా అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు మునగాకులోని ఆకుపచ్చ రంగు వెనుక ఉండే సహజ వర్ణ ద్రవ్యాలు, అలాగే వివిధ సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు మన ఆహారానికి విలువను పెంచుతాయి. అందువల్ల మన ఇంటి తోటలో లేదా పెరటిలో ఒక మునగ చెట్టు ఉంటే అవసరానికి అనుగుణంగా తాజా ఆకులను తీసుకుని వంటల్లో వినియోగించుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మునగాకును ఏ విధంగా తీసుకుంటే మంచిది. అందరూ అంటూ ఉంటారన్నమాట మునగాకంటే చాలా మంచిది, ప్రతిరోజు తీసుకుంటే మంచిది అని. సో ఎలా తీసుకుంటే మంచిది అంటే మొదట తాజా శుభ్రమైన ఆకులను ఎంపిక చేసుకుని ఆకులపై ఉండే దుమ్ము లేదా మట్టి, ఇతర మలినాలు ఉంటే నీటితో బాగా కడిగి అవసరమైతే కొద్దిసేపు శుభ్రమైన నీటిలో ఉంచి మరలా కడిగి ఉపయోగించుకోవాలి. అలాగే పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడక

లేకపోతే వారి వయసుకు తగిన విధంగా మునగాకును వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలు అంటే చపాతీలో కానీ లేకపోతే స్నాక్స్ రూపంలో కానీ వాళ్ళకి ఆహారంలో కలిపి ఇవ్వవచ్చును. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కువ తింటే ఎక్కువ ప్రయోజనం అనే భావన సరైంది కాదు. మునగాకును కూడా సాధారణ ఆకుల మాదిరిగానే తగిన పరిమాణంలో ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో మునగాకు లభించిన సమయంలో మనము మునగాకు పొడి కూడా తీసుకొని వాడుకోవచ్చు. మునగాకు పొడిని కూడా మామూలుగా ఆకులు ఏ విధంగా వినియోగిస్తామో అదే విధంగా పప్పులు కానీ చట్నీలు అలా వాటిని కలిపి వినియోగించుకోవచ్చు. మునగాకు ద్వారా మనకి ఏ విధమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది అంటే దీంట్లో ఉండేటువంటి పోషకాలు మన రోజువారీ ఆహారాన్ని మరింత పోషకంగా మార్చడానికి సహాయపడతాయి. ముఖ్యంగా దీంట్లో ఉండేటువంటి పీచు పదార్థం ఉండేటువంటి ఈ ఆహారాలు జీర్ణ వ్యవస్థకు ఉపయోగకరంగా ఉంటాయి. ఆకుకూరల్లో ఉండే వివిధ విటమిన్లు ఖనిజాలు శరీర సాధారణ విధులకు అవసరం కాబట్టి మునగాకులో యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఇవి శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి సంబంధించినటువంటి ప్రక్రియల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి. సో మనం మునగాకుని తీసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే మధుమేహం ఉన్నవారు కూడా మునగాకును సాధారణ కారకూరగా ఆహారంలో చేర్చుకోవచ్చు. అయితే మునగాకు తింటే మధుమేహం పూర్తిగా తగ్గిపోతుంది అని భావించడం కరెక్ట్ పద్ధతి కాదండి. మధుమేహం ఉన్నవారు వైద్యులు సూచించిన మందులు ఆహార నియమాలు వ్యాయామం కొనసాగిస్తూ మునగాకును సమతుల ఆహారంలో భాగంగా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రక్తపోటు కొలెస్ట్రాల్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా మునగాకును మందుగా కాకుండా ఒక పోషక ఆహారంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మహిళల ఆరోగ్యంలో కూడా ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే ఇప్పుడు మన కుటుంబాల్లో ఉండే మహిళలు ఇంటి పనులు వ్యవసాయ పనులు ఉపాధి పనులు ఇలా అనేక బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. వారికి పోషకాహారం అనేది చాలా అవసరంగా ఉంటుంది. ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నపిల్లలు వృద్ధులు మొదలైన వర్గాలకు చెందిన వాళ్ళు ఆహారంలో మార్పులు చేసే ముందు దానికి సంబంధించినటువంటి నిపుణులు లేదా వైద్యుల సలహాలు తీసుకోవడం అనేది మంచిదని చెప్పుకోవచ్చు. పిల్లల పెరుగుదలకు సమతుల ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా అవసరము. మునగాకును ఇంతకు ముందు చెప్పినట్లు వాళ్ళు తినే విధంగా వాళ్ళు ఇష్టపడే రూపంలో మనము అంటే పప్పు రూపంలో కావచ్చు లేకపోతే చపాతీలో కలిపి ఇవ్వచ్చు లేదా దోశపిండలో కలిపి ఇవ్వడం ఇలా రకరకాలైనటువంటి ఆహార పదార్థాల్లో మనం ఈ మునగాకును వినియోగించి ఇవ్వడం అనేది సరైన పద్ధతిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మునగాకు సాగును ఎలా చేయొచ్చు అంటే మునగ చెట్టు ప్రత్యేకత ఏంటంటే ఇది పెద్ద స్థాయిలో మాత్రమే సాగు చేయాల్సిన అవసరం లేదండి. ఇంటి పరిసరాల్లో కూడా ఒకటి లేదా రెండు మొక్కలను పెంచుకోవచ్చు. మన ప్రాంత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మునగను పెంచుకోవచ్చు. సరైన నేల నీటి సదుపాయము సూర్యకాంతి తగిన సంరక్షణ ఉంటే మునగ చెట్టు మంచి పెరుగుదల చూపిస్తుంది. మునగ చెట్టును ఇంటి తోటలో పెంచడం వల్ల మన కుటుంబానికి అవసరమైనప్పుడు తాజా ఆకులు కాయలు అనేది అందుబాటులో ఉంటాయి. ఇది మునగాకు ఒక మానవులు వినియోగానికే కాకుండా పశువుల దాణాలో కూడా వినియోగించుకోవచ్చు. ఏ విధంగా అంటే మునగాకులను పశువుల దాణాలో ఒక భాగంగా వినియోగించడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. అయితే పశువులకు మునగాకులు మాత్రమే దానాగా ఇవ్వకూడదండి. పశువుల వయసు జాతి పాల ఉత్పత్తి శారీరక పరిస్థితి ఆధారంగా పచ్చిమేత లేదా ఎండుమేత పశువుల దానా ఖనిజ మిశ్రమాలు మొదలైన వాటితో బ్యాలెన్స్డ్ గా దీన్ని కూడా అందించాల్సి ఉంటుంది. దీనికి ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే స్థానిక పశు వైద్య నిపుణులను కూడా సంప్రదించవచ్చు. అలాగే మునగాకును మనము మంచి పోషకాహారంగా తీసుకొని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంగా కాకుండా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి మంచి ఎంటర్ప్రీనర్స్ గా డెవలప్ అయ్యేదానికి కూడా ఎక్కువగా అవకాశాలు అనేవి ఉన్నాయి. అది ఎలా అంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో టైం లేకపోవడం వల్ల కావచ్చు అవైలబిలిటీ లేకపోవడం వల్ల కావచ్చు మునగాకు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు పొడి రూపంలో తీసుకుంటూ ఉన్నారు. సో కాబట్టి మహిళలు స్వయం ఎస్హెచ్ఈ ఉమెన్ ఇది ఒక స్వయం ఉపాధి కార్యక్రమంగా చేపట్టవచ్చు. ఒక గ్రూప్ గా మునగ ఆకులను సేకరించి వాటిని నిర్ణీత పద్ధతిలో బాగా నీట్ గా క్లీన్ చేసి వాటిని డైరెక్ట్ ఎండలో కాకుండా చల్లటి ప్రదేశంలో అంటే
నీడగా ఉండే చోట ఆరబెట్టవచ్చు, లేదా సరైన టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తూ సోలార్ డ్రయర్స్ లో

0: కూడా మనం వీటిని ఎండబెట్టచ్చు అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల వీటిలో ఉండేటువంటి పోషక విలువలు అనేవి మనకు పాడవకుండా ఉంటాయి. అదేవిధంగా దీన్ని మార్కెటింగ్ చేసేటప్పుడు బాగా శుభ్రంగా నాణ్యతను మెయింటైన్ చేస్తూ దీనికి కావలసినటువంటి సరైన ప్యాకేజింగ్ అలాగే మనము ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేషన్ మెయింటైన్ చేస్తూ మంచి బ్రాండింగ్ లేబులింగ్ కానీ తయారు చేసి మార్కెట్లో అమ్మడం ద్వారా మనం అదనపు ఆదాయం అనేది సంపాదించుకోవచ్చు. ఈ మునగాకు పొడి కాకుండా దీనితో వివిధ రకాలైనటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులు, అంటే మునగాకు బిస్కెట్స్ రూపంలో కావచ్చు లేకపోతే చిరుధాన్యాలతో కలిపి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం, మునగాకు కారం పొడి తయారు చేయడము, లేదా దీనితోనే వివిధ రకాలైనటువంటి సౌందర్య ఉత్పత్తులు, ఉదాహరణకు మునగాకులో సహజంగా ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉండడం వల్ల దీనిని ఏంటంటే సౌందర్య ఉత్పత్తులు తయారు చేయడంలో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ పొడిని ఉపయోగించి ఫేస్ ప్యాక్లు కానీ లేకపోతే హెర్బల్ పౌడర్ మిశ్రమాలు వంటి ఉత్పత్తులు కూడా కొంతమంది తయారు చేస్తూ ఉన్నారు. దీని ద్వారా కూడా మనం ఎంటర్ప్రీనర్స్ గా డెవలప్ అవ్వచ్చు. అయితే చర్మంపై ఉపయోగించే ఉత్పత్తులకు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి వ్యక్తి చర్మ స్వభావం ఒకేలా ఉండదు కాబట్టి ఏదైనా కొత్త ఉత్పత్తిని నేరుగా పెద్ద ప్రాంతాల్లో ఉపయోగించకుండా ముందుగా చిన్న ప్రాంతంలో పరిశీలించడం అనేది మంచిది. తర్వాత అది సక్సెస్ అయిన తర్వాత పెద్ద స్థాయిలో తయారు చేసి దానికి స్టాండర్డైజేషన్ చేసి మనం మార్కెట్లో మన ప్రోడక్ట్ ని సేల్ అనేది చేసుకోవచ్చు. అలాగే మునగ విత్తనాలను తీసుకున్నట్లయితే మునగ చెట్టులో ఆకులతో పాటు విత్తనాలు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ అనేది ఉంది. దీంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. మునగ విత్తనాల నుంచి నూనెను కూడా పొందవచ్చు. అయితే విత్తనాలు లేదా నూనె ఆహారంగా లేదా ఆరోగ్య ఉత్పత్తిగా వినియోగించేటప్పుడు మనం ఖచ్చితంగా నాణ్యత, శుద్ధి, సరైన ప్యాకింగ్ అనేది చాలా ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఏంటంటే ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి ఏ పరిమాణంలో అయినా కూడా సురక్షితంగా ఉంటుంది అనే భావన సరైనది కాదు. సహజ పదార్థాలు కూడా సరైన మోతాదు, సరైన వినియోగ విధానం అనేది అవసరంగా ఉంటుంది. అలాగే మునగాకును ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇది మంచి ప్రయోజనకరమైన కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే రోడ్డు పక్కన గాని మురుకు కాలువల దగ్గర గాని కాలుష్య ప్రాంతాల్లో గాని పెరిగే ఆకులను ఆహారంగా ఉపయోగించకూడదు. రెండవది ఏంటంటే పురుగు మంతులు ఉపయోగించినటువంటి పంటల నుంచి తీసే ఆకులు సేకరించేటప్పుడు జాగ్రత్తగా వినియోగించుకోవాలి. మూడోది ఏంటంటే ఆకులను బాగా కడిగి మాత్రమే వంటకు వినియోగించాలి. పాడైనవి లేదా ఫంగస్ పట్టిన ఆకులను వినియోగించకూడదు. అలాగే మునగాకు పొడి తయారు చేసేటప్పుడు కూడా తేమ మిగిలితే ఫంగస్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే నిల్వ చేయాలి. ఇంకా ఫైనల్ గా చూసినట్లయితే గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు, చిన్న పిల్లలు లేదా ఏదైనా ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అధిక పరిమాణంలో మునగాకు పొడి లేదా సప్లిమెంట్ ని తీసుకునే ముందు నిపుణుల సలహా అనేది తీసుకోవడం అనేది మంచిది. ఇది మన మునగ చెట్టు అనేది ఒక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా తోడ్పాటు అందిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతాల్లో మునగ అనేది చాలా విరివిగా లభిస్తూ ఉంటుంది. అంటే మార్కెట్ లో మనకి లభించేటువంటి ధర కన్నా కూడా గ్రామీణ ప్రాంతాల్లో అతి సులభంగా చాలా చౌక ధరలో మనకు లభిస్తూ ఉంటుంది కాబట్టి దానిని తీసుకొని మనం ఒక వ్యాపారంగా చేసుకోవడం వల్ల కూడా మంచి అదనపు ఆదాయం అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు ఉండడం వల్ల మునగ చెట్టుని ఒక మనం కల్ప వృక్షంగా కూడా భావించవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి అంటే కనీసం వారంలో 2 సార్లు అయినా సరే మనం మునగాకును వినియోగించుకోవడం ద్వారా దాంట్లో ఉండేటువంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలను మనం తీసుకొని మంచి హెల్త్ బెనిఫిట్స్ ని పొందవచ్చని ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఆకాశవాణి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
1: మునగాకు వల్ల ప్రయోజనాలు ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారి ప్రసంగం విన్నారు. తరువాతిగా కార్యక్రమంలో విందాం పొలం కబుర్లు.

ఆధునిక వ్యవసాయ పరికరాలలో మరి ఒక పరికరం వరి డ్రమ్ సీడర్. వరిని నాట్ల పద్ధతిలో సాగు చేయడం వలన రాష్ట్రంలో సాధారణం. కాకపోతే ఈ పద్ధతికి ఎక్కువ కూలీల ఆవశ్యకత ఎంతైనా అవసరం. రోజు రోజుకు పెరుగుతున్న వ్యవసాయ కూలీల కొరత వల్ల నాట్ల సమయంలో రైతాంగం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా ఇబ్బందుల నుండి బయటపడేందుకు ప్రత్యామ్నాయంగా వరి గింజలను సాళ్లలో నేరుగా విత్తడానికి రైతాంగం సుముఖత చూపుతున్నారు. ఇలా సాళ్లలో మొలక ఎత్తిన వరి గింజలను నాటేందుకు డ్రమ్ సీడర్ను చాలా సమర్థవంతంగా వాడవచ్చు. ఈ డ్రమ్ సీడర్ను మొట్టమొదటిగా అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ ఐఆర్ఆర్ఐ వారిచే రూపొందించబడినప్పటికీ దానిపై పరిశోధనలను జరిపి దీనిని ఫైబర్ ప్లాస్టిక్ తో రూపొందించి తగువైన చక్రాలను అమర్చి దమ్ము చేసిన పొలంలో కూడా అతి సులభంగా ఆడ కూలీలు సైతం లాగేందుకు వీలుగా నిర్మించబడింది. ఈ డ్రమ్ సీడర్ ద్వారా ఒకేసారి 8 వరుసల్లో సాళ్ల మధ్య 20 లేదా 25 సెంటీమీటర్ల దూరంలో విత్తేందుకు వీలవుతుంది. ఈ డ్రమ్ సీడర్ నందు 4 స్థూపాకారపు డబ్బాలను మధ్య భాగంలో తిరిగే షాఫ్ట్ కు అమర్చి ఈ షాఫ్ట్ కు ఇరువైపులా చక్రాలను అమర్చబడి ఉంటుంది. మనం నాటాలనుకున్న వరి విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి 12 గంటలు మండెకట్టి గింజల నుండి మొలక ఆరంభ దశలో పరికరానికి అమర్చిన 4 డబ్బాల్లో నింపాలి. ఇలా డబ్బాలను 3/4 వరకు నింపి పరికరాన్ని ముందుగా దమ్ము చేసి చదును చేసి పొలంలో చక్రాల సహాయంతో పరికరానికి అమర్చిన చేతిపీడి సహాయంతో లాగడం వలన చక్రాలు తిరిగి డబ్బాలో తిరిగి డబ్బాలకున్న రంధ్రాల ద్వారా పొలంలో వరుసగా పడుతుంది. ఈ వరుసలు పాడవకుండా పొలంలో వారం వరకు పలుచటి నీరు మాత్రమే పెట్టాలి. ఇలా పొలంలో నీరు పలుచగా ఉండడం వలన కలుపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడం వలన కలుపు మందును తగు మోతాదులో అంటే 5 నుంచి 6 రోజుల్లో వాడడం వలన సమర్థవంతంగా కలుపును నివారించవచ్చు. డ్రమ్ సీడర్ను లాగడానికి ఒకరు విత్తనం అందించడానికి అవసరం కావడం వలన వరి నాటే ఖర్చు బాగా తగ్గి సుమారు 1500 నుండి 2000 వరకు ఆదా చేయవచ్చని పరిశోధనల ద్వారా నిరూపితమైంది. ఈ డ్రమ్ సీడర్ను ఉపయోగించి రోజుకు 2 నుంచి 3 ఎకరాల వరకు నాటవచ్చు. అంతేగాక నాట్లు వరుసల్లో వేయడం వలన వరుసల మధ్యలో కలుపు తీసేందుకు కోనో వీడర్ను సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. ఈ విధానంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొలం చదునుగా ఉండి తక్కువ తడి పొలమంతా పెట్టేందుకు వీలై ఉండాలి. మరియు డబ్బాల్లో నుండి గింజలు సక్రమంగా రాలేందుకు వీలుగా మొలక ఎక్కువ పొడవు లేకుండా జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. ఆధునిక వ్యవసాయ పరికరాలలో వరి నాటే యంత్రాల గురించి తెలుసుకుందాం. వరి సాగు చేసే రైతాంగం వరి నారును నారుమడి నుండి తీసి తిరిగి ప్రధాన పొలంలో నాటడానికి కావలసిన వ్యవసాయ కూలీలు దొరకక సరైన సమయంలో నాట్లు వేయలేక చాలా ఇబ్బందులకు గురై నాట్లను ఇబ్బందికరంగా ముగుస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణం వరి నాట్లు వేయడం శ్రమతో కూడుకున్న పని మరియు బురదలో చేయవలసిన పని. మారుతున్న జీవన శైలి, పెరుగుతున్న ఆర్థిక స్థితిగతులు వరి నాట్లు నాటేటువంటి పనులను చేపట్టడానికి సుముఖతను చూపడం లేదు. ఇందుకు ప్రత్యామ్నాయంగా వరి నాటే యంత్రాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యంత్రాలను 25 సంవత్సరాల ముందన్నే ప్రవేశపెట్టినప్పటికీ మన రాష్ట్రంలో అంతగా రైతు ఆదరణ పొందలేదనే చెప్పుకోవచ్చు. ఈ వరి నాటే యంత్రము యాంత్రీకరణలో ముందంజ వేసిన పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో అనేక పరిశోధనలు చేసినప్పటికీ ప్రాచుర్యం మాత్రం అంతంత మాత్రమే. కాకపోతే ఇప్పుడు మన దేశంలో తలెత్తిన వ్యవసాయ కూలీల కొరతను రైతాంగాన్ని ఈ నాట్ల యంత్రాల వైపు చూసేలా చేస్తుంది. ఈ వరి నాటు యంత్రంలో ముఖ్యమైనది నారు పెంచడం. ఈ నారును ప్లాస్టిక్ ప్రత్యేక ట్రేలలో గాని లేదా నిర్ధారించిన పద్ధతుల ద్వారా మాత్రమే పెంచిన నారును యంత్రం ద్వారా నాటేందుకు వీలవుతుంది. ఈ నారును నారుమడిలో కూడా ప్లాస్టిక్ షీట్ను పరిచి దానిపై పలుచగా మట్టిని వేసి దానిపై మొలకెత్తిన వరి విత్తనాలను చల్లి పలుచగా నీరుతో తడపడం వలన నారును పెంచవచ్చు. ఇలా 15 నుంచి 20 రోజులు నారును అంటే 12 నుంచి 15 సెంటీమీటర్లు పెరిగిన తరువాత ట్రే కొలతలకు అనుగుణంగా కత్తిరించి యంత్రం ద్వారా సమర్థవంతంగా ఈ ప్లాస్టిక్ ఫిల్మ్పై పెంచడంలో ఇబ్బందులతో పాటు మట్టి మందము, విత్తనం సాంద్రత సరిసమానంగా ఉండేటట్లు చేయడం చాలా కష్టమైన పని. దీనికి ప్రత్యామ్నాయంగా ట్రే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పద్ధతిలో ప్లాస్టిక్ ట్రేలో సుమారు 600 గ్రాముల మట్టిని నింపి ఆపై విత్తనాన్ని పరిచి ఆపై మట్టి మరియు ఎక్కువ పశువుల ఎరువు లేదా
వర్మి కంపోస్ట్ వేయడం, ఆపై నీరు చిలకరించడం వరకు ఒకే కన్వేయర్ యంత్రం ద్వారా నిర్వర్తించవచ్చు. ఇలాంటి 80 ట్రేలు ఒక ఎకరా పొలానికి కావాల్సి ఉంటుంది. ఈ ట్రేలను పొలంలో ఒక మూలన పలుచటి నీటిని కట్టి దాంట్లో ఉంచి 15 నుంచి 20 రోజులు పెంచి నారును యంత్రం ద్వారా సమర్థవంతంగా నాటుకోవచ్చు. నారు నాటేందుకు ముందు పొలాన్ని బాగా దమ్ము చేసి చదును చేసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాక పొలాన్ని ఆరబెట్టాలి. నాటే ముందు పలుచగా నీరు పెట్టడం వల్ల వరి నారు నాటే యంత్రం సులువుగా నడిపేందుకు వీలవుతుంది. ఈ యంత్రం ద్వారా నాటినప్పుడు 8 సార్లలో ఒకే మారు నాటడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకించి అమర్చిన వేళ్ల లాంటి అమరిక ట్రే నుండి నారును తీసి పొలంలో నాటడం జరుగుతుంది. ఇకపోతే సాళ్లలో నాటుకు నాటుకు మధ్య సుమారు 14 నుంచి 23 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ నాట్లు పడే లోతును గమనించి మనకు కావలసిన విధంగా నేలను బట్టి లోతు మార్చుకునేందుకు వీలవుతుంది. ఈ యంత్రం ద్వారా రోజుకు 2 నుంచి 6 ఎకరాలు వరి నాట్లను వేసుకోవచ్చు. వ్యవసాయ కూలీల ఖర్చు సుమారు 45% తగ్గుతుంది. దీని ఖరీదు సుమారు 2,75,000 నుంచి 18 లక్షల వరకు ఉంటుంది. కాబట్టి నాటే యంత్రం వాడేందుకు ఉన్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సామూహికంగా ఒక గ్రామంలో 1 లేదా 2 యంత్రాలను ఉంచుకుని వాడడం ఎంతైనా ఆదాయకరం. అంతర కృషికి వాడే పనిముట్ల గురించి తెలుసుకుందాం. పంట ఏదైనా అంతర కృషి చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఇలా అంతర కృషి చేయడం వల్ల పంట పొలంలో కలుపు నివారించడమేగాక మొక్క వేళ్ల దగ్గర నేలను గుల్లబారే విధంగా చేసి తద్వారా వేళ్లు గాలిని పీల్చుకోవడమే కాక బాగా లోపలికి ప్రాకి భూమి లోపల పొరలలోని నీటిని సమర్థవంతంగా పొందుతుంది. అంతేకాక మెట్ట సేద్యంలో అయితే భూమి లోపలి పొరల నుండి సన్నటి నీటి రంధ్రాల ద్వారా నీరు వాతావరణంలోకి కలుస్తుంది. ఈ విధంగా నష్టపోయే నీటిని అంతర కృషి ద్వారా అరికట్టవచ్చు. రైతాంగం పలు విధాలుగా అంతర కృషిని చేస్తారు. అనగా చేతి తొలిక నుండి ట్రాక్టర్ వరకు ఉపయోగించి చేస్తారు. ఈ అంతర కృషి సులభతరం చేయాలంటే విత్తనాన్ని సాళ్లలో విత్తాలి. అప్పుడే ఈ అంతర కృషిని యాంత్రీకరణ చేసేందుకు వీలవుతుంది. వీటి యంత్రాలలో ముఖ్యమైనవి అంతర కృషికి వాడే పనిముట్లలో లాంగ్ హ్యాండల్ వీడర్ గురించి తెలుసుకుందాం. స్టార్ వీడర్, సింగిల్ బ్లేడ్ వీడర్, కోనో వీడర్, రోటరీ వీడర్ వీటిల్లో ముఖ్యమైనవి. ఈ పరికరాలు నిలుచున్న భంగిమలో ఉండి సాళ్ల మధ్య కలుపును తీయడమే కాక మొక్కల వేళ్ల మధ్య నేల గుల్లబారే విధంగా చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడినవి. దీనితో ఎన్నో రకాల కర్రులను ఉపయోగించి వాడుకోవచ్చు. ఈ స్టార్ వీడర్ 2 పళ్ళ చక్రాలను చట్రంలో అమర్చి దీనికి పొడుగాటి చేతిపిడిని నిలబడి ఉపయోగించే వీలుగా రూపొందించి ఉంటారు. ఇలా నిలుచున్న భంగిమలో పని చేయడం వలన పనికి కావలసిన శ్రమ అతి తక్కువ అవసరం ఉంటుంది. అంతేగాక ఒక మనిషి దీని సహాయంతో రోజుకి 0.25 నుంచి 0.4 ఎకరాలు అంతర కృషి సమర్థవంతంగా చేసుకోవచ్చు. అంతేగాక వంకుని తొలికతో చేసే శ్రమను పోలిస్తే సుమారు 50% తక్కువ శ్రమతో పూర్తి చేసుకోవచ్చు. ఎడ్లతో నడిపే అంతర కృషికి ఉపయోగపడే యంత్రాల గురించి తెలుసుకుందాం. మొదటిగా గుంటూరు, ఒంగోలు నాగల గురించి తెలుసుకుందాం. ఇది ఎడ్ల సహాయంతో పనిచేసే అంతర కృషికి గాను రూపొందించిన పరికరం. దీనిలో 3 కర్రులు ఒక చట్రానికి బిగించి ఈ చట్రము 2 చక్రాలపై అమర్చి ఎద్దులు సులువుగా లాగేందుకు వీలుగా నిర్మించారు. ఈ కర్రులు అడుగు భాగంలో బాతు కాలిని పోలి మట్టిని కదిపి కలుపు మొక్కలు పెకిలించే విధంగా ఉంటుంది. ఈ కర్రుల మధ్య దూరం పంట సాళ్ల మధ్య దూరాన్ని బట్టి మార్చుకునేందుకు వీలుగా రూపొందించి ఉంటారు. ఈ కర్రుల మధ్య చట్రం చక్రాలపై ఆధారపడి నడపడం వలన ఎద్దులకు శ్రమ చాలా తక్కువ. ఈ పరికరంతో సుమారు గంటకు 0.36 నుంచి 0.4 ఎకరాలు అంతర సేద్యం చేసుకోవచ్చు.

0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై. ఇప్పుడు చిత్రసీమలో సినీ గీతాలు వింటారు. సినీ గీతాలను వినబోయే ముందు ఒక ప్రకటన.
1: దిగు గారు, 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
2: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
1: అవునా? ఎందుకు?
2: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
1: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
3: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
1: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
4: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
0: మీరు వింటారు చిత్రసీమలో సినీ గీతాలు. ముందుగా క్షేమంగా వెళ్లి లాభంగా రండి ఈ చిత్రం నుంచి మనో చిత్ర బృందం ఆలపించినటువంటి ఈ సినీ గీతం.

మీరు వింటున్నారు చిత్రసీమలో సినీ గీతాలు, సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెచ్ పై. తరువాతిగా కొన్ని ప్రకటనలు విందాం.

0: ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చవక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 8700014242 870001442.
1: ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం, ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
2: తర్వాతిగా చిత్రసీమలో మీరు వినబోయే ఈ పాట పెద్ది చిత్రం నుంచి మోతీ చౌహాన్ ఆలపించినటువంటి ఈ సినీ గీతం.

చిత్రసీమలో చివరిగా వినబోయే ఈ పాట చంద్రలేఖ చిత్రం నుంచి సినీ గీతం అనేది ఇప్పుడు వినేసిద్దాం. పాడినటువంటి వారు సుజాత సౌమ్య.

చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో దార్శనిక భారత్ స్వర్ణయుగానికి చేరువలో దార్శనిక భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి దార్శనిక భారత్ స్వర్ణయుగానికి చేరువలో దార్శనిక భారత్ ఈ అంశం గురించి ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో దార్శనిక్ భారత్ లో భాగంగా డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారు గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే వీరు ఎన్నో అవార్డులు వీరిని వరించాయి. ఒక సరస్వతి పుత్రునిగా వీరు కర్నూలులో పేరుగాంచారు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తర్వాత గిన్నీస్ వరల్డ్ రికార్డు హోల్డర్, తర్వాత నోబెల్ వరల్డ్ రికార్డు హోల్డర్, తర్వాత లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్, తర్వాత యుఎన్ఓ సర్టిఫైయర్ కూడా వీరున్నారు. మరి ఇన్ని అవార్డ్స్ ఎన్నో సొంతం చేసుకున్న వారు ఈ మన స్టూడియోకి రావడము చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ముఖ్యంగా పుష్కర కాలం

0: ప్రభుత్వంలో ఎన్నో విజయవంతమైన పథకాలు మన ప్రభుత్వం చేపట్టింది. దార్శనిక్ భారత్ రూపంలో మనము ఎన్నో విజయవంతమైన వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టాము. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 2047లో దార్శనిక్ భారత్ 2047 అనే భావంతో భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 100 సంవత్సరాలు చేసుకునే నాటికి అభివృద్ధి చెందిన ఆత్మ నిర్భరమైన సమగ్ర సమానత్వం కలిగిన ఇంకా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచే భారతదేశాన్ని నిర్మించాలనే దీర్ఘకాలిక దృష్టితో మన ప్రధానమంత్రి గారు ఎన్నో సంస్కరణలను చేపట్టారు. దాంట్లో భాగంగా కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా విద్య, వైద్య, విజ్ఞానం, సాంకేతిక, వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం, ఇంకా సాంస్కృతిక విలువలు వంటి అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యాన్నితో మన ప్రధానమంత్రి ముందరికి వెళ్తున్నారు. ఇక ముందుగా అండి, నాగస్వామి నాయక్ గారు, దార్శనిక్ భారత్ అంటే ఏంటో మా శ్రోతలకు తెలియజేస్తారా?
1: మంచిదండి. దార్శనిక అంటే భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని ఒక స్పష్టమైన లక్ష్యము, ఆలోచన మరియు కారణాచరణ ప్రణాళికలతో ముందుకు సాగడం అండి. సో అందువల్ల దార్శనిక భారత్ 2047 నాటికి అన్ని రంగాలు అభివృద్ధి చెందిన బలమైన, స్వయం సమృద్ధి కలిగిన, సమాన అవకాశాలను అందించి మరియు ప్రపంచంలో ప్రముఖ దేశంగా నిలిపే భవిష్యత్తు దృష్టిని ఈరోజు మనము దార్శనిక భారత్ అని చెప్పడం జరుగుతుందండి. ఇది ఒకే ఒక ప్రభుత్వ కార్యక్రమం కాకుండా దేశాభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక జాతీయ దృష్టికోణంగా అర్థం చేసుకోవచ్చును.
0: చాలా సంతోషం అండి. ఇక దార్శనిక్ భారత్ ప్రధాన లక్ష్యాలు ఏంటో తెలియజేస్తారండి.
1: ఓకేనండి. మన ప్రధానమంత్రి గారు సూచన మేరకు 2047 నాటికి బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండాలి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, ప్రతి పౌరుడికి మెరుగైన విద్య వైద్యం అందించాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, పేదరికం గణనీయంగా తగ్గాలి, ఆధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలి.
0: ఇక ఆర్థికాభివృద్ధి అని మీరు ఇందాక తెలియజేశారండి. దేశ అభివృద్ధికి బలమైన ఆర్థిక వ్యవస్థ ఎంతో అవసరము. ఆర్థిక రంగంలో ప్రధాన లక్ష్యాల గురించి తెలియజేస్తారండి.
1: మంచిదండి, మంచి క్వశ్చన్ అండి. ఆర్థిక అభివృద్ధిలో దేశ ఉత్పత్తి సామర్థ్యం పెంచడము, పరిశ్రమలు అభివృద్ధి చెందడము, తర్వాత చిన్న మధ్యతరా పరిశ్రమలను ప్రోత్సహించడము, తర్వాత స్టార్టప్లకు అవకాశాలు కల్పించడము, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడము, ఎగుమతులు పెంచడము, ప్రపంచ సరఫరా గొలుసులో భారతదేశం పాత్రను విస్తరించడము, గ్రామీణ మరియు పట్టణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడం అండి.
0: ఇకపోతే అండి, అలాగే విద్య కూడా చాలా ప్రధానంగా మన ప్రధానమంత్రి ప్రస్తావిస్తా ఉన్నారు. ఇక విద్యపై చాలా దృష్టి కేంద్రీకరించి ఉన్నారు. ఇక విద్య అభివృద్ధికి పునాది, తర్వాత దాని ముఖ్య అంశాల గురించి తెలియజేస్తారు.
1: మంచిదండి. సో దేశంలో విద్య అభివృద్ధి చెందాలి అంటే దేశ భవిష్యత్తును నిర్ణయించేది ముఖ్యమైన రంగం విద్యనండి. సో దార్శనిక భారత్ 2047 లో విద్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుందండి. అందులో ముఖ్య అంశాలు ప్రతి బాలబాలికలకు నాణ్యమైన విద్య, పాఠశాల విద్యలో నైపుణ్యం పెంపొందించడం, ఉన్నత విద్యలో పరిశోధనలు ప్రోత్సహించడం, వృత్తి విద్య మరియు నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ విద్యను విస్తరించడం, విద్యలో సాంకేతికత వినియోగము, విద్యార్థుల్లో సృజనాత్మకత మరియు విమర్శనాత్మకమైన ఆలోచనల పెంపకం, తర్వాత పరిశ్రమలో అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించడం అండి. విద్య యొక్క ముఖ్య లక్షణము విద్యార్థులు కేవలం ఉద్యోగం కోసమే కాకుండా బాధ్యతమైన పౌరులుగా మెలగాలి, తర్వాత సమస్య పరిష్కరించి కొత్త ఆలోచనలు సృష్టించేదే విద్యలో వినూత్నమైన మార్పులు తీసుకురావచ్చండి.
0: ఇక దార్శనిక భారత్ లో యువత పాత్ర గురించి తెలియజేస్తారు.
1: ఖచ్చితంగానండి. ఇప్పుడు భారతదేశంలో మనకు వెన్నెముక యువకులు అండి. సో మనము చైనాతో పోల్చుకుంటే చాలా ఎక్కువ యువత కలిగిన దేశం మన భారతదేశం. భారతదేశంలో అతిపెద్ద బలంగా దాని యువ జనాభా. దార్శనిక భారత్ 47 లో భాగంగా భారతదేశంలో నిర్మాణం యువత పాత్ర అమూల్యమైనది, ముఖ్యమైనదండి. సో నూతన ఆవిష్కరణలు చేయాలి, స్టార్టప్లు ప్రారంభించాలి, పరిశోధన పాల్గొనాలి, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, దేశ సేవలో భాగస్వాములు కావాలి, సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలి. సో నైపుణ్యం కలిగిన యువత

0: ఉత్పాదక శక్తి, బలమైన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందిన దేశంగా మనము తీసుకుపోవడానికి వీలవుతుందండి. ఇందులో భాగంగానే మా వొకేషనల్ కాలేజీలో 7 కోర్సుల ద్వారా మేము పిల్లలకి విద్యను అందిస్తున్నామండి.
1: చాలా సంతోషం అండి. ఇకపోతే అండి, మన భారతదేశానికి వ్యవసాయము, తర్వాత గ్రామీణాభివృద్ధి పట్టుకొమ్మలు అని చెప్పుకోవచ్చండి. గాంధీ గారు ఆ రోజే చెప్పారు. మరి వ్యవసాయము, గ్రామీణాభివృద్ధి గురించి కాస్త దార్శనిక్ భారత్ లో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామో తెలియజేస్తారండి.
0: మంచిదండి. భారతదేశంలో పురస్కార కాలంలో వ్యవసాయం అనేది ఒక పట్టుకొమ్మ అండి భారతదేశ అభివృద్ధికి. భారతదేశంలోనే వ్యవసాయము కోట్లాది మంది పైన జీవనం పైన ఆధారపడి ఉందండి. దార్శనిక భారత్ లో 47 వ్యవసాయ రంగానికి ఆధునికీకరించడం అవసరము. ప్రధాన అంశాలు ఏంటంటే ఆధునిక వ్యవసాయ సాంకేతికత, డ్రోన్ల ఉపగ్రహ సాంకేతిక వినియోగము, నీటి సమర్థత వినియోగము, సూక్ష్మ నీటి పారుదల, పంట వైవిధ్యీకరణ, వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు, తర్వాత నిల్వ మరియు శీతల గిడ్డంగుల అభివృద్ధి, రైతుల మార్కెట్ సౌకర్యాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి, సమాజ మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులకు ప్రోత్సాహం అండి. సో గ్రామీణ భారత్ లో అభివృద్ధి చెందేంత వరకు కూడా సమగ్ర భారతదేశంలో అభివృద్ధి చెందడం వల్ల మెరుగైన రహదారులు ప్లస్ విద్య ప్లస్ వైద్యము ప్లస్ ఇంటర్నెట్ ప్లస్ ఉపాధి ప్లస్ బ్యాంకింగ్, సో ఇదే బలమైన గ్రామీణ భారత్ గా మనము వర్ణించుకోవచ్చండి.
1: ఇక ఆరోగ్యకరమైన భారత్ గురించి కూడా తెలియజేస్తారండి.
0: సో మనకు ఉన్న మౌలిక సదుపాయాలతో పాటు నిర్మాణ రంగంలో కూడా మనం ఉండడం వల్ల మన ఆరోగ్యం కూడా భారతదేశ యువతకు చాలా ముఖ్యము. అందులో భాగంగా అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్యం సేవలు, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన విద్య సదుపాయాలు, ప్రాథమిక విద్యా కేంద్రాల్లో బలోపేతము, సో ఆధునిక వైద్య సాంకేతిక వినియోగము, తల్లి మరియు శిశు ఆరోగ్యంపై దృష్టి, పోషకాహారం లోపం తగ్గించడం, ఆరోగ్యంపై ప్రజల అవగాహన పెంచడం, సో ఆరోగ్యవంతమైన పౌరుడు ఎలా ఉంటాడంటే బలమైన దేశం అనే భావన ముందుకు తీసుకెళ్లాలండి.
1: ఇకపోతేనండి, డిజిటల్ భారత్ గురించి తెలియజేస్తారండి.
0: ఓకేనండి. ఇప్పుడు మన మోడీ గారు వచ్చిన తర్వాత డిజిటల్ విప్లవం అనేది స్టార్ట్ అయిందండి. సో అందులో భాగంగానే మనము డిజిటల్ సాంకేతిక ప్రజల జీవితాల్లో వేగంగా మార్పు చెందుతుంది. అందులో డిజిటల్ ప్రభుత్వ సేవలు, డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ విద్య, తర్వాత డిజిటల్ బ్యాంకింగ్, సైబర్ భద్రత, గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్, సో ఇవి విస్తరిస్తే గనక భారతదేశంలో ఇంకా ముందుకు పారదర్శకంగా పోతుందండి. డిజిటల్ సాంకేతికం వల్ల ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా మరియు సులభంగా ప్రజల్లోకి అందుబాటులోకి రావచ్చండి.
1: కాకపోతే అండి, మన భారతదేశంలో మహిళా సాధికారతకు చాలా పెద్దపీట మన ప్రభుత్వం వేస్తుందండి. మహిళా సాధికారత గురించి దార్శనిక్ భారత్ లో తీసుకుంటున్న విప్లవాత్మక మార్పుల గురించి తెలియజేస్తారు.
0: ఖచ్చితంగా అండి. సో దార్శనిక్ భారత్ లో భాగంగా మన ప్రధానమంత్రి గారు పిలిపించారు, బేటీ పడావో బేటీ బచావో. సో ఒక ఆడబిడ్డకు గాన మనం విద్య నేర్పిస్తే ప్రపంచం కూడా ముందుకు పోతుందని తెలియజేశారు. అందులో నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు, నైపుణ్య అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు, ఆర్థిక స్వతంత్ర భద్రత మరియు నిర్ణయాధికారంలో భాగస్వామ్యం ఉండడం వల్ల మహిళలు సాధికారికత ముందుకు తీసుకువచ్చండి.
1: ఇక దార్శనిక్ భారత్, సుపరిపాలన, ఇవి జోడుగా మనము వింటా ఉంటామండి. మరి సుపరిపాలన ఏ విధంగా మనము, అంటే దార్శనిక్ భారత్ కి సంబంధించి సుపరిపాలన ఏ విధంగా అందించాలో తెలియజేస్తారండి.
0: మంచిదండి, మంచి క్వశ్చన్ కూడా ఇది. దేశాభివృద్ధికి సమర్థవంతమైన పరిపాలన అవసరం అండి. సుపరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనము, అవినీతి నియంత్రణ, వేగవంతమైన సేవలు, డిజిటల్ ప్రభుత్వ సేవలు, ప్రజల భాగస్వామ్యం, చట్ట పాలన ముఖ్యమైనవండి. ఇది ప్రజలకు ముఖ్యమైన సేవల్లో ముఖ్యంగా ఏముంటుందంటే సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందే విధంగా పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయాలి అండి.
1: చాలా సంతోషం అండి. ఇక ముందుగా మీరు అన్నారు దార్శనిక్ భారత్ 2047 భాగంగా ఇది ఒక కేవలం ఒక లక్ష్యం మాత్రమే కాదు, భవిష్యత్ భారత నిర్మాణానికి సంబంధించిన సమగ్ర దృష్టికోణం అని చెప్పారండి. మరి దాని గురించి కాస్త క్లుప్తంగా మా శ్రోతలకు వివరిస్తారండి.
0: మంచిదండి. దార్శనిక్ భారత్ లో 2047 నాటికి భారతదేశం అభివృద్ధి

0: చెందిన దేశంగా ఎదగాలంటే ప్రభుత్వము, ప్రజలు, విద్యా వ్యవస్థలు, రైతులు, ఉద్యోగాలు, శాస్త్రవేత్తలు, యువత, మహిళలు మరియు సాధారణ పౌరులు అందరూ కలిసి పనిచేయాలి అండి. ఇది దేశాభివృద్ధి అంటే కేవలం ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ నిర్మించడం కాదు, ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవితం, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఉపాధి, సమాన అవకాశాలు మరియు సురక్షితమైన పర్యావరణం అందించడం కూడా అభివృద్ధిలో భాగంగా ఉండే. అందువల్ల బలమైన ఆర్థిక వ్యవస్థలతో పాటు బలమైన సమాజం, నాణ్యమైన విద్యతో పాటు నాణ్యవంతమైన యువత, ఆధునిక సాంకేతికతో పాటు భారతీయ విలువలు ఇవన్నీ కలిసినప్పుడే 2047 లో అభివృద్ధి చెందిన భారతదేశం నిర్మాణం సాధ్యమవుతుందండి. మనం ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే 2047 నాటికి సమృద్ధిగా, స్వయం సమృద్ధిగా, సమాన అవకాశాలు, సాంకేతికంగా అభివృద్ధి చెంది, పర్యావరణ పరంగా స్థిరంగా మరియు ప్రపంచానికి మార్గదర్శంగా నిలిచే దేశాన్ని నిర్మించడమే దార్శనికత భారత్ 2047 యొక్క విస్తృతమైన దృష్టి, విస్తృతమైన ఆలోచనలు మన ప్రధానమంత్రి గారు చేయడం జరిగిందండి.
1: చాలా సంతోషం అండి, ఈరోజు ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి వచ్చి దార్శనిక్ భారత్ గురించి చాలా విషయాలు మా శ్రోతలతో పంచుకున్నారు. మరి ఆకాశవాణి కర్నూలు తరఫున, అలాగే వింటున్న శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి. డాక్టర్ నాగర్ స్వామి నాయక్ గారు,
2: మీరు ఇంతవరకు స్వర్ణయుగానికి చేరువలో దార్శనిక భారత్ ఈ అంశం గురించి ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: మీరు ఇంతవరకు దార్శనిక భారత్ కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను ఇప్పుడు మీరు వింటారు. మరి మెసేజ్ చేసినటువంటి వారు చాలా మంది ఉన్నారు, బట్ 15 మినిట్స్ మనకు టైం కాబట్టి అందరి నేమ్స్ చదువుతూ కొన్ని సాంగ్స్ అయితే వేయగలుగుతాను. ఓకే, ఎస్. మరి ముందుగా మెసేజ్ చేసినటువంటి వారు, హలో అభిరుచి సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి ఆర్జే గారికి నమస్కారం అంటూ మెసేజ్ చేశారు. ఓకే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అవేద ఆయేష ప్రత్యేక అభినందనలు అంటూ. అదేవిధంగా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపత్రి శివప్రసాద్, టైలర్ శ్రీను, వి ప్రసాద్, వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, ముజీర్, టీ స్టాల్స్, అమీర్ చాబాషా హోటల్స్, బాబురావు, రవి, నటరాజ్, శివాపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులయ్య, సుబ్బులమ్మ, రవి, అజయ్, నజీర్, బెజవాడ మాల్యాద్రి, పరందామయ్య, తాత వెంకటేశ్వర్లు, సురేష్ మెసేజ్ చేశారు. అండ్ నల్లమ్మ పాపినేపాలెం నుంచి మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరంటూ కోరారు. అండ్ యాజ్ వెల్ డి విజయరామారావు త్యాగరాజ్ నగర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు, మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్విత్ మెసేజ్ చేశారు. అండ్ నమస్తే ఆకాశవాణి అంటూ మెసేజ్ చేశారు సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కూడా మెసేజ్ చేశారు, మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. యాజ్ వెల్ జయలక్ష్మి గారు బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. అండ్ గుడ్ ఈవినింగ్, మా కోసం ఏదైనా మంచి సాంగ్ని వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా తాళ్ళ రాంపురం నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమెని కూడా మెసేజ్ చేశారు. అండ్ లక్ష్మమ్మ కిషోర్ గనగాలు విలేజ్ నుంచి, ఓకే, మా కోసం కూడా ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు. ఓకే, అదేవిధంగా నమస్తే అంటూ మెసేజ్ చేశారు శుభ సాయంత్రం.

అంటూ ప్రసిద్ధ దర్శకులు అగు కదిరి వెంకట, కేవి రెడ్డి గారి ప్రియ శిష్యులు రెడ్డి గారు తీసినటువంటి చిత్రాలలో ఏదైనా ఒక సినీ గీతాన్ని మా కోసం ప్రసారం చేయగలరంటూ కోరుతూ ఉన్నారు. ఓకే, బండారు త్రిమూర్తులు గుప్తా గారు మెసేజ్ చేశారు. ఓకే అండి, ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి పెద్దాపురం మండలం, బండారు త్రిమూర్తుల గుప్తా గారు. ఓకే, మరి ఈరోజు అడిగినటువంటి సినీ గీతాన్ని మరి వీరందరి కోసం ఆదిత్య 369 ఈ చిత్రం నుంచి సినీ గీతం అయితే వచ్చేస్తుంది, వినేసేయండి.

మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను. ఓకే, గుడ్ ఈవినింగ్ మేడం. వాట్సాప్లో మెసేజ్లో ఎనీ సాంగ్ మాకోసం ప్రసారం చేయగలరంటూ కోరుతూ ఉన్నారు. పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహదేవ్ ప్లీజ్ మేడం మా పేర్లు చదవండి అంటూ. ఓకే, ఈరోజు నా పుట్టినరోజు కూడా అంటూ మెసేజ్ చేశారు. ఓకే అండి, భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహదేవ్, సో ఎవర్ ద హ్యాపీ బర్త్డే. ఎనీవే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎస్, గుడ్ ఈవినింగ్, హలో వాట్సాప్ అభిరుచికి మస్ గుడ్ ఈవినింగ్ అంటూ. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, పున్న వెంకటేశం, గంగాధర శ్రీనివాస్, శివకోటి శేఖర్ మెసేజ్ చేశారు. ఓకే అండి, అదేవిధంగా హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య, మాకోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు మా కుటుంబ సభ్యులు, మా ఫ్రెండ్స్ కోసం, అలాగే నెల్లూరు సింహపూడి ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం, ఆర్జీల కోసం, మాకోసం ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు.

అండ్ యా, పాపినేపాలెం నుంచి నల్లమ్మ, సారీ పాపినేపాలెం నుంచి కూడా మెసేజ్ చేశారు. ఇందాకైతే నేను మెసేజ్ చదివాను, బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్. ఓకే, గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. సింహపూరి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్, ఎనీ సాంగ్ ఫ్రమ్ పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాల్, మా పేర్లు చదవండి అంటూ. గుడ్ ఈవినింగ్, మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరంటూ కోరుతున్నారు. సంజయ్, స్వాతి, భరత్ అండ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. సింహపూరి ఎఫ్ఎం వారికి నమస్కారాలు. హలో అభిరుచిలో మా కొరకు సినీ గీతాన్ని ప్రసారం చేయగలరంటూ కోరుతున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి రాజ్, థ్యాంక్ యూ అంటూ. సింహపూరి ఆకాశవాణి సిబ్బందికి నమస్కారాలు అంటూ గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. అనంతపురం జిల్లా కొడిమి గ్రామం అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్, భాస్కర్ మెసేజ్ చేశారు. అండ్ హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు పశ్చిమ సింగభూమ, జార్ఖండ్ నుంచి. వావ్, జార్ఖండ్ నుంచి మెసేజ్ చేశారు. మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. సో ఎస్, దేర్ నేమ్స్ వర్ శివ, ప్రేమ్, కపిల్, శివాంజ్, సంగీత, లిపి అండ్ దీపాలి, గోప్ సంథింగ్ జీఓపి అని అయితే పెట్టారు. వాజ్ దట్, ఐ డోంట్ నో. సో ఓకే, మరి ఫ్రమ్ జార్ఖండ్ నుంచి మెసేజ్ చేశారు. యా, అండ్ కావలి, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత మెసేజ్ చేశారు. హాయ్, గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, విల్ ప్లే ఎనీ అదర్ సాంగ్. ఫ్రమ్ కడప వినయ్ మెసేజ్ చేశారు. అదేవిధంగా మూసపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, రోజా, శిరీష్, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజీ, సక్కుబాయ్, సోనిక, హరికిషన్ జీ, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసపేట్ నరేష్ గ్రామ ప్రజలందరూ కూడా మెసేజ్ చేశారు. ఓకే అండి, అదేవిధంగా మరి మీ అందరి కోసం అపరిచితుడు ఈ చిత్రం నుంచి సినీ గీతం, జెస్సీ గిఫ్ట్, కేకే సుజాత ఆలపించినటువంటి సినీ గీతం మరి మీ అందరి కోసం.

ఓకే అండి, హలో. అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలనైతే మీరు వింటున్నారు. గుడ్ ఈవినింగ్, నమస్తే మేడం. సింహపూర్ ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్, ఎనీ సాంగ్ అంటూ మెసేజ్ చేశారు ఫ్రమ్ హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్. ఓకే అండి, ఎస్ మీ నేమ్స్ అయితే చదివేశాను. అండ్ యా, ఫ్రమ్ ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి మెసేజ్ చేశారు. మరి మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ వేశండి. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కూడా మెసేజ్ చేశారు. కే పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి మా కోసం కూడా ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. ఓకే అండి, అదేవిధంగా సో ఎస్, గుడ్ ఈవినింగ్ మేఘన మేడం అంటూ మెసేజ్ చేశారు. కడప నుంచి వినయ్ మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. మరి ఈరోజు అండ్ వన్ మోర్, మానస్ ఉత్కూరు నారాయణపేట జిల్లా నుంచి మెసేజ్ చేశారు. డి అరుణ, మోహన్ జీ, దివ్యబాయి, అజయ్, శృతి, మరి మీరందరి కోసం శ్రోతలు కోరినటువంటి ఒక సినీ గీతం విరూపాక్ష చిత్రం నుంచి.

ఎస్, మరి మీరు ఇంతవరకు హెలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలనైతే కొన్ని విన్నారు. ఇంతటితో ఈనాటి హెలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

వార్తల వివరాలు. దేశంలోని విద్యా సంస్థలు, అంకుర సంస్థల బలంపైనే వికసిత భారత్ ప్రస్థానం నిర్మాణం జరుగుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసిఎస్ఐ 58

0: వ్యవస్థాపక దినోత్సవంలో ఉపరాష్టపతి మాట్లాడుతూ పెట్టుబడిదారుల నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందకుండా దేశం పురోగమించలేదని పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉందని, అలాగే వేగవంతమైన సాంకేతిక పురోగతి యుగంలోకి ప్రవేశిస్తోందని వివరించారు. కార్పొరేట్ పాలనను ప్రోత్సహించడంలో ఐసీఎస్ఐ చేసిన కృషిని ఆయన ప్రశంసిస్తూ ఇది సుస్థిర అభివృద్దికి ప్రపంచ ప్రమాణంగా అభివర్ణించారు. బలమైన ఆత్మ నిర్భర్ భారత్ ను నిర్మించడంలో ఐసీఎస్ఐ కృషి భారత్ ను ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెడుతుందని ఉపరాష్టపతి ఆశాభావం వ్యక్తం చేశారు.
1: Today, as a global benchmark for sustainable development, the ICSI ensures that the modern company secretary fosters robust corporate transparency and serves as the backbone of investor confidence in the Indian market.
0: అంతర్జాతీయ శాంతి, భద్రత, సరఫరా గొలుసుల పునరుద్ధరణ, పరస్పర అనుసంధానం అనేవి అభివృద్ది చెందుతున్న మధ్యస్థ దేశాలకు అత్యంత కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో భాగంగా మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఓల్ఫ్ గ్యాంగ్ ఇషింగర్, జర్మనీ విదేశాంగ కార్యదర్శి బెర్నార్డ్ కోట్షులతో ఆయన చర్చలు జరిపారు. రానున్న దశాబ్దాలలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని, ఇందుకు ఇక్కడ యువ జనాభా ఎంతగానో దోహదపడుతుందన్నారు. భారత్ ఇప్పుడు ఐరోపా సమాఖ్య ఈయుతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటోందని చెప్పారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, స్పేస్ రంగాలలో భారత్ ఈయు భాగస్వామ్యం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ సంస్థలు పెంచుతున్నాయని కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరభ్ గర్గ్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, బలమైన కార్పొరేట్ పనితీరు, పెట్టుబడుల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా పురోగమిస్తోందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశం 7.8% వృద్ధిని నమోదు చేసిందని, ఆ తరువాత కూడా ఇదే వేగాన్ని కొనసాగిస్తోందని చెప్పారు. ప్రైవేట్ రంగంతో పాటు ప్రభుత్వ పెట్టుబడులు కూడా పెరగడం దేశ ఆర్థిక పురోగతికి సానుకూలంగా మారిందని, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా పెరిగిన ముడిచమురు ధరల ప్రభావం దేశంపై పడకుండా ప్రభుత్వం, ప్రైవేటు రంగం తీసుకున్న చర్యలు ఎంతగానో దోహదపడ్డాయని సౌరభ్ గార్గ్ వివరించారు. ఆసియా క్రీడలు 2026 ముగింపు వేడుక జపాన్లోని నగోయాలో ఉన్న పాలోమా మిజుహో స్టేడియంలో ఈరోజు జరిగింది. ఈ వేడుకల్లో 2 స్వర్ణ పతకాలు సాధించిన షూటింగ్ క్రీడాకారిణి నీరు దండా భారత బృందానికి నాయకత్వం వహించారు. భారత్ 21 స్వర్ణం, 27 రజతం, 37 కాంస్య పతకాలతో మొత్తం 85 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. హ్యాంగ్జౌ 2023లో సాధించిన రికార్డు స్థాయి పతకాల తర్వాత ఆసియా క్రీడల చరిత్రలో భారత్ సాధించిన అత్యధిక పతకాల సంఖ్యలో ఇది 2వది కావడం విశేషం. భారత మహిళా హాకీ జట్టు 1982 తర్వాత మొదటిసారిగా స్వర్ణం గెలిచింది. పురుషుల హాకీ జట్టు వరుసగా 2 సార్లు ఆసియా క్రీడల టైటిల్స్ గెలుచుకోవడం ఇదే మొదటిసారి. భారత వైమానిక దళం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో సెకోన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మ్యారథాన్ 2వ ఎడిషన్ ను నిర్వహించింది. భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు మారథాన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎయిర్ వైస్ మార్షల్ శేఖర్ యాదవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, భారత వైమానిక దళం నుండి పరమవీర చక్ర అందుకున్న ఏకైక వ్యక్తి ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ సెఖోన్ జ్ఞాపకార్థం ఈ మారథాన్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ సెఖోన్ అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారని ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. లోక్సభ నుండి 21 మంది, రాజ్యసభ నుండి 10 మంది సభ్యులతో కూడిన ఆర్థిక కమిటీకి బీజేపీ ఎంపీ భతృహరి మహతాబ్ ను చైర్పర్సన్ గా నియమించారు. లోక్సభ నుండి 21 మంది, ఎగువ సభ నుండి 10 మంది సభ్యులతో కూడిన విదేశీ వ్యవహారాల కమిటీకి కాంగ్రెస్ ఎంపీ

0: శశి తరూర్ను చైర్పర్సన్గా నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా, రసాయనాలు ఎరువుల కమిటీకి లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ను చైర్పర్సన్లుగా నియమించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని వేగవంతం చేయడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి గాను 3,600 కోట్ల రూపాయల మొదటి విడత నిధులను విడుదల చేశారు. అలాగే దేశంలోనే తొలిసారిగా 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో చేపట్టనున్న హౌసింగ్ పైలట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు రాష్ట్రానికి 3 లక్షల ఇళ్లను కేటాయించామన్నారు. 3D టెక్నాలజీ ఇళ్ల ద్వారా నిర్మాణ సమయం, ఖర్చు, కూలీల అవసరం చాలా తగ్గుతుందని, ఇవి సాధారణ ఇళ్ల కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలోని పేదలందరికీ పక్కా ఇళ్లు అందించేందుకు కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుందని శివరాజ్ సింగ్ పేర్కొంటూ,
1: केंद्र सरकार ने प्रधानमंत्री जी के आशीर्वाद से 3 लाख मकान बनाने की पहली किस्त आंध्र प्रदेश के गरीबों को समर्पित की है. 100% मकान गरीबों को बनाने में आपके साथ भारत सरकार खड़ी है प्रधानमंत्री जी के नेतृत्व में. 3D कॉन्क्रीट प्रिंटिंग टेक्नोलॉजी, एक नई टेक्नोलॉजी से ये मकान हम बनाने वाले हैं कि ये मकान 6 महीने के अंदर कम्प्लीट हो, उसमें लागत भी कम आए.
0: అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వర్జీనియాలో నిర్వహించిన వికసిత్ భారత్ యూనిటీ రన్ కు పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరుగు, యోగా, ధ్యానంతో పాటు ఫిట్నెస్, సామాజిక భాగస్వామ్యాలను నిర్వహించారు. పొటోమాక్ నదికి సమీపంలో జరిగిన ఈ కార్యక్రమం ప్రవాస భారతీయులను ఒకచోట కలిపింది. భారతీయులు క్రీడలను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకునే దిశగా ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 సంవత్సరంలో ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ఒక జాతీయ ప్రచారంగా ప్రారంభించారు. స్వాతంత్ర సమరయోధుడు శ్యామ్జీ కృష్ణవర్మ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ స్వాతంత్ర్యం పట్ల శ్యామ్జీ కృష్ణవర్మ నిబద్దత స్వాతంత్ర పోరాటంలో శాశ్వతంగా నిలిచిపోతుందని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. శ్యామ్జీ కృష్ణవర్మ తన జీవితాన్ని స్వాతంత్ర్యం కోసమే అంకితం చేశారని, మాతృభూమి గౌరవాన్ని కాపాడటంలో ఆయన చూపిన ధైర్యం, అంకిత భావాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాగా స్వాతంత్ర సమరయోధుడు అమరవీరుడు సుబ్రహ్మణ్య శివ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా సంస్థలు, అంకుర సంస్థల బలంపైనే వికసిత్ భారత్ ప్రస్థానం నిర్మాణం జరుగుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. రానున్న దశాబ్దాలలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ సంస్థలు పెంచుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

ఇది చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పిసిసి రాల్పించిన వేటూరి గీతం విన్నారు. '97లో విడుదలైనటువంటి చిత్రం శుభాకాంక్షలు, జగపతి బాబు, రాశి, రవళి నటించినటువంటి బ్లాక్ బస్టర్ సినిమా. ఈ సినిమాకు కోటి సంగీతం అందించారు. ఈ సినిమాలోని ప్రతి పాట అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రికార్డింగ్ సమయంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర మను వంటి దిగ్గజ గాయకులు ఈ పాటలను ఆలపించారు. సినిమాలోని పాటలన్నీ

వెన్నెల సీతారామ శాస్త్రి గారి క్లాసిక్ లైన్స్, సామవేద షణ్ముఖ శర్మ గారి సాహిత్యం పెద్ద హిట్ అన్నమాట. ముఖ్యంగా మనస పలకవే రికార్డింగ్ అయిన విధానం ఎస్డి బాలు చిత్ర గొంతు సినిమాకి హైలైట్ గా నిలిచింది. మరి అదే పాటను మనం ఈనాటి మధురస్వరాలు కార్యక్రమంలో విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మధురస్వరాలు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై మధుర స్వరాలు వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. కంచు కవచం 1985 ఆగస్టు 15 విడుదలైనటువంటి చిత్రం. ధర్మరాజు హనుమంతరావు నిర్మించిన ఈ సినిమాకు రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సుమన్, తులసి, సంయుక్త, అనురాధ, పిఎల్ నారాయణ, రాళ్లపల్లి, శివప్రసాద్, సూర్యకాంతం మొదలగు వారు నటించినటువంటి ఈ చిత్రంలోని పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి, సంగీతం కృష్ణ చక్ర. ఇక గీత రచయితల విషయానికి వస్తే వేటూరి సుందరరామూర్తి, సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీలమ్మ గారు ఆలపించినటువంటి అద్భుతమైన పాట ఇదే చిత్రం నుంచి విందాం. వింటుండండి వివిధ భారతి FM 101.3 మెగాహెర్ట్స్ పై మధుర స్వరాలు వింటున్నారు విత్యురాజే చిన్నబాబు.

మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. నిరుద్యోగి అయినటువంటి రవికుమార్ డబ్బు పిచ్చిగల మనిషి, కష్టపడకుండానే ఎలాగైనా ఎక్కువ డబ్బులు సంపాదించాలని కలలుకంటూ ఉంటాడు. దానికి మార్గం బాగా కట్నం ఇచ్చే సంబంధం చూసుకుని పెళ్లి చేసుకోవడమని నిర్ణయించుకుంటాడు. అదే క్రమంలో సిరిపురం సత్యనారాయణ గారి కూతురు రాజేశ్వరి పెళ్లి చేయాలని అనుకుంటున్నాడని, కట్నంగా 25 లక్షలు ఇవ్వగలడని తన బాబాయి సలహా ద్వారా తెలుసుకుని ఆయన సిఫార్సు మేరకు ఉద్యోగంలో చేరాలనుకుంటాడు. ఉత్తరం తారుమారావడంతో సిరిపురంలో వంటవాడవతారంలోకి వెళ్లి సత్యనారాయణ గారి దృష్టికి ఆకర్షిస్తాడు మన రవి. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, సలభయ్య ద్వారా నిజం తెలిసాక, అయ్యయ్యో ఇతను వంటవాడు కాదండి, ఫలానా వారి అబ్బాయి అని చెప్పంగలోని అవునా అనుకుంటాం కానీ అంటూ డైలాగ్ ఇస్తూ మన రవి ఆ సత్యనారాయణ గారి కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. కట్ చేస్తే శిరీష్ అనే కోటీశ్వరాలు ఉద్యోగి రీత్యా రవిని కలుస్తుంది. ఆమె కోటీశ్వరాలు ఆ తర్వాత అతడిపై మనసు పడుతుంది. అతడు ఆస్తి పట్ల ఆకర్షితుడై రవి తన భార్య రాజేశ్వరికి విడాకులు ఇవ్వడానికి పూనుకుని రాజేశ్వరికి నోటీసు పంపుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరి శ్రోతలందరికీ తెలుసు కదా. శ్రీకాంత్, రమ్యకృష్ణ, రాజగోపాల్, కైకాల సత్యనారాయణ, సాక్షి రంగారావు, నిర్మలమ్మ, గిరిబాబు, శివపార్వతి, డబ్బింగ్ జానకి, బండ్ల గణేష్, ఝాన్సీ, ఆలీ, తమ్మడి చలపతిరావు గారు, మన్నవ బాలయ్య నటించినటువంటి చిత్రం అదేనండి ఆహ్వానం. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, రమ్యకృష్ణ నటించినటువంటి ఈ చిత్రం నుంచి ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో పాట విందాం. వింటూనివ్వండి వివిధ భారతి FM 101.3 MHz పై మధుర స్వరాలు విత్ యువరాజే చిన్నబాబు.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1997లో విడుదలైన చిత్రం పెళ్లి. ఒడ్డే నవీన్, మహేశ్వరి, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలు పోషించినటువంటి చిత్రం. ఈ సినిమాను ఎన్ రామలింగేశ్వరరావు, శ్రీరామ్ ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. ఎస్ఏ రాజ్కుమార్ గారు సంగీతం అందించగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పాటలు రచించారు. ఇదే చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో విందాం.

నందమూరి బాలకృష్ణ హీరోగా శరత్ దర్శకత్వంలో 1997లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం పెద్దన్నయ్య. ఈ సినిమాకు కోటి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలోని పాటలన్నీ పెద్ద హిట్ అవడమే కాకుండా ఇప్పటికీ శ్రోతల హృదయాలు అలా మెదులుతూనే ఉంటాయి. మధుర స్వరాలు కార్యక్రమంలో అలా మెదిలేటటువంటి మనసు దోచేటటువంటి అద్భుతమైన మధుర స్వరం ఈనాటి కార్యక్రమంలో విందాం.

ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోల సమయం 9:39 దాటి 17 సెకన్లు. మధుర స్వరాలు వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. పోలీస్ ఇన్స్పెక్టర్ దుర్గా విజయ్ అక్క తమ్ముళ్ళు ఇద్దరు చిన్నతనంలోనే తమ తండ్రి మరణానికి కారణమైనటువంటి జాన్, జావేద్, జనార్దన్ అనే ముగ్గురు హంతకుల కోసం వెతుకుతూ ఉంటారు. దుర్గా ఏం చేస్తుందంటే వాళ్లు చేసిన నేరాలు కోర్టులో నిరూపించి శిక్ష పడేలా చేయాలని చూస్తూ ఉంటుంది. కానీ విజయ్కి మాత్రం చట్టంలో లొసుగుల వల్ల వాళ్లను ఎప్పటికీ పట్టుకోలేమనే నమ్మకం ఉంటుంది. ఎలాగైనా చట్టం కళ్ళు కప్పి ఒక్కొక్కరిని మట్టు పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. తెలివిగా పథకం వేసి జాన్, జనార్దనను మట్టు పెడతాడు. ఈ కేసు విచారణ చేస్తున్నటువంటి దుర్గకు ఆటంకం కలుగుతూ ఉంటుంది. అంతేకాదు, తమ్ముడి మీద అనుమానం కూడా కలుగుతుంది. కానీ నిరూపించుకోవడానికి ఎలాంటి ఆధారాలు దొరకవు. చివరికి దుర్గ జావేద్ అక్రమాలను పసిగట్టి అతన్ని అరెస్టు చేయడానికి వెళుతుంది. జావేద్ అప్పుడేం చేస్తాడంటే దుర్గను అపహరిస్తాడు. ఆ సమయానికి విజయ్ వచ్చి ఆమెను కాపాడి ఆ జావేద్ను చంపడంతో కథ ముగుస్తుంది. అదేనండి చట్టానికి కళ్ళు లేవు 1981లో ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో విడుదలైనటువంటి సినిమా. ఇది ఒక అద్భుతమైనటువంటి చిత్రం. మరి చిరంజీవి, లక్ష్మి, మాధవి ప్రధాన పాత్రలు పోషించారు. ఇదే చిత్రం నుంచి ఒక పాట విందాం మధుర స్వరాలు కార్యక్రమంలో. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

మధుర స్వరాలు వింటున్నారు విద్యురాజే చిన్నబాబు. '1984 అక్టోబర్ 11 విడుదలైనటువంటి చిత్రం నాగు. భువనేశ్వరి మూవీస్ పతాకంపై ఏ కుమార్, కె షణ్ముఖం, పద్మకుమార్ నిర్మాణ సారథ్యంలో టిఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని చిరంజీవి, రాధ నటించగా కె చక్రవర్తి సంగీతం అందించారు. చిరంజీవి, రాధ, హర్నాథ్, రావు గోపాలరావు, మోహన్ బాబు, కైకాల సత్యనారాయణ, కొంగర జగ్గయ్య, అన్నపూర్ణ, అనురాధ, గౌరీ, మిక్కిలినేని, వైవి రాజు, జగ్గారావు, మల్లికార్జునరావు, శ్యామల, గౌరీ నటించినటువంటి ఈ చిత్రంలోని పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. మరి ఇదే చిత్రం నుంచి ఒక పాట ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో.

చుట్టాలున్నారు జాగ్రత్త. 1980లో విడుదలైనటువంటి చిత్రం, బివి ప్రసాద్ దర్శకత్వం వహించినటువంటి ఈ చిత్రంలోని కృష్ణ శ్రీదేవి నటించారు. హత్యకు పాల్పడినటువంటి వ్యక్తి చుట్టూ తిరిగేటటువంటి ఈ కథ నిజమైన అంతుకులను కనుగొనడంలో అతనికి సహాయపడే అతనిలాగే ఉండే వ్యక్తి గురించి ఉంటుంది. కృష్ణ శ్రీదేవి, రావు గోపాలరావు, కవిత, నూతన్ ప్రసాద్, సూర్యకాంతం, నిర్మలమ్మ, జయ విజయ, మమత, శ్యామల, నిఖిల్నేని మొదలగు వారు నటించినటువంటి ఈ చిత్రంలోని పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు అందించిన పాట చాలా బాగుంది. ఇది కొసరాజు నటించినటువంటి రచించిన పాట. ఎంఎస్ విశ్వనాథన్ గారు సంగీతం అందించారు. ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో ఇదే పాటను విందాం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అందిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
0: ఇది ఈనాటి మధుర స్వరాలు. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోలో సంబంధిస్తే 10:50. వినిపించిన రాగాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఘంటసాల పి సుశీల తెలుగు సినీ చరిత్రలో అత్యంత మధురమైన అద్భుతమైన గాయని గాయకుల జోడి. వీరిద్దరి కలయికలో వచ్చినటువంటి యుగల గీతాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అలా నిలిచిపోయాయి. ఘంటసాల గారి గంభీరమైనటువంటి భావయుక్తమైనటువంటి స్వరం, మరి సుశీల గారి తీయని మధురమైన స్వరం కలిస్తే అది శ్రోతలకు ఒక దివ్యానుభూతి. '50, '60, '70 ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి దిగ్గజ నటుల చిత్రాలకు వీరిద్దరు పాడిన పాటలు అజరామరంగా నిలిచాయి. సంగీత దర్శకులు కెవి మహాదేవన్, ఎస్ రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, మాస్టర్ వేణు, ఎస్పి కోదండపాణి వంటి ప్రముఖ సంగీత దర్శకుల ఆధ్వర్యంలో వీరు మరెన్నో అద్భుతమైన పాటలు ఆలపించారు. వీరు ఆలపించినటువంటి పాటలు ఈనాటి వినిపించిన రాగాలు కార్యక్రమంలో విందాం. ఆలీబాబా 40 దొంగల చిత్రానికి ఘంటసాల పి సుశీల ఆలపించిన పాట వింటుండండి వివిధ భారతి FM 101.3.

దసరా బుల్లోడు ఈ చిత్రానికి ఘంటసాల పీ శిష్యులు ఆలపించిన పాట విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. వినిపించిన రాగాలు వింటున్నారు వీతివ్రార్జీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినపోతున్న పాట లక్ష్మీ కటాక్షం చిత్రానికి ఘంటసాల పి శిశులు ఆలపించిన పాట. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1962లో విడుదలైన గుళేబా కవళి కథ చిత్రంలో నన్ను దోచుకుందివటే వెన్నెల ధర సాని అనే పాట తెలుగు సినీ చరిత్ర నుండి ఒక అత్యుత్తమ మధురమైన యుగల గీతం. ఎన్టీ రామారావు జమురా నటించినటువంటి చిత్రంలో ఘంటసాల పి సుశీల ఆలపించినటువంటి పాట, సంగీతం విజయ కృష్ణమూర్తి జోసెఫ్ కృష్ణ, మరి సంగీత సాహిత్యం వచ్చేసి డాక్టర్ సి నారాయణ రెడ్డి. సినారే సినారే తొలి గీతం అన్నమాట ఇది. ప్రముఖ కవి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారే గారు రచించినటువంటి సినీ గేయ రచయితగా పరిచయమైన మొట్టమొదటి పాట ఇదే. నాయకుడు కథానాయకుడు ఓ దొరసానిని ప్రశ్నిస్తున్నట్టు, దొరసాని దానికి ప్రేమగా సమాధానమిస్తున్నట్లు ఈ పాట ప్రశ్నోత్తరాల రూపంలో చాలా అందంగా సాగుతోంది. ఘంటసాల గారి గంభీరమైన గొంతుకు పి సుశీల గారి అమృత తుల్యమైన స్వరం తోడై ఈ పాట శ్రోతలకు మంత్రముగ్ధులు చేస్తుందనుకోండి. దశాబ్దాలు గడిచిన ఈ పాటలోని మాధుర్యం ఎప్పటికీ చెక్కు చెదరలేదు, శ్రోతల హృదయాల్లో అలా నిలిచిపోయింది. అదే పాటను ఈనాటి వినిపించని రాగాలు కార్యక్రమంలో విందాం. వింటున్నటువంటి వివిధ భారతి FM 101.3.

స్టూడియోలో సమయం చూస్తే 10:22 దాటి 20 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 1.3 MHz పై. వినిపించిన రాగాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. అంతస్తులు 1965లో విడుదలైన తెలుగు చలన చిత్రం. రాజేంద్ర ప్రసాద్.

అది నిర్మించినటువంటి ఈ చిత్రానికి మధుసూదన్ రావు గారు దర్శకత్వం వహించారు. ఇందులోని అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి రామకృష్ణ, కృష్ణకుమారి నటించగా కెవి మహదేవన్ గారు సంగీతం సమకూర్చారు. ఇదే చిత్రం నుంచి ఒక పాట ఈనాటి వినిపించిన రాగాలు కార్యక్రమంలో విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్జ్ పై వినిపించని రాగాలు విత్ యువరాజ్ చిన్నబాబు.

చెల్లెలో చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు వీత్యురాజీ చిన్నబాబు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు, గాయనీ గాయకుల తెలుగు సినిమా చిత్రసీమల్లోనే

మధురమైన యుగుల గీతాలు వీరు కూడా పాడారు. అంతేకాదు శ్రోతల హృదయాలలో చెరగని స్థానాన్ని కూడా సంపాదించుకున్నారు. సుశలమ్మ గారి గొంతులోని భావోద్వేగం, బాలుగారి గాత్రంలోని వైవిధ్యం కలిసి తెలుగు పాటలకు ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చాయి. అప్పటి సంగీత దర్శకులు కేవీ మహాదేవన్, చక్రవర్తి, ఎస్పీ కోదండపాణి, ఇళయరాజ వంటి దిగ్గజ సంగీత దర్శకుల సారథ్యంలో వీరిద్దరూ లెక్కలేనన్ని హిట్టు పాటలు అందించారు. విషాదమైన, శృంగారమైన, ఉల్లాసమైన వీరి పాడిన విధానం ప్రతి తరానికి ఆదర్శం. జేబు దొంగ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం విందాం. సంగీతం చక్రవర్తి.

పూజ చిత్రంలోని ఎన్నెన్నో జన్మల బంధం. ఈ చిత్రంలో తెలుగు సినీ చరిత్రలోని నిలిచిపోయే అత్యంత ప్రజాదరణ పొందిన శృంగార ప్రేమ గీతమిది. బాలసుబ్రహ్మణ్యం గారు, వాణి జయరాముల గొంతులోని లాలిత్యం ఈ పాటను ఎవర్ గ్రీన్ చేసింది. మరి ఇదే పాటను ఈనాటి వినిపించిన రాగాలు కార్యక్రమంలో విందాం.

నీటి సూర్యుడు. ఈ పాట 1981లో విడుదలైన అద్భుతమైన తెలుగు సినిమా సీతాకోక చిలుక చిత్రంలోనిది. పల్లెటూరి వాతావరణంలో ఉదయపు అందాలను, ప్రకృతిని, ప్రేమికుల మధ్య ఉండేటటువంటి సున్నితమైన భావాలను ఈ పాటలో చాలా చక్కగా చిత్రీకరించారు. ఇళయరాజా అందించినటువంటి జానపద బాణీలు, పల్లెటూరి గారి అర్థవంతమైనటువంటి పద ప్రయోగాలు ఈ పాటకు ఒక క్లాసిక్ హోదాను తెచ్చిపెట్టాయి. మన వేటూరి గారి పద ప్రయోగం చాలా అద్భుతంగా ఉంటుంది. పల్లెటూరి వాతావరణాన్ని అచ్చగుద్దినట్లు చాలా అద్భుతంగా కూడా రాస్తారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటి 10 సెకండ్లు. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.